ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026, సెప్టెంబర్ నెల 7వ తారీఖు సోమవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 40 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఒక దేశభక్తి గీతం విందాం. దేశం ఒక పూలతోట. బృందగానం.

0: దేశం ఒక పూల తోట.
1: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు రెండవ భాగం విన్నారు. గానం చేసిన వారు పిఎస్ రంగనాథ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి రాజేశ్వరి, డాక్టర్ ఎం బాలమురళి కృష్ణ బృందం. సాహిత్యం చిరంజీవి, సంగీతం పురుషోత్తం సాయి. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట నేటి వ్యాఖ్యాత శ్రీ ఎం రామచంద్రమూర్తి.
1: చతుర్విధ పురుషార్థాలలో ధర్మమునకు అగ్రతాంబూలమిచ్చారు కనుక ధర్మము మొదటి పురుషార్థమైనది. ధర్మమనగా ధారణాధర్మ అను వ్యుత్పత్తిని బట్టి లోకమును ధరించునదే ధర్మమని గ్రహించాలి. ఆహారము, నిద్ర మొదలగు విషయాలలో మానవులకు ఇతర ప్రాణులకు భేదము లేదు. వివేకం ఒక్కటే ఇతర జంతువులను మానవులను వేరు చేయుచున్నది. వివేకము లేని మానవుడు ద్విపాద పశువే. ప్రతి వ్యక్తి తన జీవితంలో పాటించవలసిన కొన్ని ధర్మములు కలవు. అవి పాటించనచో లోక వ్యవస్థ తారుమారవుతుంది. అధర్మము విస్తరించిన చోట జీవితము సుగముగా ఉండదు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మమును కాపాడినచో అది మనల్ని కాపాడు. ధర్మము అంత ప్రధానమైనది కనుకనే ధర్మమునకు హాని కలిగినప్పుడు ధర్మమును స్థాపించుటకు తాను అవతరిస్తాను.

0: చేస్తానని గీతలు గీతాచార్యుడు ఇలా చెప్పారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని సత్యమును పాటించుట, పెద్దలను గౌరవించుట, పరోపకారము చేయుట, ప్రాణుల యందు దయ కలిగి ఉండుట, శీలమును కలిగి ఉండుట మొదలైన ధర్మములు ఎన్నో ఉన్నాయి. భారతీయ ధర్మాన్ని సనాతన ధర్మం అంటారు. సనాతనమంటే ప్రాచీన కాలం నుంచి ఉండేదని, పరంపరగా వ్యాపిస్తున్న జీవన మూల్యమని అర్థం. లౌకికంగా ధర్మం ఆచార వ్యవహార రూపమైనది. అందుకే పెద్దలు ఎలా చేస్తే పిల్లలు అలా చేయాలనేది భారతీయ జీవితంలో ఒక బోధనగా నిలిచింది. అంటే పెద్దలు ధార్మికులైతే తర్వాత వాళ్ళు వాళ్లను అనుసరించి ధర్మాన్ని ఆచరిస్తారని అర్థం. కృతత్రేతాది యుగాలలో దశరథాది చక్రవర్తులు తమకు కలిగిన ధర్మ సందేహాన్ని తమ కుల పురోహితులైన వశిష్ఠాది మహర్షుల్ని అడిగి వాళ్ళు చెప్పినట్లు ఆచరించి పాప విముక్తులైనారు. మానవ జీవితం సుఖసంతోషాలతో ఉండాలని ప్రాచీన కాలం నుంచి మహనీయులు ఆలోచించి చెప్పిన పరిష్కారం ధర్మం వల్ల సుఖం, అధర్మం వల్ల దుఃఖం కలుగుతాయి. చదవడము, సంపాదించడంలో, జీవనం గడపడంలో మనిషి ధర్మ పరిధిని దాటి ప్రవర్తించరాదని పెద్దలు ఎన్నో కథల ద్వారా పురాణాలలో నిరూపించారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ముందుకు సాగాలంటే కొన్ని నీతి నియమాలు విధిగా పాటించాలి. అప్పుడే మనిషి మనిషిగా మారుతాడు. అతడే లోకానికి ఆదర్శ పురుషుడవుతాడు. శ్రీరాముడు మానవునిగా పుట్టి ధర్మాన్ని అనుసరించి ఆదర్శ పురుషుడయ్యాడు. కనుకనే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మాన్ని అనుసరించి ధనమును సంపాదించి కోరికలు తీర్చుకోవాలి. మానవుడు ఏ పని చేసినా, చాటునా మాటునా చేసినా, ఎవరు చూడలేదని తాను అనుకునినా వాని సుకృత దుష్కృతాలను తెలుసుకుని యమునికి ధర్మము సాక్ష్యమిస్తుంది. అందుకే యముడు ధర్మరాజైనాడు. పరలోకాలకు తీసుకుపోయేది ధర్మం. ఆ ధర్మం మంచిదైతే ఉత్తమ లోకాలు కలుగుతాయి. వేదవాంగ్మయంలో సత్యం వద, ధర్మం చర అని ఉన్నది. దీనిని పాటించడం చేత హరిశ్చంద్రుడు, ధర్మరాజు మొదలగు వారు సార్థక నామధేయులైనారు. కనుకనే సత్యమేవ జగితే ధర్మమేవ జగితే అను వాక్యములు శాశ్వతముగా నిలిచిపోయాయి. ఎవరి ధర్మాలు వారు పాటిస్తే ఎవరికీ సమస్యలు ఉండవు. శాకుంతల నాటకములో కణ్వ మహర్షి శకుంతలకు గృహస్థుడు చేసే గృహస్థాశ్రమ ధర్మాన్ని తాను స్వయముగా నిర్వర్తించి చూపాడు. కౌశికోపాఖ్యానములో పతివ్రత కౌశికుని ధర్మం తెలుసుకున్నటకు ధర్మవ్యాధుని వద్దకు పంపుతుంది. అతనిని చూచి కౌశికుడు ఆశ్చర్యపోతాడు. మాంస విక్రయములో ఉన్న వ్యాధుడు కొంతసేపటికి కౌశికుని చూచి, మీరు పతివ్రత పంపగా ధర్మం తెలుసుకున్నటకు నా వద్దకు వచ్చిదిరి కదా అని తన గృహమునకు తీసుకువెళ్ళి అతిథి మర్యాదలు చేసి వృద్ధులైన తన తల్లిదండ్రులను సేవిస్తూ నా వృత్తి ధర్మమును నిర్వర్తిస్తున్నానని చెప్పాడు. అప్పుడు కౌశికుడు తన ధర్మాన్ని తాను పాటిస్తున్నాడు కనుకనే ధర్మాచరణ వలన ఎక్కడో ఉన్న పతివ్రత విషయం, తాను వచ్చిన కార్యం తాను చెప్పగానే గ్రహించాడని తెలుసుకుంటాడు. పతివ్రత కూడా కౌశికుడు తన వద్దకు వచ్చినప్పుడు అతనితో, ఆమె నీ క్రోధమైన చూపులతో దహింపబడుటకు నేను కొంగను కాను అని పలికినది. తాను పాతివ్రత్యం ధర్మమును పాటించుచున్నది కనుక కౌశికునికి క్రోధమైన చూపులకు కొంగ మరణించింది అన్న విషయం తెలుసుకోగలిగినది అని కౌశికుడు ధర్మము యొక్క మహత్వాన్ని గ్రహించగలిగాడు. యతో ధర్మ స్తతో జయ.
1: శ్రీ ఎం రామచంద్రమూర్తి వినిపించిన వినదగ మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు. ఆధునిక వ్యవసాయ పరికరాలు, పంట మార్పిడి, శ్రీవరి సాగులో మెళకువలు. ఈ అంశం గురించి శ్రీ ఏ హేమంతరాజు తెలియచేస్తారు.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు ఆధునిక వ్యవసాయ పరికరాల వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయో తెలుసుకుందాం. ఆధునిక వ్యవసాయ పరికరాలను వాడటం వల్ల సాగు ఖర్చులు తగ్గడమే కాక వృథా అయ్యే సమయం కూడా తగ్గుతుంది, ఉత్పత్తిని కూడా పెంచుకోవచ్చు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం ప్రకారం మన ఉత్పత్తికి విదేశాల్లో గిట్టుబాటు ధర లభించాలంటే ఉత్పత్తుల నాణ్యత పెంచి ధర తగ్గించాల్సి ఉంది. ఆధునిక వ్యవసాయ పనిముట్లు వాడకం వల్ల ఇది సాధ్యమవుతుంది. దమ్ము నాగలి. ఈ నాగలిని అన్ని రకాల నేలల్లో ఉపయోగించుకోవచ్చు.

తేలిక నేలల్లో చిన్న గిత్తలు కూడా దీన్ని లాగగలవు. 75 సెంటీమీటర్ల వెడల్పు గల ఈ దమ్ము నాగలితో రోజుకు సుమారు 2 ఎకరాల్లో దమ్ము చేయవచ్చు. ఈ నాగలి మట్టి గడ్డలను పగలగొట్టడమే కాక నీరు భూమి లోపలికి ఇంకిపోవటాన్ని తగ్గించి సేద్యపు నీటిని పొదుపు చేస్తుంది. ఈ దమ్ము నాగలిని ఉపయోగించేటప్పుడు కానీ చిన్న గిత్తెలతో దమ్ము చేసేటప్పుడు కానీ సీటుపై మనిషి కూర్చోరాదు. గడ్డి కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగిన నేలలో ఉపయోగించాలంటే ముందుగా ఒకసారి పొలాన్ని ఇనుప నాగలితో దున్నాలి. దీనితో ఖర్చు తగ్గడమే గాక పని తొందరగా పూర్తవుతుంది. ఈ నాగలిని ఉపయోగించేటప్పుడు దిగుబాటు భూముల్లో బ్లేడ్లను అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవాలి. వరి కోత యంత్రం. ఈ యంత్రం 5 HP డీజిల్ ఇంజన్తో పనిచేస్తుంది. ఈ యంత్రాన్ని ఒక మనిషి నడుపుతూ ఎకరా పొలాన్ని 2 గంటల్లో కొయ్యవచ్చు. ఈ యంత్రంలో కింది భాగాన అమర్చిన బ్లేడు వరి దుబ్బలను కోస్తుంది. కోసిన దుబ్బలను బెల్టులు కుడివైపు వరుసల్లో వేస్తాయి. ఈ యంత్రం నడపడానికి గంటకు 1 లీటర్ డీజిల్ ఖర్చవుతుంది. ఈ యంత్రం నిలబడి ఉన్న వరి పొలాన్ని మాత్రమే కొయ్యగలదు. కోతకు కనీసం వారం రోజుల ముందు పొలానికి నీరు పెట్టడం ఆపి బాగా ఆరనివ్వాలి. ఈ యంత్రం నడపడానికి ముందు గట్ల వెంబడి కనీసం 50 సెంటీమీటర్ల వెడల్పు వరిని కొడవలితో కోయాలి. పంటలను నూర్చే యంత్రం. ఈ యంత్రాన్ని ఉపయోగించి చాలా పంటలను నూర్చి జల్లడపట్టి మంచి విత్తనాన్ని వేరు చేసుకోవచ్చు. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న పంటలకు ఇది ఉపయోగపడుతుంది. వేరువేరు పంటలను నూర్పిడి చేయడానికి యంత్రంలోని భాగాలను తగు విధంగా సవరించుకోవాలి. వరి, గోధుమ పంటలు నూర్చడానికి ఈ యంత్రంలోకి కంకులతో పాటు మొక్కలను వేయవచ్చు. జొన్న, మొక్కజొన్న పంటల్లో కంకులను మాత్రమే ఈ యంత్రంలో వేయాలి. వరి నూర్చినప్పుడు వరిగడ్డి ఏమాత్రం పాడవకుండా పశువులు తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ యంత్రం నడపడానికి 7.5 HP విద్యుత్ మోటారు లేదా డీజిల్ ఇంజన్ను ఉపయోగించవచ్చు. ఈ యంత్రం గంటకు 6 నుంచి 10 క్వింటాళ్ల వరి, 4 నుంచి 10 క్వింటాళ్ల గోధుమ, 10 నుంచి 15 క్వింటాళ్ల జొన్న, 15 నుంచి 20 క్వింటాళ్ల మొక్కజొన్నలను నూర్చుతుంది. ఇప్పుడు పంట మార్పిడితో అధిక దిగుబడి ఏ విధంగా సాధించవచ్చో చూద్దాం. ఒకసారి వేసిన పంటను అదే పొలంలో వెంటనే సాగు చేయకుండా వేరొక పైరును సాగు చేయడాన్ని పంట మార్పిడి అంటారు. తరచూ పంటలను మార్పు చేయడంతో చీడపీడలను అదుపు చేసి అధిక దిగుబడి సాధించవచ్చు. ఒక పంటపై ఆశించే పురుగులు మరో పంటపై ఆశించడం తక్కువ కాబట్టి పురుగు జీవిత చక్రానికి అడ్డుకట్టపడుతుంది. వరి, వేరుశనగ, మొక్కజొన్న పైర్లు నేల పైపొర నుంచి, పత్తి, మిరప, కంది పంటలు నేల లోపలి పొరల నుంచి పోషకాలు తీసుకుంటాయి. పంట మార్పిడి క్రమంలో ఆహార వాణిజ్య పంటలను ఒకసారి, పప్పుజాతి పైర్లను మరోసారి సాగు చేస్తుండాలి. అవసరాన్ని బట్టి పశుగ్రాసం కోసం గడ్డిజాతి పైర్లను, భూసారాన్ని పెంచడానికి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసుకోవాలి. పప్పుజాతి పైర్ల వేర్లలోని బుడిపెల్లో ఉండే రైజోబియం సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తాయి. ఇక పంట మార్పిడితో లాభాలు ఏమంటే, వరి తర్వాత మినుము, పెసర, వేరుశనగ, చెరుకు సాగు చేయడంతో సుడిదోమ, టుంగ్రో వైరస్ను నివారించవచ్చు. చెరకు తర్వాత వరి వేయడంతో వేరుపురుగును నియంత్రించవచ్చు. వరిలో దోమపోటును సమర్థవంతంగా అరికట్టవచ్చు. పత్తి వేసిన పొలంలో జొన్న, మొక్కజొన్న, నువ్వులు, మినుము సాగుతో లద్దె, పచ్చపురుగులను అదుపు చేయవచ్చు. వరి వేసే పొలంలో ముందుగా పప్పు ధాన్యపు పైర్లు వేయడంతో నేల సారవంతమవుతుంది. వేరుశనగలో ఆకుముడత నివారణకు జొన్న, మొక్కజొన్న పంటలతో మార్పిడి చేయాలి. కంది పంటను జొన్న, నువ్వులతో మార్పిడి చేస్తే కాయతొలచే పురుగుల

0: తిరిగి తగ్గుతుంది. నులిపురుగుల సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ, మిరప, వంగపైలను కొన్ని పంట కాలాలు ఆపాలి. టమోటా, వంగ పంటల తర్వాత మిరప పంటను వేయరాదు. శనగలో ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగుళ్ల ఉధృతి తగ్గించడానికి జొన్న పంటతో మార్పిడి చేయాలి. ఆహార పంటలైన వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జపైలను, పప్పుజాతి పంటలైన పెసర, మినుము, వేరుశనగ పైర్లతో పంట మార్పిడి చేయడం మంచిది. ఆహార వాణిజ్య పైర్లను పశుగ్రాస పైర్లతో ఒకసారి, పప్పుజాతి పైర్లతో మరొకసారి మార్పిడి చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు శ్రీవరి సాగులో మెళకుల గురించి తెలుసుకుందాం. శ్రీవరి సాగుతో తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చు. ఎకరాకు 17 నుంచి 20% దిగుబడి పెరుగుతుంది. పంట 10 నుంచి 15 రోజుల ముందుగానే కోతకు వస్తుంది. ఎకరాకు 2 కిలోల విత్తనాన్ని ట్రేలలో లేదా ఎత్తైన మడుల్లో నారు పోసుకోవాలి. ఖరీదైన హైబ్రిడ్ వంగడాలకు శ్రీ పద్ధతి చాలా అనువుగా ఉంటుంది. 40 చదరపు మీటర్ల నారుమడి ఎకరాకు సరిపోతుంది. నారుమడుల్లో చివికిన పశువుల ఎరువు, మట్టిని పొరలుగా వేసి ఎత్తుగా తయారు చేసుకోవాలి. 12 రోజుల వయసు నారును నాటుకోవాలి. ప్రధాన పొలంలో చివికిన పశువుల ఎరువు లేదా కాంపోస్ట్ వేసి 3 నుంచి 4 అంగుళాల వరకు పైపైనే దున్ని ఎత్తు పొలాలు లేకుండా సరిచేయాలి. బురద పదునుపై 10 ఇంటూ 10 అంగుళాలు లేదా 25 ఇంటూ 20 సెంటీమీటర్లు అడ్డంగా నిలువుగా మార్కర్తో గీతలు గీసి అవి కలిసే చోట నారు నాటాలి.
1: సేద్యపు సుధులు కార్యక్రమంలో ఆధునిక వ్యవసాయ పరికరాలు, పంట మార్పిడి, శ్రీవరి సాగులో మెళకువలు, ఈ అంశం గురించి శ్రీ ఏ హేమంతరాజు తెలియజేసిన సమాచారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జల్జీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ పనులు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం తీర ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. సముద్రపు లోతు, అలల ప్రభావం, తీరకోత తీవ్రత, సముద్ర ప్రవాహాల దిశ, బీచ్ ఆకృతి వంటి అంశాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. నిర్ణీత గడువులో ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం శాసనసభాపతి ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగే శాసనసభ వ్యవహారాల సలహా సంఘం బీఏసీ సమావేశంలో వర్షాకాల సమావేశాల ఎజెండా ఖరారుతో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది నిర్ణయించనున్నారు. ఈ సమావేశాల్లో పలు బిల్లులను రాష్ట ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు క్యూర్ ల్యాండ్ పోలింగ్, 22A భూములు, భూసేకరణ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మర్రివలస వద్ద 6,50,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు, వంతెన నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు. ఇబ్బందులు మనం బ్రిడ్జ్ చేయాలి అని ఎలాగైనా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాలి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గెలుపుతున్నారు నియోజకవర్గం ప్రతి గ్రామం వచ్చినప్పుడు ప్రతి బ్రిడ్జ్ ని ఆయన దృష్టిలో పెట్టాము. ఇక అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పడినటువంటి ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. వెంటనే సానుకూలంగా స్పందించారు. వెంటనే దానికి అక్కడికక్కడే అనౌన్స్ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు దృష్టి కూడా పెట్టడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సమన్వయంతో సీట్ల కేటాయింపు జరుగుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సీట్ల కేటాయింపుపై కూటమి పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని పురంధేశ్వరి పేర్కొంటూ,
2: స్థానిక సంస్థల్లో 3 పార్టీల పాత్ర ఉంటుందండి. మా పాత్ర మాత్రమే కాదు, కానీ ఇక్కడ సమన్వయంతో 3 పార్టీలు కూడా ముందుకు వెళ్తాయి. ఇప్పుడున్నటువంటి జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, అదేవిధంగా కార్పొరేషన్స్, మొదట్లో ఈ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ జరుగుతాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఒక సమన్వయ మీటింగ్ నిర్వహించుకుని ఎక్కడెక్కడ ఎవరెవరి బలాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా పార్టీలన్నీ కూడా కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించడం జరిగింది.
0: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు జలజీవన పథకం పనులను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బాడవ గ్రామంలో 2,02,00,000 రూపాయలతో చేపట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్, గ్రావెల్ రహదారి నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గోదావరి లంక పరివాహక గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గోదావరి ఏటిగట్టు పటిష్టతకు ఇప్పటికే 22 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారని అధికారులు తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పింఛన్ పొందని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఇతరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అర్హులైన వారు ఆధార్, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రంతో పాటు సంబంధిత విభాగానికి అవసరమైన ధృవపత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం EHS అమలుపై ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పథకం సమర్థంగా అమలయ్యేలా ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, పథకం అమలుకు అధికారులు, ఉద్యోగ సంఘాలు సమన్వయంతో పనిచేయాలని భట్టి విక్రమార్క కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయం, నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన స్వర్ణ భారత్ ట్రస్ట్ పేదలు, మహిళలు

0: రైతులు, గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ సేవలు అందిస్తోంది. ప్రపంచ భద్రతలో చట్టాల అమలు కీలక పాత్రను గుర్తిస్తూ ఈరోజు అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, సరిహద్దు అపాయాలను ఎదుర్కోవడంలో ప్రపంచ పోలీసుల సహకార ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రపంచవ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారం, సమన్వయం ప్రాధాన్యతను ఈ దినోత్సవం తెలియజేస్తుంది. పోలీసు వ్యవస్థల్లో సమగ్రత, జవాబుదారీతనం, పర్యవేక్షణను నిర్ధారించేందుకు సమర్థవంతమైన చట్టపరమైన వ్యవస్థ అవసరాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటవీ విస్తరణ, పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు కోరారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల వల్లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన విత్తన బంతులు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 50% పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో సమిష్టిగా పాల్గొనాలని ఆయన కోరారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గూడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జలజీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, తరువాత నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 22వ భాగం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి జలంధర. ఇంకా సృజన సాహితీ కార్యక్రమంలో చిగురంత ఆశ కథానిక వినిపిస్తారు శ్రీ జి సూర్యనారాయణ. చివరిగా భక్తిమాల సినీ భక్తి గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ. రచన కెవి సత్యనారాయణ. 8:35 చిత్రసీమ సినీ గీతాలు. 9:00 నాన్నకు నమస్కారం శీర్షికన ముళ్లపూడి వెంకటరమణ గారి భార్య శ్రీదేవి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ నాగసూరి వేణుగోపాల్. అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతాయి. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. 10:00 వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:30 వాణిజ్య సందేశాలు. మధ్యాహ్నం 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:15 వాణిజ్య సందేశాలు. 12:30

నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి 12:40 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఇక మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి. సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు. 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినీ గీతాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం.

ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ సినీ గీతాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం, 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన జానపద గీతాలు వినిపిస్తారు శ్రీ ఎం నారాయణస్వామి, 7:45 వికసిత్ భారత్ వరంగల్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 చిత్రసీమ సినీ గీతాలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 సినిమా పాట, 8:45 చిత్రజగత్ హిందీ చిత్రగీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది, 9:30 చిత్రసీమ సినీ గీతాలు. ఈ రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి నేటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత గీతం విందాం. గానం డాక్టర్ మోహన్ కృష్ణ, సాహిత్యం ఇంద్రకంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం కలగా కృష్ణమోహన్. నిన్ను చూడక మాట్లాడక.

డాక్టర్ మోహన్ కృష్ణ ఆలపించిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6 చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఇక వార్తలు వివరంగా. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు.
1: अलग अलग देशों में मंदिरों की प्राण प्रतिष्ठा होती है तो वहाँ भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ साथ ही जाते हैं और भारत का विचार कहता है समानम मनः सह चित्तमेषाम अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े. इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है.
0: విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న గౌహతిలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక ప్రవర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో పెరుగుతున్న మహిళల విజయాలను ప్రస్తావిస్తూ దీనిని ఒక స్వాగతించదగిన పరిణామంగా నారీశక్తికి ప్రతీకగా అభివర్ణించారు. మహిళలకు సరైన విద్యను, అవకాశాలను అందించడం ద్వారా వారు స్వయం శక్తితో నిలదొక్కుకోగలరని, అదే నిజమైన సాధికారత అని పేర్కొన్నారు.

0: డ్రగ్స్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, కుటుంబం సహాయంతో యువత వాటికి దూరంగా ఉంటూ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణన్ చెప్పారు.
1: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారని పేర్కొంది. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వకమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంఫాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంఫాల్ను సందర్శిస్తారు. అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నిన్న హర్యానాలోని పంచకులలో ఒక జాతీయ కార్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వ విధానం ఏ ఒక్క నిర్దిష్ట జాతికి పరిమితం కాకుండా సమగ్ర జీవావరణ వ్యవస్థ ఆధారిత నమూనాపై ఆధారపడి ఉందని అన్నారు. భారత్ వివిధ రాబందు జాతుల పరిరక్షణకై చురుకుగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాబందుల కోసం సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసి అడవిలో ఈ జాతుల పరిరక్షణకు సహాయపడే సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ధి చేయాలని భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిపోయిన ఘటనపై మెజిస్ట్రేట్ విచారణ జరపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేశారు. భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ఘటనా స్థలం పరిశీలన, ప్రాథమిక అంచనాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ఘోర ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉండగా, నిన్న రాత్రి ఘటనా స్థలంలో మరో మృతదేహం లభ్యం కావడంతో మృతుల సంఖ్య 6కు చేరుకుంది. ఘటనా స్థలంలో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందం, ఢిల్లీ పోలీసులు, ఇతర సంస్థల బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్తో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సహకారాలు అందిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. మరోవైపు ఢిల్లీ మేయర్ ప్రవేశ్ వాహి మాట్లాడుతూ, 4 అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను తక్షణమే మూసివేస్తామని తెలిపారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని తక్షణమే తొలగిస్తామని పేర్కొన్నారు. ఇస్రోను ప్రైవేటీకరించడానికి, దాని పాత్రను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం, తప్పుడు సమాచారంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్పష్టతనిచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరించడం లేదని, తమ ప్రాముఖ్యతను కూడా తగ్గించబోమని ఇస్రో సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం, పరిశ్రమలు తమ సాంకేతికతలు, సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటున్న సందర్భంలో భారత అంతరిక్ష కార్యక్రమం తదుపరి తరంపై ఇస్రో మరింత బలంగా దృష్టి పెట్టేలా చేయడమేనని ఇస్రో తెలిపింది. రాబోయే రోజుల్లో హార్ముజ్ జలసంధి వెలుపల ఒక కొత్త నిర్బంధిత మండలాన్ని ప్రకటించనున్నట్లు ఇరాన్ భద్రతా అధికారి ప్రకటించారు. తమతో సమన్వయం లేకుండా ఆ ప్రాంతంలోకి ప్రవేశించే ఏ నౌకనైనా ఇరాన్ ఆంక్షల జాబితాలో చేర్చనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మేజర్ జనరల్ మొహేన్ రిజా మాట్లాడుతూ, ఈ నిర్బంధిత ప్రాంతం అమెరికా నౌకాదళం నిబంధన రేఖ నుంచి ప్రారంభమై పర్షియన్ గల్ఫ్లోని కొన్ని భాగాల వరకు విస్తరిస్తుందని తెలిపారు. ఇరువైపుల నుంచి జలసంధి వైపు కదిలి ఈ ప్రాంతంలోకి ప్రవేశించే నౌకలు ఆంక్షలను ఎదుర్కొంటాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. షెంజెన్లో జరిగిన చైనా

0: మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడి చైనాకు చెందిన హేజీ టింగ్ రెన్ జియాంగ్లులను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడీ రెండవ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నరప్గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రిన్ అయ్యూబ్, టాన్వి కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. నిన్న తాష్కెంట్లో జరిగిన ఫుట్బాల్ చివరి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. గత 20 ఏళ్లలో భారత్ తొలిసారిగా ఏఎఫ్సీ అండర్ 20 ఆసియా కప్ ప్రధాన టోర్నమెంటుకు అర్హత సాధించింది. క్వాలిఫయర్స్లో భారత్కు ఇది రెండో విజయం. ఈ విజయంతో జట్టు 3 మ్యాచ్ల నుంచి 6 పాయింట్లను సాధించింది. రాబోయే 2 రోజులలో బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తా ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహేలలో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం సరిగ్గా 7:15.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మంగు మరుసూదన కృష్ణ. నేటి కార్యక్రమంలో సమాచార వేదిక, తరువాత నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 22వ భాగం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి జలంధర. ఇంకా సృజన సాహితీ కార్యక్రమంలో చిగురంత ఆశ కథానిక వినిపిస్తారు శ్రీ జి సూర్యనారాయణ. ఆ తర్వాత భక్తిమాల సినీ భక్తి గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా ఒక పాట.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. సీతారాముల కళ్యాణం చిత్రం కోసం
1: ఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బుర్రద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
5: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: సమాచార వేదిక. అనంతపురం సర్వజన వైద్యశాల ఆవరణలో రోడ్లు సక్రమంగా లేకపోవడంతో వీల్ చైర్, స్ట్రెచర్లపై రోగులను తరలించేందుకు సిబ్బంది ఇబ్బంది పడేవారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద 80 లక్షల రూపాయలు కేటాయించింది. ఈ నిధులతో రోడ్ల నిర్మాణం, వీల్ చైర్లు, స్ట్రెచర్లను తీసుకెళ్లేందుకు వీలుగా ప్రత్యేక ట్రాక్లను ఏర్పాటు చేయనున్నారు. వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జున రెడ్డి తెలిపారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎల్నినో తీవ్రరూపం దాల్చింది. వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం జనం బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. పంటలు మాడిపోతున్నాయి. సెప్టెంబర్లో సాధారణ ఉష్ణోగ్రత 32.9 డిగ్రీల సెల్సియస్ కాగా ఆదివారం గరిష్టంగా కొత్తిలో 38 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. తాడిపత్రిలో 37.5, ఎల్లనూరులో 37.2, అనంతపురం అర్బన్లో 37.1, పుట్లూరులో 37, ఆత్మకూరు బుకరాయ సముద్రం మండలాల్లో 36.6 డిగ్రీల చొప్పున, సింగనమలలో 36.5 డిగ్రీలు, పెద్ద వడగూరులో 36.3 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం వాతావరణ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. అలాగే రానున్న 5 రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 36.4 నుంచి 38, రాత్రి ఉష్ణోగ్రతలు 25.2 నుంచి 25.7 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. సమాజంలో యువతకు నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత కంప్యూటర్ శిక్షణ, టాలీ, జీఎస్టీ, ఏసీ రిపేర్, జ్యూట్ బ్యాగుల తయారీ, టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, చరవాణి రిపేరీ కోర్సులను ఆయన ప్రారంభించి అవగాహన కల్పించారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి ఈ నెల 8-9 తేదీల్లో అనంత జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఈయనతో పాటు కమిషన్ సభ్యులు పి వెంకటప్ప, జి సునీత, కె లక్ష్మి, కె సాయిరాం, కె మల్లేశ్వరరావు పాల్గొంటారని ఆయన తెలియచేశారు. 8వ తేదీ రాత్రి అనంత R&B అతిథి భవనంలో బస చేస్తారు. 9:30 నుంచి 9:30 గంటల దాకా గిరిజన సంఘాల నాయకులు ప్రతినిధులతో అర్జీలు స్వీకరిస్తారు. ఆ తర్వాత అనంతపురంలోని ఏకలవ్య విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. 10 గంటలకు పామిడి మండలం పాలెం తాండాకు వెళ్తారు. అక్కడ గిరిజనులతో సమావేశమవుతారు. 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్లో కలెక్టర్, ఎస్పీ, ఇతర అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశమవుతారని కలెక్టర్ వివరించారు. కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం అర్జీల స్వీకరణ ఉంటుందని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ ద్వారా ప్రజల నుంచి వినతులు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. 9:00 అర్జీలు తీసుకునే ప్రక్రియ మొదలవుతుందని, తనతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలియజేశారు. ఉద్యోగులకు 12వ పీఆర్సీ నియామకం, 2 డిఎల చెల్లింపు, సరెండర్ లీవ్ బకాయిలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగులు, పింఛన్దారులకు ఊరట కలిగిందని వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీఓల రాష్ట్ర అధ్యక్షుడు బాబు పేర్కొన్నారు. ఉద్యోగులు, పింఛన్దారుల సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో పింఛన్ కోసం వేచి చూస్తున్న వారిలో ఆనందం ఉప్పొంగుతోంది. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, చేనేత, మత్స్యకారులు, డప్పు కళాకారులు, సంప్రదాయ చెప్పులు కుట్టేవారు, గీత కార్మికులు, హిజ్రాలు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు గడువు 16/9/2026. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులు సంబంధిత సువర్ణ వార్డ్, సువర్ణ గ్రామ కార్యాలయంలో ఇస్తే ఈకేవైసీ పరిశీలనతో 6 అంచెల విధానం ద్వారా అర్హతను డిజిటల్ అసిస్టెంట్కు పంపిస్తారు. అర్హత ఉంటే సంబంధిత కార్యాలయాలకు పరిశీలనకు పంపుతారు. అనర్హత అయితే ఏ కారణంతో తిరస్కరించారో వివరాలు పత్రం ద్వారా అందజేస్తారు. జిల్లాలో 50,000 మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. గతంలోనే ఇచ్చిన దరఖాస్తుల ప్రకారం అనంతపురంలో 2,698, గుంతకల్లులో 4,594, కళ్యాణదుర్గం 6,045, రాప్తాడు 4,935, రాయదుర్గం 6,000

0: 320, సింగనమల 3629, తాడిపత్రి 5423, ఉరవకొండలో 3213 మంది ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో మొత్తం 36857 మంది డిమాండ్ ఉండేది. ఎంతమందికి అర్హత ఉంటుందనేది ఎంపిక ప్రక్రియ ద్వారా తెలియనుంది. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల సై బాల్, నడుగుల తామరా సై బాల్, బురద పుల్ల సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 22వ భాగం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి జలంధర.
6: నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 22వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. తాగుడికి బానిస అయిన భర్త రాజారావుని కుటుంబ సభ్యుల సలహా మీద జీకే హీలింగ్ సెంటర్లో చేర్పిస్తుంది రాధ. అక్కడికి వచ్చాక ఆ హాస్పిటల్ తన పెదనాన్న గోకులకృష్ణ పేరిట కట్టబడినదని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. హాస్పిటల్లో పేషెంట్స్తో పాటు పేషెంట్స్ తాలూకు బంధువులకి కూడా కౌన్సిలింగ్ ఇస్తుంటారు అక్కడ. అలా షీలా మేడం కౌన్సిలింగ్లో రాధ, అక్కడే పనిచేస్తున్న నర్స్ శ్రీదేవి, తమలో తమకే తెలియని మరొక వ్యక్తిని గుర్తిస్తారు. తన భర్త రాజారావుకి మరో స్త్రీతో సంబంధం ఉందన్న విషయాన్ని డాక్టర్ కృష్ణకి చెప్పాలని బయలుదేరిన రాధ ఆ విషయం 4 తెలిస్తే బాగుండదని భావించి చెప్దామని చెప్పలేక ఊరుకుంటుంది. డాక్టర్ కృష్ణ ఆవిడతో హాస్పిటల్ నుండి పారిపోయిన స్వప్న తిరిగి వచ్చిందని, ఆమెను షీలా మేడం దగ్గరికి కౌన్సిలింగ్కి తీసుకురావాల్సిన బాధ్యత రాధదేనంటాడు. రాధ ఒప్పుకుంటుంది. అలా రాధ స్వప్నని షీలా మేడం దగ్గరికి కౌన్సిలింగ్కి తీసుకురావడానికి ఒప్పించి తన గదికి వస్తుండగా తనకే తెలియకుండా మెడిటేషన్ హాల్కి వెళుతుంది. అక్కడ తనలో జరుగుతున్న సంఘర్షణకు జవాబు తెలుసుకుని తన గదికి తిరిగి వస్తుంది. ఇక వినండి పున్నాగపూలు నవల 22వ భాగం. చాలా ఆలస్యంగా నిద్రలేచింది రాధ. గడియారం చూసి అయ్యబాబోయ్ అనుకుని కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకుని కళ్ళు తెరిచింది. అప్పుడే రాజారావుని చూసింది. ఎదురు మంచం మీద చాలా రిలాక్స్ అయ్యి వెనుక ఆనుకుని తననే చూస్తున్నాడు రాజారావు. భయం వేసింది రాధకు. ఏమిటి, నువ్వు ఈ హాస్పిటల్కు ఏమన్నా పనిచేస్తున్నావా? వెటకారంగా అడిగాడు. నేనా, అదేమిటి అన్నది కంగారుగా. ఇందాక షీలా మేడం ఆఫీస్ నుంచి నీకు మెసేజ్, 10 గంటలకు ఏదో మీటింగ్ ఉన్నది, నిన్ను తప్పకుండా అటెండ్ అవ్వమన్నారు, నువ్వు నిద్రపోతున్నావు. పేపర్ ఇచ్చాడు రాజారావు కంగారుగా తీసుకున్నది. పోన్లే, ఏదో చెయ్యి, ఇన్నాటికి కాస్త ఉపయోగపడే పని చేస్తున్నావు, ఊరికే అలా షాపింగ్లు క్లబ్ మీటింగ్లు పనికి మన కబుర్లు వీటికన్నా నయమే. ఏమిటి, ఈసారి నీ క్రెడిట్ కార్డు బిల్లులో ఎక్స్ట్రాలు ఏమీ లేవు? నవ్వుతూ అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది. ఇవన్నీ గమనిస్తున్నాడు అతను. నిజమే, ఈ మధ్య షాపింగ్కి వెళ్ళడం, అడ్డమైనవి కొనుక్కురావడం, ఒక్కోసారి మళ్ళీ ఆ ప్యాకెట్లు తీసి ఏమున్నాయో ఏం కొన్నామో చూడడం కూడా మర్చిపోవడం, ఎన్నిసార్లు జరిగిందో అది. షాపింగ్, ఆ లైట్లు, ఆ జనం, తన లోపల సంచలనానికి అదేదో రిలీఫ్ లాగా అనిపిస్తుంది. జనాల జీవితంలో ఫ్రస్ట్రేషన్, టెన్షన్ పెరిగిన కొద్దీ షాపింగ్ మాల్స్ వాళ్ళు విపరీతంగా సంపాదించడం ప్రారంభిస్తారు కాబోలు. మొహం కడుకుని వస్తాను అని చెప్పి బాత్రూంలోకి గభాలున పారిపోయింది రాధ. ఎదురుగా ఉంటే ఏం గోల ప్రారంభిస్తాడోనని భయం. ఆలోచిస్తోంది రాధ. ఏమన్నాడు రాజారావు? ఏదో

ఒకటి ఉపయోగపడే పని చెయ్యి అనా. అంటే ఇన్నాళ్ళు తను ఎంత నిరుపయోగంగా ఉన్నాను అనుకుంటున్నాడా? నిజమేగా మరి, ఇన్నేళ్లుగా ఏమిటి చేస్తోంది తను? పనికి వచ్చే పని ఒక్కటైనా చేసినట్లు గుర్తులేదు. అయినా అత్తగారు, ఆడపడుచులు, రాజారావు, తోడికోడళ్ళు, ముఖ్యంగా అమ్మ, వీళ్ళంతా ఏమనుకుంటారో అన్న ఆలోచనతో ఏ అడుగు తను ఎటు వేయగలదు అసలు? ఇక్కడ ఏదో స్వతంత్రం, ఎటు తిరిగిన ప్రేమ, గౌరవం, ఈ రెండింటి కోసం ఎన్నాళ్ళు పరితపించింది తను. కానీ ఇవి కావాలని కూడా తెలియలేదు తనకు. కావాలనే ఆలస్యంగా డ్రెస్ చేసుకుని బయటకు వచ్చేటప్పటికి రాజారావును వార్డ్ బాయ్స్ వచ్చి తీసుకెళ్లారు. హమ్మయ్య అనుకుని షీలా మేడం దగ్గరకు బయలుదేరింది రాధ. పెద్ద హాల్లో మీటింగ్ పెట్టారు. హాలు కిటకిటలాడుతోంది. చాలామంది మెడికల్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ మీద ఈ మీటింగ్ జరుగుతుంది. వీళ్ళలో చాలామందికి మన హాస్పిటల్లో ఎంత సక్సెస్ రేట్ ఏమిటి, ఎందుకు, ఎలా అని చాలా ప్రశ్నలు ఉన్నాయి. మెల్లిగా చెప్పింది గౌరీ గుసగుసగా. గౌరీ, నీకు సెలవా? కాదు, స్పెషల్ పర్మిషన్తో వచ్చాను మేడం. ఇట్లాంటి మీటింగ్స్ మిస్ అవ్వడం ఇష్టం ఉండదు. సైకోథెరపీలో అణచిపెట్టుకున్న ఎక్కడో అంతరాంతాల్లో బాధను, భావాలను బయట పెట్టించడం వలన మరింత ట్రామ్టౌజ్ అయ్యి అలజడి చెందారా మేడం? మరొక ప్రశ్న. లేదు, అది సాధారణంగా గొప్ప టెక్నిక్. దానివలన ఆ దాచిపెట్టుకున్న భావాలు, బాధలు బయటకు కాన్షియస్ లెవెల్కు తెప్పించి దాని గురించి మాట్లాడించి వాళ్లకు ట్రామా తగ్గించవచ్చు. సదర్న్ మెథడిస్ట్ యూనివర్సిటీలో సైకాలజిస్ట్ జేమ్స్ పెన్నీ బేకర్ ఒక 25 మంది చేత వాళ్ళ ఇమోషన్స్ గురించి రాయించి వాటి గురించి వాళ్ళు ఎలా భావిస్తున్నారో కూడా రాయమన్నారు. ఆ తర్వాత రక్త పరీక్షల వలన తేలింది ఏమిటంటే వీళ్ళలో మిగతా మామూలు పేషెంట్ల కన్నా ఇమ్యూన్ సిస్టమ్, అంటే రోగ నిరోధక శక్తి పెరిగిందని రుజువైంది. అంతమాత్రం చేత వాళ్ళు అనుభవించిన నరకాన్ని వాళ్ళు మర్చిపోతారా మేడం? లేదు, జ్ఞాపకం, అనుభవం పోదు. కానీ వాళ్ళ మనసు మీద, తద్వారా శరీరం మీద వినాశకరంగా పనిచేసే శక్తిని పోగొట్టుకుంటుంది. దానిమీద జరిగే మేలు ఇంత అంతా కాదు. మీరు యాంగ్ అన్కాన్షియస్ థియరీ, పేషెంట్ వేసే బొమ్మల వలన రోగ నిర్ధారణ, సైకలాజికల్ ట్రీట్మెంట్ ఎక్కువగా ఫాలో అవుతారని విన్నాను, ఒక పెద్ద ఆయన అడుగుతున్నారు. అవును, మా హాస్పిటల్లో సక్సెస్ రేట్కు చాలా పద్ధతులు తోడ్పడుతున్నాయి. అందులో ఇది ముఖ్యమైనది. దాని గురించి వివరిస్తారా? అది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్. మీకు కావాలనుకుంటే తర్వాత నన్ను కలవండి, రిఫరెన్స్ పుస్తకాలు ఇస్తాను. మీకు అర్థం కాకపోతే అపాయింట్మెంట్ తీసుకొస్తే తప్పకుండా సహాయం చేస్తాను. ప్రస్తుతానికి కొంత చెప్తాను. మన డిఎన్లలో మన బయలాజికల్ డెవలప్మెంట్ దాగి ఉంటుంది కదా. మన అన్కాన్షియస్లో మన ఈగో తాలూకు అణచిపెట్టిన ఇన్స్టింక్చువల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అది మన జీవితంలో మానసిక పరిపక్వతను చెబుతుంది. యాంగ్ను ఆరాధించే డాక్టర్ లాగ్లిన్ ఏమంటాడంటే, ఇది సైకిక్ డిఎన్ఏ. ఇది ఏ మనిషికి, ఆ మనిషి ప్రత్యేకమైనది. ఈ వ్యక్తిగతమైన బ్లూ ప్రింట్ని ఫాలో అవడం వలన మన నిజమైన తత్వం వినిపించడం ప్రారంభిస్తుంది. మనం మన వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడని మార్గంలో వెళుతూ ఉంటే, ఏయ్ ఏమిటి చేస్తున్నావు నువ్వు, ఎందుకు నీ దారి ఇదైతే మరొక దారిలో వెళుతున్నావు అని కేకలు వేయడం. రోగం మన ఈగో కంట్రోలర్ కన్నా దీని కంట్రోల్ ఎక్కువ. యాంగ్ ప్రతి మనిషి బ్లూ ప్రింట్ను ఇండివిజువల్ మిత్ అనేవారు. సాధారణంగా మనకు వచ్చే జబ్బులు చాలా సింబాలిక్ మెసేజెస్ ఇస్తాయి అని గ్రహించుకుంటే పేషెంట్ని అతని గమ్యం వైపు నడిపించవచ్చును. దాని పని అయిపోయిందని రోగం గుడ్ బై చెప్పేస్తుంది. అంటే మామూలు వైద్యం, సందేహంగా అన్నాడు ఒక స్టూడెంట్. మామూలు వైద్యం చాలా చాలా అవసరం. కారణం తెలిసిన తర్వాత పేషెంట్ ఎందుకు అంతర్గతంగా ఈ జబ్బు అవసరం అనుకున్నాడో అర్థమైతే వైద్యం చేయడం సులభం. అంటే చాలాసార్లు రోగం జీవితాన్ని బాగు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒప్పుకోవడం కష్టం, అయినా ఇదే సత్యం. మేడం, మీరు అఫర్మేషన్స్ మంత్రంలా చెప్పిస్తారు, చాలామంది బాగుపడుతున్నారు. అవి మేము చేస్తుంటే పనిచేయవు. కారణం? దానికి ఒక పద్ధతి ఉన్నది. ఆలోచనలు, అనుభూతులు, ఊహ, వీటితో మనస్తత్వంలో మార్పు, ఇవన్నీ కలిస్తే కానీ అది జరగదు. క్వాంటమ్ ఫిజిస్టులు కూడా మన ఇమోషన్స్ ఎలా ఎఫెక్ట్ ఇస్తాయి అని ఈ మధ్య పరిశోధనలు చేస్తున్నారు. భయం ఎలక్ట్రానిక్స్ మీద పనిచేస్తే ప్రేమ ప్రోటాన్స్ మీద పనిచేస్తుందని అని కనిపెట్టారు. వెన్ యూ లివ్ ఇన్ యువర్ హార్ట్, మ్యాజిక్ హ్యాపన్స్. మేడం, ఒక చిన్న విషయం చెప్పండి. ఈ బాడీ మైండ్ సైన్స్ గురించి చెప్పేటప్పుడు చాలామంది విదేశీ సైంటిస్టులు, ఫిలాసఫర్ల గురించి చెప్పారు మీరు. అఫ్కోర్స్ దానివలన మాకు ఈ సబ్జెక్ట్ మీద గౌరవం పెరుగుతోంది. కానీ ఈ సైన్స్ మన దేశంలో లేదా? గుడ్, అద్భుతమైన ప్రశ్న వేశారు. ఇదంతా మన దేశంలో ఏనాడో చెప్పినది. మన వైద్య విధానం మరింత సూక్ష్మమైనది. ఆయుర్వేదంలో దీని పునాది ఉన్నది. కానీ అవన్నీ చదవడం మీకు బోరు, కఠినం. ఎవరైనా చెప్పాలని ప్రయత్నించినా ఎంతో రీసెర్చ్ మెంటాలిటీ ఉన్నవారు తప్ప అర్థం చేసుకోరు. ఏదో ఒక రకంగా మీకు అర్థమయ్యి ఈ సైన్స్ను ఆదరించి ఆచరించి జీవి

జీవితాలను రక్షించే వైద్యులు అవ్వాలన్నదే మా ప్రయత్నం. ఇవాటి నుంచి మీరంతా నా కోసం ఒక పని చేస్తారా? చెప్పండి మేడం, ముక్త కంఠంతో అన్నారు అందరూ. ఒకప్పుడు కంచి పరమాచార్యకు 1 కిలోల బంగారం సమర్పిస్తే సన్యాసిని నాకెందుకు, ఈ బేద తపస్వికి మీ దగ్గర నుంచి కావాల్సింది ఒకటే, ఇస్తారా అని అడిగాడు. ఇస్తాం అన్నారట భక్తులు. ప్రతిరోజు మీ 24 గంటలలో నాకు 2 నిమిషాలు కావాలి. ఆ 2 నిమిషాలు ప్రతి ఒక్కరూ పూర్తి ఏకాగ్రతతో మీ ఇష్టం వచ్చిన భగవన్నామం చెప్పండి చాలు అన్నారట. ఆయన దేహి అన్న ఆ 2 నిమిషాలు 200,000 మందిలో అపూర్వమైన మార్పు తెచ్చిందిట. అట్లాగే నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. అదే మాటలు మేడం, చెప్పండి బాధగా అన్నారు విద్యార్థులు. ప్రతిరోజు 2 నిమిషాలు కళ్ళు మూసుకుని మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఐశ్వర్యంతో ఆనందంతో ఆత్మజ్ఞానంతో వర్ధిల్లాలి. మంచి పాలకులు, ప్రేమ, ఆదరణ, ఆనందం మన దేశపు కొలబద్దలుగా నిలవాలని ప్రార్థించగలరా? ఒక్కసారి అందరూ నిలబడి. తప్పకుండా మేడం అన్నారు. దయచేసి ప్రతిరోజు విజువలైజ్ చేయండి. మీ ఊహా చిత్రాలకు శక్తిని ఇవ్వండి. ఆలోచనలకు ఉండే శక్తి మీ అందరికీ తెలుసు. సామూహికమైన కలెక్టివ్ కాన్షియస్కు విపరీతమైన పవర్ ఉంటుంది. సరేనా? ఇప్పుడే ప్రారంభిద్దామా? అందరూ మౌనంగా 2 నిమిషాలు నిలబడ్డారు. నదీ నదాలలో మీ ఆలోచనలు ప్రవహింప చేయండి. పచ్చదనాల్ని, పాడి పంటల్ని, తృప్తిని, ప్రేమను, ఆప్యాయతను మీ ఆలోచనల బలంతో ప్రార్థనగా ప్రతి ఆలయానికి, ప్రార్థనా మందిరానికి పంపండి. మన భారతమాత సస్యశ్యామలమైన ప్రేమమూర్తి, సుజలాం సుఫలాం మలయజ శీతలాం, ప్రతి మాటను విజువలైజ్ చేయండి. అందరూ ప్రార్థనలో మునిగిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. మేడం మాటలు విని అందరూ ఈ ప్రపంచంలోకి వచ్చారు. అందరికీ స్నాక్స్, డ్రింక్స్ ఇచ్చారు. అట్లాగే కూర్చుండిపోయి ఆలోచిస్తోంది రాధ. ఆమె ఇంకా ఆ మత్తులో నుంచి బయటకు రాలేదు. ఏదో మాయ కమ్మినట్లు అయింది ఆమెకు. అలాగే కూర్చుని ఆమె భుజాల మీద చెయ్యి పడింది. ఉలిక్కిపడి చూసింది షీలా మేడం. మేడం, మీ సెల్ ఉలిక్కిపడి ఇలా అయ్యి అన్నది షీలా మేడం. సరే వస్తున్నాను. సెల్ డిస్కనెక్ట్ చేసి. నువ్వు కూడా వస్తావా రాధ అడిగింది. ఎక్కడికి మేడం? రా చెప్తాను. ఆవిడ చాలా స్పీడ్గా నడుస్తోంది. ఎంత చకచక అడుగులు వేసినా ఆవిడతో సమానంగా నడవలేకపోయింది రాధ. చిన్నపిల్లవి అంత ఆయాసమిటి రాధ మందలింపుగా అన్నది షీలా మేడం. సిగ్గుపడింది రాధ. రాధ, ఒక వయసు దాకా డబ్బు, అధికారం, అహంకారం ఇవే ఆస్తులు అనిపిస్తాయి. కానీ ఫిట్నెస్ ఉంటేనే ఇవన్నీ రాణిస్తాయి. రేపటి నుంచి జిమ్కి వెళ్ళు. సరే అన్నట్టు తలుపుంది రాధ. అలా చెప్పించుకోవడమే సిగ్గుగా అనిపించింది. ఈ వయసులో కూడా ఎంత చకచక, నిటారుగా, విసురుగా నడుస్తుంది ఈవిడ. మన మీద మనకు గౌరవం ఉంటే కానీ ఇవన్నీ చేయలేము రాధ. లేకపోతే బరువు తగ్గడానికి క్రాష్ డైట్లు, డైట్ కోక్లు, నిమిషానికి ఒకసారి తగ్గామా అన్న కొలతలు చూసుకోవడాలు, వీటితో సరిపోతుంది జీవితం ఓరగా చూస్తూ అన్నది షీలా మేడం. మా అమ్మలాగా అప్రయత్నంగా అనేసింది రాధ. బాగానే అర్థమైందే, మీ అమ్మ బొమ్మలా ఉంటుంది కానీ అది ఆరోగ్యవంతమైన బొమ్మ కాదు. మనిషి ఫిట్గా ఉండాలి. మనను మనం గౌరవించుకుంటున్నామా లేదా అన్నది దాన్ని బట్టే తెలుస్తుంది. ఇద్దరూ కృష్ణ ఆఫీస్ దగ్గరకు వచ్చారు. వెనుక వైపు నుంచి వెళదాం ఎందుకు అని అడిగే లోపల అటుపక్కకు తిరిగింది మేడం. వెనుక ఒక పెద్ద కారు, 3 మనుషులు. కృష్ణకాంతం గారు, లోపలికి వచ్చి తలుపులు వేయండి మేడం. అరే రాధ, ఆశ్చర్యంగా అన్నాడు కృష్ణ. ఎందుకు, ఈమె ఎందుకు వచ్చింది అన్న ధ్వని వినపడింది అతని మాటలు. మేడం రమ్మన్నారని వచ్చాను. నేను వెళ్ళిపోతాను మొహమాటంగా అన్నది రాధ. చచ్చ, అది కాదు రాధ, సారీ, మీరు రాకూడదని కాదు, తర్వాత చెప్తాను. వెనకాల చాలా పెద్ద ఏసీ రూమ్ ఉన్నది. నీలం రంగు కర్టెన్లు, చాలా హాయిగా, ప్రశాంతంగా ఉన్నది. అక్కడ పడక కుర్చీలో నుదుటి మీద చెయ్యి పెట్టుకుని పడుకున్నట్లున్నారు కాంతం. ఆవిడ పక్కన 2 పెద్ద నల్లటి ప్లాస్టిక్ సంచులు కట్టి ఉన్నాయి. ఆంటీ, షీలా మేడం తెలుసుగా. కళ్ళు తెరిచి చూసి అన్నది కాంతం. అరే రాధ రా అన్నది రాధను చూసి. కాంతం అంటే 2 సమస్యలతో వచ్చారు. ఆ మూటల వైపు చూపిస్తూ సీరియస్గా అన్నాడు కృష్ణ. సమస్య ఏమిటి కృష్ణ? ఇవి అక్కడ ఎక్కువ ఏం చేసుకోవాలో తెలియక చచ్చిపోతున్నారు. ఇక్కడైనా సద్వినియోగం అవుతాయని లేచింది కాంతం. ఏమైంది కృష్ణ? షీలా మేడం గొంతు స్థిరంగా ఉన్నది. తన కళ్ళతో ఆ మూటలు చూపించాడు కృష్ణ. ఏమిటివి? డబ్బులు, నేనే తీసుకొచ్చాను. జీకే హాస్పిటల్కు బహుమతిగా ఇద్దామని. 6 నెలలలోపు చచ్చిపోతాను నేను. చచ్చేలోపల ఒక మంచి పని చేద్దామని వచ్చాను. కానీ కృష్ణ ఒప్పుకోవడం లేదు. నవ్వింది షీలా మేడం చాలా స్వచ్ఛంగా. అవును, తీసుకోడు డాక్టర్. జీకే ఉన్నా తీసుకోరు. అమ్మ బాబోయ్, సంచులతో డబ్బా ఎన్ని కోట్లు ఉంటాయో, అదేమిటి ఆవిడ అలా తీసుకొచ్చేసింది? రాధ గుండెలు స్పీడ్గా కొట్టుకుంటున్నాయి. సరే,
ఆయన పిచ్చి డాక్టర్లు, బ్రతకడం రానివాడు. కృష్ణ చాలా తెలివిగా ఒక సామ్రాజ్యం తయారు చేశాడు. వీటన్నింటికీ డబ్బు అవసరం కదా, అతను ఎందుకు వద్దంటున్నాడో నాకు అర్థం కావడం లేదు, లేచి నిలబడుతూ అన్నది కాంతం.

డబ్బులు చాలా రకాలు ఉంటాయంటీ, సీరియస్గా అన్నాడు కృష్ణ. కృష్ణ, నువ్వు చిన్నవాడివి, డబ్బులు రకాలు ఉండవు, దాని భాష ఒకటే, మారకం. దేనినైనా కొనే శక్తి దానికి ఉన్నది. దానికి జాతి, మతం, కులం, ఉచ్చం, నీచం అనేవి లేవు. కనబడిన దేవుడు, కనబడే దేవుడు డబ్బు. అర్థం చేసుకో, వద్దనుకో ప్లీజ్. ఈ ఆఖరి రోజుల్లో నన్ను మనశ్శాంతిగా పోని, కృష్ణ చేతులు పట్టుకుని అర్థిస్తూ అన్నది కాంతం. లేదు ఆంటీ, డబ్బుకు ఉచ్చం నీచం ఉంటుంది, అన్నింటికన్నా ముందు వైబ్రేషన్ ఉంటుంది. ఈ డబ్బు మీ ఇంటికి ఎలా వచ్చిందో తెలుసా మీకు? తీవ్రంగా అడిగాడు కృష్ణ. తెలీదు, నాకు అనవసరం కూడా. ఏనాడు నేను అంకుల్ని ఇదేమిటి అని ప్రశ్నించెరుగును. ఆయన వృత్తి ఆయనది, ఆయన భార్యగా నేను నా పనులు చేసుకుపోయాను. ఆయనకి అనుకూలమైన భార్యగా ఉండటం అద్భుతమైన పోస్ట్ అనుకుంటున్నారా కాంతం గారు? సీరియస్గా అడిగింది షీలా మేడం. అంటే? అదిరిపోయి అడిగింది కాంతం. రాధ కూడా కొద్దిగా వణికింది. అంత పెద్దావుడను, గొప్పవుడను ఎలా అడగలదు షీలా మేడం అసలు? డాక్టర్ జీకే గారికి మీరంటే చాలా చాలా గౌరవం. మీలో ఉండే మాతృత్వం ఆయనకు చాలా ఇష్టం. మీ గురించి మా అందరికీ చాలా చెప్పేవారు. కానీ మినిస్టర్ గారి భార్య కాంతమ్మ గారిలో డాక్టర్ జీకే చూసిన మనిషి లోపలికి ఎక్కడో పారిపోయినట్లుంది. పక్కన కూర్చుని ఆవిడ చెయ్యి తన చేతిలోకి తీసుకుని మాట్లాడుతోంది షీలా మేడం. ఎలా వచ్చిందో తెలియని డబ్బుని వాడుకోకూడదు. దానితో పాటు దాని వైబ్రేషన్స్ కూడా అనుభవించాల్సి వస్తుంది. ఎక్కడి నుంచైనా మన దగ్గరకు ఒక గ్లాసు పరాయి వాడది వస్తే మన ఇంటి నుంచి వెండి గ్లాస్ పోతుంది అనేవారు డాక్టర్ జీకే. 4 గదులు ఇంట్లో ఉన్నప్పుడు 4 కలిసి ఉంటారు. 18 గదులు ఇంట్లో పలకరించుకోవడం మర్చిపోతారు. యోగ జాతకాలు, భోగజాతకాలు అని 2 ఉంటాయి. అనుభవంలో ఆనందం పొందగలిగిన వారు భోగం ఉన్నవారు. కానీ అనుభవం లేక అర్థం కాని ఆస్తి ఉన్నవారికి యోగం ఉంటుంది కానీ అనుభవం ఉండదు. కొన్ని ఐశ్వర్యాలు మనకు శిక్షించడానికి వస్తాయి. అదృష్టం అని పేరు పెట్టుకుని మన నీడలో కలిసిపోయే శిక్షలు అవి. ఈ డబ్బులు ఎక్కడివి, ఎలా వచ్చాయి అని ఎవరం అడగం. మీరు చెప్పడమే తప్ప అందులో ఏముండదో మేమెవరం ముట్టుకోము కూడా. దయచేసి మీరు తీసుకెళ్ళిపోండి. అర్థం కానట్లు చూసింది కాంతం. ఏమంటారు వీళ్ళు, డబ్బు వద్దంటారా? డబ్బు చేదు అయిన వాళ్ళు, వద్దు అనేవాళ్ళు ఉంటారన్నది ఆవిడ ఊహించుకోలేదు అస్సలు. గత 10 ఏళ్లుగా ఆవిడ భర్త రాజకీయాలకు వచ్చిన తర్వాత డబ్బు, దాని పవరు, అది మనుషుల్ని ఏ విధంగా అమ్మకానికి పెట్టిందో తెలుసు ఆవిడకు. మరి వీళ్ళు ఇదేం జనం, అర్థం కాలేదు కాంతానికి. మీకు డబ్బు అవసరం లేదా? సూటిగా అడిగింది కృష్ణను. అవసరమే, చాలా అవసరం, కానీ అన్ని రకాలు కావు. ఇది ఏ రకం అనుకుంటున్నావు, దొంగసం అనుకుంటున్నావా? తీక్షణంగా అడిగింది. చచా, అదేం కాదంటీ, అతని సొమ్ము తీసుకోలేను. మీరు మన హాస్పిటల్కు కానుకగా చెక్ ఇవ్వండి, ఎంత కొంచెమైనా సరే. బాబు, ఇవి తీసుకుపోండి. తలుపు తీసి కారు దగ్గర ఎదురు చూస్తున్న వాళ్ళకు చెప్పాడు. వాళ్ళు మౌనంగా అవి తీసుకెళ్లి కారులో పెట్టారు. చర్రున లేచింది కాంతం కోపంగా. ఆంటీ, నా మీద కోపం వద్దు. మీరెంత మంచివారో నాకు తెలుసు. మీ ఆదర్శాలు, మంచితనాలు, మీ ఇల్లాలితనంతో కలిసిపోయి మీరు ధర్మానికి, మీ పద్ధతికి మధ్య దూరం చూడలేకపోతున్నారు. నన్ను ఆశీర్వదించండి. ఆమెను ఆపి కాళ్లకు దండం పెట్టారు కృష్ణ. ఆగిపోయింది కాంతం. కృష్ణ అని దగ్గరకు తీసుకున్నది ఆమె కన్నుల నిండా నీరు. ఆంటీ, మీకు కొంచెమే టైం ఉన్నదని మీరే అంటున్నారు. నాకు కావాల్సింది అడగనా? అడుగు. మీరు ఆ గందరగోళంలో అంతా అక్కడ వదిలేసి మన హాస్పిటల్కి వచ్చేయండి. అతని వంకే పరీక్షగా చూసింది కాంతం. ఆమె పిల్లల్ని పెంచింది, చాలామందిని చేరదీసింది. నిరంతరం ఆమె భర్త హోదా వలన ఆమె చుట్టూ వంది మాగతులు, ఆ మాయలోనే ఉన్నది. ఇంతమంది చుట్టూ ఉన్నా తనకు ఏమిటి కావాలి అని ఆలోచించేవారు ఎవరున్నారు? ఇతను ఏ తల్లి బిడ్డో తెలియదు. తన ఆఖరి రోజులు హాయిగా ఉండాలని కోరుకుంటున్నాడు. చూస్తాను కృష్ణ అన్నది పమిట కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ. చూస్తాను కాదు, వస్తాను అనండి, నవ్వేసింది కాంతం. సరే వస్తాను, కళ్ళతోని అందరికీ వీడ్కోలు చెప్పి వ్యాన్ ఎక్కింది. ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది రాధ. ఆమె కళ్ళ ముందు చాలా గొప్ప డ్రామా జరిగిపోయినట్లున్నది. డబ్బులు రకాల, అంతేగా మరి. రాణి సంపాదించిన డబ్బు, రాణి పరువుగా ఉద్యోగం చేసుకుంటే వచ్చే డబ్బు. బుర్ర తిరిగిపోతోంది రాధకు. నా బిడ్డకు పరువుగా ఒక ముద్ద అన్నం పెట్టలేకపోయానే అన్న బాధ. రాణి మాటలు గుర్తుకొస్తున్నాయి. ఎందుకు ఆమెకు ఉన్నట్టుండి చాలా చాలా అర్థమైపోయినట్టు అనిపించింది. కృష్ణ, నాకు చిన్న సహాయం కావాలి. ఏమిటి? ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు కృష్ణ. మీకు హాస్పిటల్కు అవసరమైతే చిన్న చిన్న పనులకు బయట నుంచి మనుషులు తెప్పించుకుంటారని చెప్పారు, నిజమేనా? అవును. అయితే లైబ్రరీ సర్దడం, అట్టలు వేయడం, లిస్టు తయారు చేయడం ఎంతకీ అవడం లేదు. నేను ఒకరిద్దరిని రికమెండ్ చేయొచ్చా? ఎవరు? రాణి, సుందర్ తల్లి. ఆవిడ చేత చిన్న చిన్న పనులు చేయించి డబ్బులు ఇప్పిద్దామని. మీకు అభ్యంతరమైతే నేను పే చేస్తాను అన్నది రాధ. నవ్వాడు కృష్ణ. అక్కర్లేదు, హాస్పిటల్లో ఆ ప్రొవిషన్ ఉన్నది. ఎటొచ్చి సాధారణంగా పేషెంట్లను రానేము.

0: కానీ రాణి కేసు గురించి ఆలోచించి ఓకే అనండి డాక్టర్. ఆమెకు తను జీవించిన పద్ధతి మీద సంపాదించిన డబ్బు చాలా ఏహ్యంగా అసహ్యంగా అనిపిస్తుంది. అదికాక మరే పని అన్నా చేసి సంపాదించగలను అని ఆమెకు మనోధైర్యం ఇస్తే ఆమె తృప్తిగా చచ్చిపోవచ్చు. షీలా మేడం ముఖం అంతా చిరునవ్వుతో వెలిగింది. భలే నవ్వుతారు మేడం అనుకున్నది రాధ. తప్పకుండా చేద్దాం రాధ, సాయంత్రం ఆ అమ్మాయిని తీసుకొస్తానన్నావు అన్నది ఆమె. అవును తప్పకుండా మీ దగ్గరకు తీసుకొస్తాను. కృష్ణ ఓకేనా? ఓకే అన్నాడు కృష్ణ నవ్వుతూ. అయితే వస్తాను. చకచక బయటకు వెళ్ళిపోయింది రాధ. షీలా మేడం కృష్ణ వంక అర్థవంతంగా చూసి నవ్వింది. తల పంకించి ఊరుకున్నాడు కృష్ణ. మీరింతవరకు నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగ పూలు 22వ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర. ఈ నవల తర్వాయి భాగం వచ్చే వారం ప్రసారమవుతుంది.
1: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం సృజన సాహితీ కార్యక్రమం. ఇందులో చిగురంత ఆశ శ్రీ జి సూర్యనారాయణ కథానిక వినిపిస్తారు.
2: మామ బాగున్నావా? చిన్నప్పటి స్నేహితుని పలకరింపుకు నాకు చాలా సంబరంగా ఉంది. హా నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావురా? అబ్బా ఎన్నేళ్ళైందప్పా నీ ఉలుకు పలుకు లేక అని వాడి బాగోగులు అడిగాను. చాన్నాళ్ళుగా నేను బెంగళూరు చేరి ఇక్కడే ఉన్నాను మామ. చాన్నాళ్ళ కింద నీవిచ్చిన ఫోన్ నెంబరు డైరీలో చూశాను, నువ్వు గుర్తుకు వచ్చావు, ఫోన్ చేశాను. నిన్ను చూసి చాలా రోజులైంది, కలుద్దామని ఫోన్ చేశాను మామ. దాలూరు పర్సుకి వస్తాండాను, నువ్వు వస్తావా రాలేవా అని ప్రేమగా ఆత్మీయంగా అడిగాడు. ఒరే ఇన్నేళ్ళకి ఫోన్ చేసినావు, ప్రేమగా పలకరించావు, నువ్వు రమ్మంటే రాకుండా ఎలా ఉంటానురా, ఎప్పుడు కలుద్దామో చెప్పు అంతే ఆత్మీయంగా అన్నాను. రేపు పర్సులో కలుద్దాం మామా సూర్యగాడు సంతోషంగా అన్నాడు. దాదాపు 25 తర్వాత పలకరించిన సూర్యగాడు ఆప్యాయతకి అభిమానానికి నాకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. మేమనుకున్నట్లే వాడు బెంగళూరు నుండి, నేను అనంతపురం నుండి వెళ్ళి దాలూరు పర్సులో కలిసినాం. మేము 18 వయసులో కలిసిమెలిసి తిరిగిన రూపాలకి ఇప్పుడు కలిసిన మా రూపాలకి చాలా తేడానే ఉంది. ఇద్దరము సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పర్సులోకి వెళ్తున్నాం. తిరునాళ్ళ నిండా ఇసుక వేస్తే రాలని జనంతో సందడి సందడిగా కిటకిటలాడుతోంది. మొదట్లోనే కొన్ని చెరుకు గడలు తీసుకున్నాం. తింటూ రసాస్వాదన మధురానుభూతి పొందుతూ వెళ్తున్నాం. దారికి ఇరువైపులా ఉన్న చిరు తిండి స్టాళ్ళు, చిన్నపిల్లల ఆటబొమ్మలు, గాజుల దుకాణాలు, పీచు మిఠాయి, జ్యూస్ బండ్లను దాటి వెళ్ళి చెన్నకేశవ పూతలయ్య దేవాలయాలు దర్శించుకున్నాం. పరసలో చిన్ననాటి చిన్న చిన్న సదాలన్నీ తీర్చుకున్నాం. సొంతూరు చంద్రాచార్యులకు వెళ్ళాలని ఊరు బయటికి వచ్చాం. మా ఊరు వెళ్ళే దారిలో ఒకప్పుడు పచ్చ చీరలు పరిచినట్లు మడికట్లు ఉండేవి. మేము పరసలోకి ఆ మడికట్లు గనిమి పైన నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. వేరే దారిలో మడికట్లు చుట్టూ తిరిగి పరసలో పోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ మడికట్లు కెయ్యిలు మాయమైనాయి. దయ్యాలు వెంట్రుకలు ఊరబోసుకున్నట్లు కంప చెట్లు కొమ్మల పొదలు ఉన్నాయి. మాకు మా ఊరికి పోయే దారే కనిపించలేదు. మా ఊరి జనం ఆ కంపల పొదల నుండి వచ్చేది చూసినాం. మేము అదే దారిలో ఆ కంప పొదల్లో దూరి మా ఊరికి వెళ్తున్నాం. బంగారం లాంటి వరి పంట పండే ఆ పొలాల్లో ఆ కంప చెట్లను చూడగానే నా మనసు చివుక్కుమంది. ఇద్దరం కలిసి వెళ్తున్నామని మాటే కానీ నా మనసంతా గతానుభవాలను నెమరవేస్తూ ఉంది. బహుశా నాకప్పుడు 12 వయసు ఉంటుంది. బడికి సెలవు వచ్చిందంటే పిల్లలందరూ కలిసి చేయిన అల్లరే ఉండదు. బావి దగ్గర ఈతకు పోతే ఇల్లు వాకిలి గుర్తుకుండదు. ఆటల ఆనందంలో ఆకలిని మర్చిపోయేవాళ్ళం. మరీ ఆలస్యమై కడుపులో ఎలకలు పరిగెడితే బావికి అల్లంత దూరంలో ఉన్న కొండ కింద మేడి ఎల్లనేరేడు చెట్లు మీకోసమే మేమున్నాము అన్నట్లు రివ్వున వీచే గాలికి కొమ్మలు ఊగుతూ ఉంటే ఆ అనుభూతి బిడ్డ ఆకలి తెలిసిన తల్లి ముద్ద తినేకి పిలిచినట్లుండేది. ఎండిన ఆకులు రాలినట్లు పండిపోయిన పనులు గలగలా రాలేవి. ఉదర బాధను చల్లపరిచేకి ఆవురావురుమని వాటి కోసం పోటీ పడిపాకులు ఆడేవారం.

కొన్ని సందర్భాలలో మాలో మేము కుస్తీలు పట్టి మళ్ళీ ఆ సమయం కాస్త గడిచిపోగానే చట్టాపట్టాలేసుకొని అల్లరి కబుర్లు చెప్పుకుంటూ ఇంటిదారు పనిలేవారు. అల్లనే రేడు మేడి పండ్లు గాలికి రాలి మట్టిలో పడినా చొక్కాతో తుడుచుకొని తింటూ ఉంటే నా సామిరంగా ఆ రుచే వేరప్ప. మట్టిలో పుట్టిన మనకు మట్టి వాసనలు అమృతమే కదా. మా మిత్రబృందము కులము మత భేదము ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తారతమ్యం లేకుండా అరెమరికలు లేని స్నేహబంధంతో ఎప్పుడూ అల్లరి చేస్తూ ఆడుకునేవాళ్ళం. ఏంది మామా నేను చాలాసేపు నుండి మాట్లాడతా అంటే నువ్వేంది మూగెప్పలాగా నాతో వస్తాండావు. ఇందుకేనా ఇద్దరం అన్ని పనులు విడిచిపెట్టి వచ్చింది. మనూరి పిచ్చినాగరాజు మాట్లాడుకున్నట్లు నాలో నేను మాట్లాడుకుంటున్నాను. నేను 10 మాటలు మాట్లాడితే ఒక్క మాటన్నా మాట్లాడు మామా. సూరిగాడు నవ్వుకుంటానే నా మౌనానికి దెప్పి పొడిచాడు. ఏం మాట్లాడమంటావురా, పసిడి పంటలు పండే ఈ నేలల్లో రైతు గుండెల్లో వెదలుపరుచుకున్నట్లున్న ఈ కంప చెట్లను చూస్తా అంటే నా మనసును శూలాలతో పొడిచినట్లుందిరా. నేను బాధతో అన్నాను, మామా నువ్వు చదువు అయిపోగానే వ్యాపారం పెట్టినావు, దాంట్లో నువ్వు నష్టపోయావు. ఉన్న పొలం అమ్ముకుని ఎక్కడో అజ్ఞాతవాసం పోయినావు. అప్పుడు చూసిన నిన్ను 5 తర్వాత ఇప్పుడు చూస్తున్నాను. అంతా ఫోన్లో పలకరింపులే, కలవడానికి కుదరకపాయే. నేను 3 ఒక మారు మనూరుకు వస్తానే ఉంటాను. వచ్చినప్పుడల్లా ఇలా చూసి నా పానము పీకేసినట్లుంటుంది మామా. సూరిగాడు ఆవేదనగా అన్నాడు. నా కళ్ళతో చూస్తుండగానే పంచవర్ష ప్రణాళికల 5 ఒకసారి అడపాదడపా కురిసే వానలకు పొలాలన్నీ బీడుభూములయ్యాయి. మనిషి స్వార్థానికి పచ్చని పగడాలుగా మెరిసే ఆ ప్రకృతి మెరుపులు కర్పూర హారతులా కరిగి బండా గుండు తేలింది. 2-3 జతల ఎద్దులున్న మోతుబరి రైతు జత ఎద్దులు మేపడానికి కష్టమైంది. పొదుగు ఎండిన బరిగుడ్లకు ఆవులకు పిడుగుడు మేత కరువైంది. వాటిని మనసు చంపుకుని కషాయి కార్ఖానాకు సాగనంపిరి. ననుగన్న నా పల్లె ఆశల మోసులు అంకురంలోనే అంతరించాయి. బయలెల్లిపాయే నా పల్లె వలసెల్లిపాయే. ఏ గడపను పలకరించినా పిల్లలకు కాపలాగా ముసలి ముతక ఉన్నారు. వీధులన్నీ నిశ్శబ్దంతో కాపురం చేస్తున్నాయి. అక్కడక్కడ బావుర కప్పుల ఇండ్లకు తాళం కప్పులు వేలాడుతున్నాయి. ఏటికేడు బతుకుబండి ఎదురీత వెండి మబ్బులు కరువై రైతు గుండె దిగులుతో ఉండిపోయింది. దిశాదశ లేని దశాబ్దాల వసంతాల కాలం కౌగిట్లో కరిగిపోయినాయి. మారని సీమ పొలాలు నీళ్ళూసుకుని నిండుచూలాలిలా పసిడి పంటలతో కలకలలాడుతూ సీమంతం చేసుకునేది ఎప్పుడు? సీమ బతుకులు మారేదెప్పుడు? ఉరిము ఉరిము ఉరికి వచ్చే నీలమేఘము సీమ ఇంటి ముంగిట కల్లాప చెల్లి మూతి ముడుచుకుంటే మేడితోక చితకిలబడి ఇసురోవంటుంది. బావులలో నీళ్లు మాయమై రాళ్ళు రప్పులు తేలి వెక్కిరించాయి. దిక్కులేని దిగుడు బావి పల్లె కసువుకు స్థావరమైంది. స్వార్థమనే బాణంతో ప్రకృతి వనరులను మాయం చేసిన మనిషి స్వార్థానికి పరాకాష్ట ఇది. సీమ నేల తల్లి గుండెని కుళ్ళబొడిచి అంతులైన గాధాలను తవ్విన నీటి చుక్క కరువై కన్నీరు మిగిలింది. నీటి జాడలు దొరకగా గొంతు ఎండిన సీమ చిత్రాలు ఎన్నెన్నో. నా మనసును ఈగల్లా ముసురుకున్న నా ఆలోచనలకు సూరిగాడు అడ్డుకట్ట వేస్తూ, మామా మాలాంటి కూలి పనులు చేసుకునే భేదాభిక్కి పనులు లేక బెంగళూరు చేరిపోయారు. పెట్టిన పెట్టుబడి రాక రైతులు పంట వేయడానికి భయపడి పట్టణం చేరిపోయారు. ఉన్న భూముల్లో ఇలా కంపలు పొదలు పిచ్చి చెట్లు మొలక ఇంకేం మొలుస్తాయి మామా? వాడు మదన పడుతూ అన్నాడు. అవునురా, మన చిన్నప్పుడు కొత్తలో కొంతైనా వాన వచ్చేది. రోజులు గడిచే కొద్దీ వానలు లేక పల్లె బతుకులు దినదినగండంగా ఉంది. పల్లె దేశం చెట్టుకు ప్రాణమిచ్చే పచ్చని కొమ్మ. ఆ పచ్చని కొమ్మలు పండుటాకుల్లా రాలిపోవడానికి ప్రకృతి వనరులు విశేషణారహితంగా మనిషి ఆక్రమించడం ఒక కారణం. ప్రకృతి విపత్తు మూలాలకు శాశ్వత పరిష్కారం చూపని ఊకదంబుడు ఉపన్యాసాల స్వార్థపరుల నాయకులు కొంత కారణం. ఈ పరిస్థితుల్లో మట్టిని నమ్మిన గుండె చెరువై కన్న తల్లి లాంటి నీల తల్లిని వదలలేక గుండె పగిలేలా ఏడ్చిన మట్టి బతుకులు ఎన్నో మౌనంగా సమాధుల్లో రోధిస్తున్నాయి అని చాలా ఆవేదనగా అన్నాను. అవన్నీ చూడలేకే కదా మామా నేను మనసు రాయి చేసుకొని ఉండూరు ఇడిసి బెంగళూరు చేరుకున్నది. అలా అన్నప్పుడు సూరి గొంతు జీరవైంది. మేము ఊరి సంగతులు మాట్లాడుతా 2 కిలోమీటర్ల దూరాన్ని 2 పర్లాంగులు నడిచినట్లుంది. మాటల్లోనే ఊళ్ళోకి వచ్చి

సూరిగాడు వాళ్ళ గేర్లోని ఇంటికి వెళ్ళినాడు. నాకు ఎవరింటికి వెళ్ళాలో తోచలేదు. పాతికేళ్ళప్పుడే నా రక్త సంబంధము అన్నదమ్ములు వారికి పెళ్ళైన ఊర్లలో స్థిరపడిపోయారు. నేను ఉద్యోగపరంగా ఊర్లు తిరిగి చివరికి అనంతపురంలో ఉండిపోయాను. మామగారు వరుసైన వారు, అన్నదమ్ములు వరుసైన వారు, నా చిన్నప్పటి స్నేహితులు ఉన్నారు. నా సొంతూరులో నాకు సెంటు భూమి లేదు. పుట్టిన ఊరిపై ఉన్న మమకారము మా ఊరికి పరుగులు పెట్టించింది. అక్కడక్కడ నా వయసున్నవారు, ఏమపో బాగున్నావా, నీ పాసును గల ఇన్నారు.

పుట్టిన ఊరిపై ఉన్న మమకారము మా ఊరికి పరుగులు పెట్టించింది. అక్కడక్కడ నా వయసున్నవారు, ఏమపో బాగున్నావా, నీ పాసును గలా ఇన్నాళ్ళకు ఊరితో గుర్తొచ్చినా అని ప్రేమగా పలకరించారు. నాకంటే వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు, వాడేం చేస్తాడు పాపం, వాడికి వచ్చి కట్టం అట్లాంటిది, రారా ఇంటికి పదాంరా, ఎప్పుడు తిన్నావో ఏమో, యా ఊర్లో ఉన్నావు పయా అని ప్రేమాపేతలు నా గురించి అడిగారు. వారి మాటల్లో స్వచ్ఛమైన ప్రేమతో పాటు గుండె లోతుల్లో చెరిగిపోని సానుభూతి నా కళ్ళు చెమ్మగిల్లేలా చేశాయి. వారి ఆహ్వానానికి ప్రేమగా నవ్వుతూ మళ్ళీ వస్తాను మామా అనుకుంటా మనసారా ఉన్న నాలుగు వీధులు తృప్తిగా తిరిగి మా ఇంటి పరిసరాలకు వెళ్ళాను. అక్కడ శిథిలమైన మొండిగోడలు తప్ప అప్పుడున్న ఇల్లు ఒక్కటి లేవు. పీర్ల చావిడి శిథిలావస్థకు చేరుకుంది. రామస్వామి కట్ట చావిడి అప్పుడో ఇప్పుడో కూలిపోయేలా ఉన్నాయి. నేను ఈత నేర్చుకున్న ఊరి ముందర బావి పూడిపోయింది. అట్లే మా ఎదురు కొట్టం కాడికి పోయాను. అక్కడ గోడ ఉన్నట్లు అనవాళ్ళు కూడా లేవు. మా పంట నూర్పిడి దొడ్డి వద్దకు వెళ్ళాను. దొడ్డికి వేసిన కంచె పూర్తిగా శిథిలమైంది. చిదిగిపోయిన నా బాల్య స్మృతులను తడుముకుంటూ ఉండగా సూరిగాడు ఫోన్ చేశాడు. మామా పొద్దుపోతుంది, నేనందరినీ పలకరించుకొని తిరిగి వెళ్ళడానికి ఎల్లబారినాను, ఎట్లా వస్తావా, ఇంకొంచేపు ఉందామా అని అడిగాడు. ఒరే సూరి, ఎంతసేపు ఉండి చూసినా శిథిలమైన గోడలను చూసి గుండె బరువెక్కుతుంది. కాస్తంతైనా సంతోషమే లేనప్పుడు నేనుండి చేసేదేమిట్రా, నువ్వు బస్టాండ్ వైపు రా, నేను వస్తాను అని అన్నాను. ఇద్దరము తిరిగి దాలూరు చేరినాం. వాడు బెంగళూరుకి బస్సు ఎక్కిపోయాడు. నేను అనంతపురం బస్సు ఎక్కి తిరిగి ప్రయాణమయ్యాను. సూరిగాడు నన్ను కలిసిన 6 నెలల్లోపే నా కుటుంబంతో సహా బెంగళూరు చేరవలసి వచ్చింది. మా బాబుకి ఉద్యోగం కారణంగా మమ్మల్ని రప్పించుకున్నాడు. అక్కడే 6 ఏళ్ళున్నాము. అక్కడున్నప్పుడు నేను వీలు కలిగినప్పుడు సూరి పనిచేసే చిక్పేటలో కలిసేవారు. కలిసిన ప్రతిసారి సొంతూరు గురించే మాట్లాడేవాడిని. ఇంతలోనే ఒకరోజు నాకు సూరి ఫోన్ చేశాడు. మామా, నా మనవాళ్ళ కేశకండన కార్యాన్ని నా అల్లుడు దాదూరు పోతలయ్యగూడలో పెట్టుకుంటున్నాడు. అది వారింటి దేవుడు మొక్కుబడి. మామా మీరు తప్పకుండా ఆ కార్యానికి రావాలని పదే పదే చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరం కలిసి మరో 7 ఏళ్ల తర్వాత తిరిగి సొంతూరు వెళ్తున్నామని సంతోషంగా ఉత్సాహంగా ఉంది. మరోపక్క కరువు కాటకాల ఊరు గురించి దిగులుగాను గుండె వెలితిగా ఉంది. నా హృదయం వెండి మబ్బులకు విచ్చుకున్న నెమలిపించం వలె నా మనసు పురువిప్పి నాట్యం చేస్తుంది. కలలో సైతం ఊహించిన సంఘటనే ఎదురైంది. ఒరే సూర్య, ఇందుకు మనం దాదూరికైనా వచ్చింది అనుమానంగా అడిగాను. అవును మామా, నీకెందుకు అనుమానము అన్నాడు. ఇదేందిరా, గుడి ముందు ఇంత పెద్ద నీళ్ళ మడుగుంది, అదీగాక ఇప్పుడు వర్షాకాలం కాదు, మనకు అంత పెద్ద వర్షాలు వచ్చాయా, ఇది కళా నిజమా, ఆశ్చర్యపోతూ అనుమానంగా అడిగాను. ఈ మధ్యనే కుంటిమంది చెరువుకి కాలువ నీళ్ళు వచ్చినాయన్నారు, నీళ్లకు కట్టమైతుందేమో, నీళ్ళ ట్యాంక్ మాట్లాడదామని అంటే ఇప్పుడు గుడిగాడ దండిగా నీళ్లు ఉన్నాయప్పా అని మా అన్న అన్నాడు. ఇప్పుడు చూస్తా అంటే నాకు ఎంతో సంబరంగా ఉంది మామో. ఆనందం పట్టలేక సూర్యగాడు సంబరంగా గంతులేశాడు. నేను అదే స్థితిలోనే ఉన్నాను. ఒరే సూరిగా, ఎప్పుడూ మనకి 12 ఏళ్ల వయసప్పుడు ఇదే వంకలో ఈత కొట్టాం, ఈ నీళ్ళ మడుగు చూస్తానే అదే గుర్తుకొచ్చింది. నీ మనవరాలు పుట్టినందుకు మొదలయ్యేలోపు వద్దాం, అలా వంకెంబడి కిలోమీటర్ దూరం పోయేద్దాం, నీ అల్లుడికి చెప్పురాబో అని వాడిని ఆనందంతో కౌగిలించుకున్నంత పనిచేశాను. ఇద్దరం వంకెంబడి పోతా ఉంటే కనుచూపు మేరా పారేటి నీటి గలగలలు మా చెవులకు గానకోకిల మధురమైన సంగీతం ఉన్నట్లుంది. అవిభాజ్య ఆంధ్రాలో తీరిన సీమ కడుగన్లు, విభాజ్య ఆంధ్రాలో బాల్యదశలోనే గలగల గోదారమ్మ పన్నీటి పట్టుచీర కట్టి పల్లెలను పలకరిస్తూ సీమనేలను పావనం చేసింది. బావిలోన నీటి గలగలతో వట్టినేల జీవం పోసుకుంది. పల్లె పల్లె పచ్చని పట్టుపావడా కట్టి అందాల సిగ్గులు వెలగబోస్తోంది. ఇప్పుడిప్పుడే సీమ సీమంత మారుతోంది. తులిజామకే అరక ఒళ్ళు విరిచి అమితోత్సాహమడుగులతో ఉరకలు వేస్తోందా అన్నట్లు కన్నుల పండుగగా ఉంది. నాటి ఆనంద ఊయలలో ఊగి నా జ్ఞాపకాలు జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయేమో అనే నా హృదయ లోతుల్లో నీ అనుమానపు ఛాయలు పఠాపంచలు అవుతూ మన సీమ కొంతైనా కలకల గలగల నవ్వుల పువ్వులు విగిస్తున్నాయిరా సంబరమాశ్చర్యాలతో సూరిగాలతో అన్నాను. నా సీమ ప్రకృతి వయారాలు వెలకబోస్తోంది. సీమ బిడ్డగా

0: ఆ గుండెలోని చిగురంత ఆశ ఒక్కటే, ఇది తడారిపోతున్న నాలుకకు నాలుగు గుటకలతో గొంతు తడిచేసుకున్నట్టు మాత్రమే ఉంది. కోనసీమల నా రతనాల సీమ, ప్రకృతి అందాలను అనువనువు నా కనులారా చూసి తరించాలని మనసు నిండా సంతోషం మూటగట్టుకున్నాను. కే సెకండన కార్యాన్ని చూసుకొని సూరిగాడికి వీడ్కోలు చెప్పి అనంతపురం బస్సు ఎక్కాను.
1: మీరింతవరకు సృజన సాహితీ కార్యక్రమంలో చిగురంత ఆశ కథానిక విన్నారు. వినిపించిన వారు శ్రీ జి సూర్యనారాయణ. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భక్తిమాల సినీ భక్తిగీతాల కార్యక్రమం. ముందుగా భక్త తుకారాం చిత్రం కోసం వి రామకృష్ణ పాడిన పాట.

భక్తిమాలలు తరువాత శ్రీ తిరుపతమ్మ కథ చిత్రం కోసం పి లీల పాడిన పాట, శ్రీరామకృష్ణ సాహిత్యం, సంగీతం పామర్తి బి గోపాలం.

శ్రీ పాండురంగ లీల చిత్రం కోసం కేజే యశ్దాస్, ఎస్పి శైలజ పాడిన రాజశ్రీ గీతానికి సంగీతం సత్యం.

0: ISRA says it will not be privatized nor its importance be diminished, reports The Pioneer. The Asian Age quoting Union Home Minister Amit Shah says drug-free India by 2029 roadmap is ready. The Tribune quotes Rashtriya Swayam Sevak Sangh RSS Chief Mohan Bhagwat as saying, love, not hatred, drives RSS work. 135 films, 40 countries, JNK hosts first international film festival from today, informs the Economic Times, adding, prominent Bollywood personalities expected to attend four-day event. Schools in Delhi to remain closed on Friday for BRICS summit, states the Times of India. And finally, the Statesman quoting Brazilian football legend and 2002 FIFA World Cup winning captain Cafu as saying, need to promote football alongside education from school level. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says India-France strategic partnership is special because it rests upon strong foundation of long-standing cultural and political connections. Delhi Chief Minister Rekha Gupta orders magisterial inquiry into Satya Niketan building collapse incident. FIR lodged against building owner. ISRO says space sector reforms aimed at creating larger, stronger and globally competitive Indian space ecosystem, and it should be seen as ecosystem expansion and capability multiplication rather than privatization. Union Home Minister Amit Shah to chair 20th meeting of the Western Zonal Council at Panaji in Goa today. OPEC plus countries decide to keep oil production target for October unchanged. And in football, India qualify for the AFC Under-20 Asian Cup after 20 years following 3-0 victory over Bangladesh. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani Turpu Godavari Jilla Samacharalaku Vintaru Rachana Sri KV Satyanarayana.
3: జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 2027 గోదావరి పుష్కరాలు సీఎం సమీక్ష జిల్లాలో ఎల్నినో ప్రభావం దిశ సమావేశంలో కేంద్ర పథకాల అమలుపై సమగ్ర సమీక్ష తదితర వార్తా అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి కొత్తవీర వెంకట సత్యనారాయణ. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రాంతానికి అనుకూలమైన పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రంగంపేటలో నిర్వహించిన కిసాన్ మేళాలో ఆమె పాల్గొన్నారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలు, సహజ వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్ను రైతులు ప్రోత్సహించుకోవాలని సూచించారు. డ్రిప్ స్ప్రింక్లర్ల సేద్యానికి సబ్సిడీపై అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, దేశభక్తి నేటి తరానికి స్ఫూర్తిగా నిలవాలన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు. హస్తకళల పరిరక్షణకు ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ధవళేశ్వరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్తో పాటు రాష్ట వ్యాప్తంగా 6 ప్రధాన క్లస్టర్లను పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులతో సమావేశం నిర్వహించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడం, ఘాట్ల అభివృద్ది, రహదారి కనెక్టివిటీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అలాగే హోంస్టేలు, టెంపుల్ టూరిజం, హెలిటూరిజం అభివృద్దితో పాటు భారీగా తరలివచ్చే భక్తుల రద్దీ నిర్వహణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారందరికీ అందేలా చూడాలని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అధికారులను కోరారు. రాజమహేంద్రవరంలో జరిగిన దిశ సమావేశంలో కేంద్ర పథకాల అమలుపై సమీక్షించారు. పొగాకు రైతులకు కూడా పంట బీమా కల్పించే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని ఎంపీ తెలిపారు.

0: ఒడిశాలో వరి సాగు చేస్తున్న తెలుగు రైతుల ధాన్యం కొనుగోలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. దీంతో ఒడిశాలో వ్యవసాయం చేస్తున్న సుమారు 50,000 మంది తెలుగు రైతులకు ఊరట లభించనుంది. రైతుల సమస్యపై ఎంపీ ఒడిశా ప్రభుత్వంలోని సంబంధిత మంత్రులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేశారు. ఆలయాల పూల వ్యర్థాలతో సుగంధ ఉత్పత్తులు తయారు చేసి మహిళలకు ఉపాధి కల్పించేందుకు టెంపుల్ ఎసెన్షియల్స్ రాజమహేంద్రవరం ప్రాజెక్టును చేపట్టినట్లు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. కడియంలో 35 మంది మహిళలకు అగర్బత్తీలు, అత్తర్లు, పర్ఫ్యూమ్స్ తయారీలో శిక్షణ ఇస్తున్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి ఈ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎంపీ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 90 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తదితరులు పాల్గొని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు రైల్వే జంక్షన్లో విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ను అధికారికంగా పునరుద్ధరించారు. నిడదవోలు ప్రజల చిరకాల కోరిక ఎల్టీటీ ఎక్స్ప్రెస్ హాల్ట్ పునరుద్ధరణతో నెరవేరిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఎల్టీటీ ఎక్స్ప్రెస్ హాల్ట్తో ముంబైకి రాకపోకలు సాగించే వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో అక్టోబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరింతవరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ కెవి సత్యనారాయణ.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా మనుషులు మట్టి బొమ్మలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి సంగీతం బి శంకర్.

0: ముద్దు, కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
1: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
2: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
1: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: శృంగార రాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట, సాహిత్యం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఇందాక మీరు విన్న పాట శృంగార రాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణిజయరాం పాడిన పాటది. ఆ పాటకు సాహిత్యం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్. తరువాత జరిగిన కథ చిత్రం కోసం పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు.

చిత్రసీమ కార్యక్రమం తర్వాత ఆత్మబంధువు చిత్రం కోసం ఘంటసాల స్వీయ స్వరకల్పనలో పి సుశీలతో పాడిన పాట సాహిత్యం ఆత్రేయ.

తర్వాత పండంటి కాపురం చిత్రం కోసం ఘంటసాల పాడిన దాశరథి గీతం, సంగీతం ఎస్పి కోదండపాణి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ ప్రసారంలో 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 9 గంటలు. ఇప్పుడు విందాం నాన్నకు నమస్కారం శీర్షికన ముళ్లపూడి వెంకటరమణ గారి భార్య శ్రీదేవి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ నాగసూరి వేణుగోపాల్. కార్యక్రమం వినబోయే ముందు
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఈరోజు మన కార్యక్రమం కాస్త విభిన్నంగా ఉంటుంది. ఒక వ్యక్తి గురించి కాకుండా 3 వ్యక్తుల గురించి చర్చించుకునే సందర్భం ఉంది. రమణ అనగానే బాపు గారు గుర్తుకొస్తారు, బాపు గారు అనగానే రమణ గారు గుర్తొస్తారు. కానీ వీరిద్దరి స్నేహం వెనుక ఉన్న మరో 2 వ్యక్తులు కూడా మనం తెలుసుకోవాలి. వారే రమణ గారి శ్రీమతి శ్రీదేవి గారు, అలాగే బాపు గారి శ్రీమతి భాగ్యవతి గారు. ఈరోజు మన కార్యక్రమంలో శ్రీదేవి గారు పాల్గొంటున్నారు. శ్రీదేవి గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: ముళ్ళపూడి వెంకటరమణ, మీకు మొట్టమొదటిసారి వ్యక్తి కన్నా రచనలే ముందు పరిచయం అయ్యాయని?
3: అవునండి.
2: ఎప్పుడు ఎలా పరిచయం అయ్యింది?
3: చిన్నప్పటి నుంచి కూడా మాకు పుస్తకాలు చదవటం బాగా అలవాటు. మా ఇంట్లో అందరికీ అలవాటు. మా ఇంట్లో అందరికీ రమణ గారి రచనలు అంటేనో, బాపు గారి బొమ్మలు అంటేనో చాలా చాలా చాలా ఇష్టం అనమాట.
2: మీ ఇల్లు అంటే ఎక్కడ ఉండేవాళ్ళు?
3: అదే మాది కృష్ణా జిల్లా ఆరుగొలను అని మా ఊరు పల్లెటూరు అనమాట.
2: విజయవాడ
3: రూట్లో లేదు, నూజివీడు గుడివాడ రూట్లో ఉంటుంది అనమాట మా ఊరు. గుడివాడకి 9 మైళ్ళ దూరంలో ఉంటుంది మా ఊరు. పల్లెటూరు, బాగా పల్లెటూరు మాది. అక్కడ మాకు ఆ పత్రికలు తప్ప మాకు వేరే కాలక్షేపం ఏం లేదు. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, డైలీ పేపర్లు, భారతి, ఇట్లా వీటితోనే మాకు చదువుకోవటం మొదలు, పుస్తకాలు చదవటం మాకు అలాగే అలవాటైంది. అప్పుడు రమణ గారు ఆంధ్రపత్రికలో పనిచేసేవారు, సినిమా వీక్లీ చూసేవారు, తర్వాత ఏమో కథలు రాస్తుండేవారు. ప్రభలోను పత్రికలోనూ కూడా కథలు రాస్తుండేవారు.
2: వారి రచనలు చూసాము, బాపు గారి బొమ్మలు చూసామని చెప్తున్నారు కదా, ఏ సంవత్సరం ఏంటుంది?
3: 56-55 నుంచి సుమారుగా, 1955-56 అప్పటి నుంచి.
2: అయితే మీరు మరిన్ని విషయాలు చెప్పే ముందు ఒక విషయం మా శ్రోతలు గుర్తు చేయాలి.
3: చెప్పండి.
2: శ్రీదేవి గారు అంటే రమణ గారి భార్య. అంతకు మించి ఇంకో విషయం కూడా మా శ్రోతలకు చెప్పాలి, ఎందుకంటే నండూరి రామ్మోహన్ రావు గారి చెల్లెలు.
3: అవునండి.
2: అలాగే నండూరి పార్థసారథి గారి
3: గారు మా అన్నయ్య.
2: అందువల్ల ఈ నేపథ్యం మా శ్రోతలకు ఇస్తే వాళ్ళు కార్యక్రమాన్ని తీసుకునే పద్ధతి భిన్నంగా ఉంటుంది. మీరు చెప్పండి. 55-56
3: అప్పటి నుంచి మేము పుస్తకాలు చదివేవాళ్ళం, బాగా చదివేవాళ్ళం. అప్పుడు రమణ గారి కథలు అందులో వస్తుంటే అవి మా ఇంట్లో అందరూ చదివేవాళ్ళు, అందరికీ ఇష్టం. 50 అంటేను, వాళ్ళిద్దరంటేను, బాపు గారు రమణ గారు అంటే, రమణ గారి కథలు చాలా ఇష్టం. ఆయనకి ఏది కానీ ఆయన పేరు రాసుకునేవాళ్ళు కాదు, ఈ కథ రాసింది పలానా అని పేరు ఉండేది కాదు. ఏ కథలకి అంటే పత్రికలో పనిచేసేవారు కాబట్టి కథలకి పేర్లు
2: ఉండేవి,
3: పేరు ఉండేది కాదు. అదే వేరే ఆయన పత్రికలో పనిచేస్తున్నప్పుడు ఆంధ్రప్రభలో కథ వస్తే దానికి మాత్రం ఏదో వేరే కలం పేరు ఏదో పెట్టుకునేవారు. ఆయన పేరు సొంతంగా పేరు ఎప్పుడు పెట్టుకుని రాలేదు. పాసార్థి అని, ఎస్ పార్థసారథి అని, లేకపోతే సివి విజయలక్ష్మి అని ఏవో రకరకాల పేర్లతో రాస్తుండేవారు. అంతేగాని తన పేరుతో మాత్రం ఎప్పుడు రాయలేదు.
2: పేరు లేకపోయినా మీరు గుర్తుపట్టే?
3: పేరు లేకపోయినా అంత అలవాటు అయిపోయింది అనమాట. ఆయన శైలి అలాంటిది అసలు. ఆయన ఒక 2 కథలు చదివేటప్పటికి ఆయన శైలి ఎటువంటిదో తెలిసిపోతుంది. అందుకని మామూలుగా నాకు తెలిసింది ఫస్ట్, నేను ఆయన కథలు చదవటం మొదలుపెట్టింది బుడుగుతోనే మొదలుపెట్టాను. నేను బుడుగునే మొట్టమొదటిలో నేను చదివింది. మా ఇంట్లో వాళ్ళు అనుకోవటం, పెద్దవాళ్ళు చదివి అనుకుంటే అంటే విన్నాను అనమాట. ఏమంటే దానికి కూడా పేరు లేదు, ఆయన రాసిన వాళ్ళ పేరు లేదు.
2: చివరి వారం
3: ఇది రాసి పెట్టిన వాడి పేరు ముళ్ళపూడి వెంకటరమణ, బొమ్మలు వేసిన వాడి పేరు బాపు అని చివరి వచ్చింది. కానీ ముందరంతా లేదు. అయినా కూడా అది రమణ గారి రచన.

0: తెలిసిపోతుండేది అనమాట. అట్లాగే దాన్ని అంత ఇష్టంగానూ చదివేవాళ్ళం అనమాట. తర్వాత ఏ కథలు రుణానంద లహరి రాసిన పుటాలు వచ్చారు, కుమార సంభవం, ఈ కథలన్నీ కూడాను, కానుక, సీతా కళ్యాణం, ఈ కథలన్నీ కూడా పేరు లేకుండానే రాశారు. కానుక సీతా కళ్యాణం అయితే మాత్రం కొంచెం నేను కన్ఫ్యూజన్ అయ్యాను. ఇవి వేరే వేరే కథలు, వేరే మాదిరి కథలు, ఆయన రుటీన్గా రాసే కథలు కాదు ఇది. అందుకని వస్తువు అంతా వేరు, శైలి కూడా వేరే, కొంచెం గంభీరంగా ఉంటుంది, ఆ కథకి తగినట్టుగా ఉండేది ఆ శైలి కూడా. హాస్యం కాదు అందులో, హాస్యం లేదు. అందుకని కొంచెం అనిపించేది. తర్వాత తెలిసింది సీతా కళ్యాణం కథ రాసింది. సీతా కళ్యాణం కథ ఏమో సివి విజయలక్ష్మి అని పేరుతో రాశారనమాట. అది పత్రికలో వచ్చింది. సెంటర్ స్ప్రెడ్ బాపు గారి బొమ్మ వేశారు, ధనుర్భంగం బొమ్మ వేశారు. చాలా అద్భుతమైన బొమ్మ వేశారు అది. కానీ కథ రాసింది మాత్రం నాకు ఎవరో చెప్పు, నేను గుర్తుపట్టలేకపోయాను అనమాట. తర్వాత ఎప్పుడో తెలిసింది. ఈయన కథల సంకలనం ఒకటి వచ్చింది. వచ్చినప్పుడు అందులో ఈ కథ ఉండేటు సీతా కళ్యాణం అనే పుస్తకం వచ్చిందనమాట.
1: అప్పటికి నండూరు రామ్మోహన్ రావు గారు మద్రాసుకు వచ్చేసి ఉద్యోగం చేస్తున్నారు.
0: అప్పటికే రమణ గారు పత్రికలో చేరేటప్పటికే రామ్మోహన్ రావు గారు పత్రికలో ఉన్నారు. సీనియర్ అని, ఆయన బాగా సీనియర్, ఈయన కంటేను 4-5 ఏళ్ళు సీనియర్.
1: మరి రచయితగా మీకు ఆయన తెలుసు, మరి వారిని భర్తగా పొందుతున్నారు అన్నప్పుడు మీకు ఎవరు చెప్పారు అలా తెలిసింది? అప్పటి
0: మా అన్నయ్యలేనండి, మా
1: అన్నయ్యలే. అన్నయ్య
0: చెప్పారు మెయిన్గా మా పార్థసారథి గారు. ఆయన అప్పటికి నా పెళ్లి టైంకి మా రామ్మోహన్ రావు గారు బెజవాడ వెళ్ళిపోయారు. బెజవాడ ఆంధ్రజ్యోతిలో చేరారు. ఆయన ఎడిటర్గా, సబ్ ఎడిటర్గా, అసిస్టెంట్ ఎడిటర్గా చేరారు. పార్థసారథి గారు ఇక్కడ ఆంధ్రప్రభలో పనిచేసేవారు చెన్నైలో. అట్లాగా బాపు గారు ఇంటికి పెడుతూ ఉండేవారు. బాపు గారు, రమణ గారు వాళ్ళకి బాగా తెలుసు, మా అన్నయ్యలకు కూడా బాగా తెలుసు. అట్లాగా రమణ గారికి మా అన్నయ్యని, మా అన్నయ్య ఏమో బాపు గారి దగ్గరికి వెళ్ళి అడిగారట, మా చెల్లెలకి ఏదైనా సంబంధం చూసి పెట్టమని. అంటే రమణ గారు ఉన్నారు కదా అన్నారట. అంతేన బాపు గారు అన్నారనమాట. ఆయనకి ఇంకో పేరు వెంటనే తట్టలేదు, ఇంకా ఏ పేరు తట్టలేదు. మా వాళ్ళు కూడా ఇంకా వేరే ఆలోచించను కూడా లేదనమాట. రమణ గారి పేరు చెప్పగానే
1: బాపు కూడా మిమ్మల్ని చూడలేదు అక్కడ మీ ఇంటికి?
0: అస్సలు తెలియదు, ఎవరికి తెలియదు. నేను అక్కడ మా ఊళ్ళో పల్లెటూళ్ళలో ఉండేదాన్ని, వాళ్ళు ఇక్కడ మెడ్రాసులో ఉండేవాళ్ళు అంతే.
1: చాలా బాగా
0: రామ్మోహన్ రావు గారి చెల్లెలు, పార్థసారథి గారి చెల్లెలు అంటే ఇంకా వాళ్ళు ఇంకా వేరే ఆలోచించలేదు, మేము ఆలోచించలేదు. బాగా తెలిసినట్టే అనిపించింది అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇక్కడ బాగా అంత బాగా పరిచయం ఉన్నవాళ్ళు కాబట్టి, అంత స్నేహం ఉన్నవాళ్ళు కాబట్టి ఇంకొక ఆలోచన ఉండాల్సిన అవసరమే లేకపోయింది. ఇప్పుడు అట్లాగే జరిగిపోయింది.
1: మీకు ఏ అన్నయ్య చెప్పారు అంటే మీ ఊళ్ళో అప్పటికి ఫోన్లు కూడా ఉండవు?
0: ఫోన్లు లేవేం లేవు, అన్ని ఉత్తరాలు. మా ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ కూడా కాదు, సబ్ పోస్ట్ ఆఫీస్ అనమాట మాది. అయితే బెజవాడ నుంచి మా అన్నయ్య ఉత్తరం రాసిన, మా అన్నయ్య నేరుగా వచ్చి చెప్పాడు అనమాట, ఇట్లాగా ఉత్తరం రాశాడు మా నాన్నగారికి, ఉత్తరం రాశాడు మా పార్థసారథి గారు రాసి, ఇట్లా బాపు గారు ఇట్లా అన్నారు, మీరు ఏమంటారో చెప్పండి అంటే సరే వెంటనే సరే అని అన్నారు. ఆ తర్వాత ఎప్పుడో 2-3 నెలల తర్వాత ఎప్పుడో, అప్పుడు కూడా రమణ గారు ఒక్కరే వచ్చారు నన్ను చూడటానికి, బాపు గారు రాలేదు అప్పుడు కూడాను. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయాక నేను పెళ్లిలో చూడటమే వీళ్ళని అందరినీ. నా పెళ్ళికి పెద్ద పెద్ద రచయితలు అందరూ వచ్చారు.
1: అంటే పెళ్లి ఎక్కడ జరిగింది?
0: మా ఊర్లోనే,
1: ఆరుగొలంలోనే,
0: మా ఇంట్లోనే అనమాట. అప్పటికి ఇలా కళ్యాణ మండపాలు అలాంటివి ఏం లేవు మాకు. ఇంట్లో
1: పెళ్లి
0: పెద్ద ఇల్లు కాబట్టి పందిరంతా వేసి ఇంట్లోనే పెళ్లి చేశారు. అప్పుడు బాపు గారు కాకుండా ఇంకా శ్రీశ్రీ, ఆరుద్ర, మరి
1: రాఘవయ్య
0: గారు, రావికొండల రావు గారు, విజయక రంగారావు గారు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చారనమాట నా పెళ్ళికి. నాది తలుచుకుంటే మాత్రం నాకు చాలా గర్వంగా ఉంటుంది. నా పెళ్ళికి ఇంతమంది, మా పల్లెటూరులో జరిగిన పెళ్ళికి ఇంతమంది వచ్చారు అని చాలా గర్వంగా. పూసపాటి కృష్ణరాజు గారు అలాంటి చాలా పెద్ద
1: పెద్ద. పెళ్లి కూతురు హడావుడిలో ఉంటారు కదా వీళ్ళంతా, వచ్చినట్టు గమనించారు
0: అంటే చూశాను. తర్వాత పెళ్లి ఫోటోలు చూస్తుంటే తెలిసింది అనమాట, వీళ్ళందరూ వచ్చారని తెలుసు. కానీ వాళ్ళందరితోనూ మాట్లాడే పరిచయం అదంతా ఏం లేదు కదా, అంతే అంతే కదా. అదే అసలే మాది పల్లెటూరు, పల్లెటూరు దాటి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేరగను. అసలు ఎప్పుడైనా వెళితే బెజవాడలో మా అన్నయ్య ఇళ్ళకి వెళ్ళటమే తప్ప ఎక్కడికి ఇంకో చోటికి వెళ్ళటం తెలియదు అసలు. అందుకని వచ్చారంటే వచ్చారు అంతే, అంతవరకే తెలుసు నాకు. తర్వాత పెళ్లి ఫోటోల్లో చూస్తుంటే భూషణ్ వచ్చి ఆయనే ఫోటోలు తీశారు. మా ఊళ్ళో ఫోటోగ్రాఫర్లు కూడా లేరు అసలు, భూషణ్ గారే వచ్చి ఫోటోలు తీశారు అప్పుడు.
1: అంటే అంత పెద్ద ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు తీయించుకోవడం
0: మరి అదే కదా
1: అపరూపమైన సందర్భం.
0: అవును అవును.
1: అంటే ఏ టైంలో పెళ్ళి అయిందండి?
0: అది 1964 జనవరి 26 పెళ్ళి నా పెళ్ళి.
1: అక్కడ

0: సాయంకాలం అప్పుడు అవుతాయి.
1: పొద్దున పుట్టాం, పొద్దున 9:30 ఆ టైంలో పొద్దున పుట్టాం.
0: సో వీళ్ళంతా రచయితలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు?
1: అక్కడికి అందరూ ఈ మెడ్రాస్ నుంచి రచయితలందరూ బెజవాడ వచ్చారనమాట. వచ్చి అక్కడి నుంచి అందరూ ఆరుగొలను వచ్చారు. ముందు రోజు రాత్రి వచ్చి రాత్రే అందరూ నాకు సరిగ్గా తెలియదు, ముందు రోజు రాత్రి వచ్చారా, పెళ్లి వాళ్ళు మాత్రం ముందు రోజు రాత్రి వచ్చారు. మరి ఈ రచయితలందరూ మర్నాడు పొద్దునే వచ్చి ఉంటారు. పొద్దున 9:30 కదా బెజవాడ నుంచి రావటం, అరగంట ప్రయాణం మా ఊరు, అంతే, అంతకంటే ఎక్కువ లేదు. అందుకని మర్నాడు పొద్దున వచ్చి ఉంటారు అందరూ. మళ్ళీ పెళ్ళి అవగానే వెళ్ళిపోయారు, భోజనాలు చేసేసి వెళ్ళిపోయారు అందరూ.
0: కానీ ఒక ప్రశ్న అడిగితే మీరు దాటవేశారు.
1: చెప్పండి.
0: మొదట రమణ గారితో వివాహం అన్నప్పుడు మీ మనోస్థితి ఎట్లా ఉంది, అలాగే ఆయన చూసినప్పుడు? ఎందుకంటే మీకు రచయిత తాలూకు వ్యక్తిత్వం మాత్రమే కనబడేది పత్రికలో వారం వారం, అలా కాకుండా వ్యక్తే కనబడతారు కదా.
1: అంటే మా అన్నయ్యల వాళ్ళు చెప్తూనే ఉండేవారు, ఆయన చాలా మంచి మనిషి, చాలా సరదా అయిన మనిషి, అవన్నీ చెప్తుండేవారు. నాకు ఆ కథలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన చూడాలనే కుతూహలం ఉన్నా నాకు కుదిరే పని కాదు అది. నేను ఆరుగొలంలో ఉన్నాను, ఆయన ఎక్కడో ఉంటారు, చూసే పని కాదు. కానీ నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకనే నేను మా నాన్నగారు మా అన్నయ్యలు వాళ్ళు అన్న సంగతి అడగగానే నేను వెంటనే సరేననేసానమాట, ఇంకొక ఆలోచన లేకుండానూ.
0: అంటే పెళ్ళి అవగానే మీరు మద్రాసు వచ్చేసారా?
1: వచ్చేసానండి.
0: అప్పుడు మీ వయసు ఎంత ఉన్నారు?
1: నాకు 20 ఏళ్ళు.
0: అంటే అప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు?
1: అప్పరస్వామి కోయిల స్ట్రీట్లో మైలాపూర్లో
0: దగ్గర
1: పక్కనే మా 4 ఇళ్ళు అవతల బాపు గారి ఇల్లు. మాది మా అత్తగారు ఉండేవారు, మా మరిది ఉండేవారు, మేము అనమాట ఇల్లు అది.
0: మరి మారుమూల పల్లెటూరు ఆరుగొలు అన్నారు, హనుమాన్ జంక్షన్ కూడా కాదు.
1: అవును.
0: మరి ఇక్కడ మద్రాస్ మహానగరానికి వచ్చారు కదా, అప్పుడు ఏ రచయిత భార్య సినిమా, ఆయన అప్పటికి సినిమాలు కూడా ప్రవేశం చేశారు కదా,
1: ఆ సినిమాలోకి వచ్చారండి.
0: దానికి సంబంధించిన ఒక గ్లామరో లేదా ఓ ప్రచారమో ఉంటుంది, మరి అలాంటప్పుడు ఈ నగరంలో మీరు ఎట్లా సర్దుకున్నారు?
1: నగరం అంటే నాకు అంత పెద్దగా దాంతో ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే
0: సౌకర్యం కూడా లేదా?
1: సౌకర్యం లేకపోవటం కాదు, నేను ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెడతారు, ఏది కావాలంటే అది చూపిస్తారు, అదంతా ఏం లేదు, అది కాదు. నాకు ఇబ్బంది పడలేదు, నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఎందుకంటే మా 4 ఇళ్ళ అవతలనే బాపుగారి ఇల్లు ఉండేది. బాపుగారి ఇంట్లో వాళ్ళ తల్లిగారు, సరే బాపుగారి భార్య, పిల్లలు, వాళ్ళ మరిది శంకరనారాయణ గారు, ఇంకో మరిది రామనారాయణ గారు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ అక్కయ్య గారి పిల్లలు వాళ్ళందరూ ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో. వాళ్ళందరూ కూడా నన్ను చాలా ఆత్మీయంగా ఆదరించారనమాట. నేను ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చానని, అలాగే వాళ్ళు నన్ను తక్కువగా చూడటం కానీ, చిన్న చూపు చూడటం కానీ అలాగేం లేదు. చాలా ఇష్టంగా చూశారు వాళ్ళందరూ నన్ను. నేను వాళ్ళలో ఒక మెంబర్, వాళ్ళ ఇంట్లో ఒక సభ్యురాలని అన్నట్టుగానే, అంటే అసలు రమణ గారే వాళ్ళ ఇంట్లో సభ్యురు, ఒక మా బాపుగారి తల్లి కంటే ఈయనే పెద్ద కొడుకు అనమాట. బాపుగారి కంటే ఈయన పెద్ద, ఈయనే పెద్ద కొడుకులాగా చూసుకునేవారు అనమాట ఆవిడ. అందుకని నన్ను ఎప్పుడు కొత్తదాన్ని కానీ, నేను వేరే మనిషినని కానీ, వేరే ఊరు నుంచి వచ్చానని కానీ ఆయన ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు ఎవరు నన్ను అలా ట్రీట్ చేయలేదు నన్ను అసలు.
0: అంటే బాబుగారు అమ్మగారు కానీ భాగ్యవతమ్మ గారు,
1: భాగ్యవతి కానీ నన్ను ఎక్కడికి తీసుకెళ్లాలన్నా భాగ్యవతి తీసుకెడుతుండేది. ఏది చూపించాలను, నా ఊరంతా తిప్పింది అనమాట నన్ను, అన్నీ చూపించింది. అప్పుడు నేను మరీ పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి మెడ్రాస్ లాంటి ఊర్లో నాకు ఏది చూసినా వింతగానే కనిపించేది.
0: భాగ్యవతి గారు మీకు ఎన్ని ఏళ్ళు పెద్దండి?
1: నాకంటే 4-5 ఏళ్ళు పెద్దది. అందుకని భాగ్యవతి ఏమో పెరిగిందంతా మెడ్రాసే. తను ఎక్కడో తెనాలిలో పుట్టింది కానీ చిన్నప్పటి నుంచి మెడ్రాస్లోనే ఉంది. అందుకని మెడ్రాస్లో అంతా తెలుసు అనమాట. తనకి సరదా కూడా అలాంటివన్నీ అన్నీ నన్ను అన్నీ తిప్పింది అనమాట. అని బాపుగారి కారు ఉండేది, ఆ కారులో ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తుండే. ఏం చూడాలో కూడా నాకు తెలియదు, అన్నీ తనే. ఎక్కడెక్కడికి వెళ్ళాలి, హోటళ్ళకి వెళ్ళడం కానీ, సినిమాలకు వెళ్ళడం కానీ, షాపులకు వెళ్ళడం కానీ, ఎక్కడికైనా మహాబలిపురం అలాంటివి చూపించడం కానీ అన్నీ భాగ్యవతే చేసింది నన్ను. ఎవరికైనా ఎవరింటికన్నా తీసుకెళ్ళడం, ఫ్రెండ్ తన ఫ్రెండ్స్ ఇళ్ళకి కానీ, రమణ గారి ఫ్రెండ్స్ ఇళ్ళకి కానీ, అందరిళ్ళకే తను తీసుకెళ్ళేదనమాట. తీసుకెళ్ళి అందరికీ కొత్తగా పరిచయం చేసేదనమాట నన్ను, రమణ గారి భార్య, రమణ గారి భార్య అని పరిచయం చేసేది. అలాగా నాకు నేను ఒక్కదాన్ని ఉంటున్నాననే అది బాధ లేదు, ఇబ్బంది లేదు. నాకు అయ్యో అది చూడలేదే, ఇది చూడలేదే అని అది లేదు. నాకు కొత్తగా అసలు లేదనమాట. అందరూ నా వాళ్ళే, అందరూ మన ఇంట్లో అందరూ కలిసే ఉండేవాళ్ళం అనమాట. ఆల్మోస్ట్ కలిసినట్టే లెక్క అనమాట. అట్లా ఉండేది. ఆ తర్వాత ఇంకొక మా అప్పరస్వామి కలిసిట్లో 3 నెలలు ఉన్నాను అంతే అంతే. ఆ తర్వాత బాపుగారు రమణ గారు కలిసి వేరే ఇల్లు తీసుకున్నారు.
0: ఎక్కడ, ఏ ప్రాంతం?
1: మోబ్రేస్ రోడ్ అని, ఆళ్వారిపేట దగ్గర మోబ్రేస్ రోడ్ అని, అక్కడ పెద్ద ఇల్లు తీసుకుని అక్కడ అందరం కలిసే ఉండేవాళ్ళం.

0: అన్నమాట. అప్పటికే బాపు గారి తమ్ముడు శంకర్ నారాయణకి విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది. ఆయన ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళ అమ్మగారు తమ్ముడు అందరు ఇక్కడికి వచ్చేసారు అన్నమాట, విజయవాడ వచ్చేసారు. అందుకని బాపు గారు రమణ గారు కలిసి వేరే ఇల్లు తీసుకుని అక్కడ ఉండేవాళ్ళం అన్నమాట మేము. అందుకని అందరం ఒకటే కుటుంబం, ఆల్మోస్ట్ ఒకటే కుటుంబం అన్నమాట. ఆల్మోస్ట్ ఏమిటి కాదు, ఒకటే కుటుంబం అది. అదే ఒకసారి ఎప్పుడో నేను మా ఫ్రెండ్కి ఎవరికో ఉత్తరం రాస్తూను, ఇదిగో ఈ గదులు మావి, ఆ గదులు బాపు గారివి అని నేను చెప్తుంటే అలా నాకు రమణ గారు చెప్పారనమాట, అది ఇది అది మనవి అది వాళ్ళవి అనే మాట రావకూడదు, మనందరం ఒకటే కుటుంబం ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకో. డబ్బు విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ, చుట్టాల విషయంలో కానీ ఏది ఇంకొక ఆలోచన రానివ్వకూడదు, ఇదంతా మనం ఎప్పుడు కలిసే ఉంటాము అని చెప్పారనమాట. అట్లాగే 40-50 ఏళ్ళ నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నాం.
1: మీరు ఈ రచనా వ్యాసంగం అంటే ముళ్ళపూడి గారి పరిచయం మీకు రచనలతో అయ్యి మరీ మీరు మద్రాసు వచ్చారు వివాహం కారణంగా, ఆ రచనలకు సంబంధించి ఆయన మీరు చర్చించడం కానీ, లేదా ప్రచురణకు ముందు మీరు చదవడం కానీ, లేదా సినిమాలకు సంబంధించి ఆయన ఎవడైనా ప్రస్తావించుకోవడం కానీ ఏమైనా ఉండేదా?
0: రచనలు నేను ఆల్మోస్ట్ ఆయన సినిమాల్లోకి వచ్చేసాక ఇంకా విడిగా కథలు రాయటం మానేశారు, ఆపేశారు. చాలా రోజుల తర్వాత కానీ ఎప్పుడో కథలు, ఒకటో రెండో కథలు
1: రాశారు,
0: ఆపేశారు. కథలు రాయటలేదు, సినిమాల్లోకి పూర్తిగా వచ్చేసారు. అప్పటికే నేను వచ్చేటప్పటికే రక్త సంబంధం, మూగ మనసులు, గుడి గంటలు మూడు సినిమాలు రిలీజ్ అయినాయి అప్పటికే నేను వచ్చేటప్పటికే. ఆ తర్వాత నేను వచ్చిన కొద్ది రోజులకే తేనె మనసులు, దాగుడు ముతలు అవి రిలీజ్ అయినాయి.
1: మీరు వచ్చేటప్పటికే ఆయన స్టార్ రైటర్.
0: అది అందుకని అంటే వాటి రచనల విషయంలో పెద్దగా నా జోక్యం ఉందని నేను చెప్పలేను, కానీ ఆయన రాసినవన్నీ నేను, ఆయన రైటింగ్ అంత బాగుండదు అందుకని నేను అవన్నీ ఫెయిర్ కాపీ చేస్తుండేదాన్ని అనమాట. మొదటి నుంచి నేను వచ్చిన దగ్గర నుంచే అంతకుముందు ఇంకెవరి చేతనో రాయించుకునేవారు. ఆ తర్వాత నేను వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా నాకే ఇచ్చేసారనమాట, నేనే రాస్తుండేదాన్ని. అంతవరకే నా జోక్యం, కానీ అంతకంటే పెద్దగా ఆయనతో చర్చించటం, ఆయన ఏ చర్చలు చేసినా బాపు గారితోనే తప్ప ఇంకెవరితోనూ చర్చలు చేసేవారు కాదు, వాళ్ళిద్దరే కూర్చునేవారు ఎక్కువ.
1: మీరు ప్రతిని తిరగ రాస్తున్నప్పుడు మీరు ఎంత రాయడం ఒక పనిగా తీసుకున్నా మీ మనసో లేదా మెదడో పనిచేస్తూ ఉంటుంది కదా, అప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా ఎక్కడ
0: ఎక్కడన్నా నాకు నాకు నచ్చకపోయినా, సరిగ్గా లేదనుకున్నా, ఇది తప్పు అనిపించినా చెప్పేదాన్ని నేను. చెప్తే ఎందుకు సరిగ్గా తను ఎందుకు రాశారో అలా చెప్పేవారు. ఒకవేళ తప్పు అనుకుంటే దిద్దుకునేవారు.
1: ఉన్నాయి.
0: సరిగ్గా లేకపోతే చెప్పేదాన్ని అనమాట నేను. అంతవరకు అంతకంటే ఈ కథ ఇలా ఉండాలి, ఇలా ఎందుకు రాశారు అని నాకు అంత పెద్దగా నేను చెప్పడం నాకు తెలియదు. అడగటం, అలా నాకు అడగటం తెలియదు అనమాట. ఆయన చెప్పింది చేసినట్టు రాసేదాన్ని. ఎప్పుడన్నా సర్దుకోవాలంటే సర్దుకునేవారు అంతే.
1: మీరు మీ ఇంటి వాతావరణం, అన్నయ్యలు రచయితలు, అలాగే ఇక్కడ వచ్చాక ఆయన రచయిత, రోజు చాలామంది రచయితలు వస్తుంటారు, వెళుతూ ఉంటారు, చర్చలు జరుగుతుంటాయి, రచయితల భార్యలు మీతో కలుస్తూ ఉంటారు, అలాంటప్పుడు మీకు రాయాలని అనిపించలేదా?
0: అదే నాకు ఇప్పుడు అనిపిస్తుందండి, ఎందుకు రాయాలనిపించలేదు, అప్పుడు ఎందుకు రాయలేదు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది.
1: ఇప్పుడు అనిపిస్తుంది
0: అప్పుడు రాయాలని కూడా నాకు ఎంతసేపు చదవటం మీదనే ఉండేదన్నమాట. పిచ్చిగా చదువుతాను నేను, చదవటం అంటే ఇష్టం, కానీ రాయాలన్న ఆలోచన నాకు ఎందుకునో రాలేదు. రమణ గారు కూడా చెప్పేవారు ఏదైనా, అది రా, అది రాసు, చూడు, ఇది చూడు అనేవారు, కానీ నాకు దాని మీద ఎక్కువ ధ్యాస పోలేదు. నాకు చదవటమే ఇష్టం ఎక్కువ. అందరూ వస్తూ ఉండేవారు కానీ, రచయితలు అందరూ వస్తుండేవారు కానీ వాళ్ళందరూ బాపు గారి స్టూడియోలోనే కూర్చునేవారు. మా ఇంట్లో పెద్దగా కలిసి ఉండటం పెద్దగా లేదన్నమాట. అయితే వాళ్ళ ఆడవాళ్ళు వస్తే మాత్రం, లేడీ రైటర్స్ వస్తే మాత్రం రామలక్ష్మి గారు అని, లేకపోతే శివరాజు సుబ్బలక్ష్మి గారు, ద్వివేదుల విశాలక్ష్మి గారు, వాళ్ళందరితోనూ కొంచెం కొడవటి గంటి వరుధిని గారు, అలాంటి వాళ్ళతో కొంచెం పరిచయాలు ఉన్నాయి.
1: వాళ్ళని చూసినప్పుడు కూడా ఆలోచన రాలేదు. మరి ఎప్పుడు రాయడం మొదలెట్టారు?
0: నేను అసలు రాయలేదండి, ఏమి రాయలేదు నేను
1: ఈ మధ్య ఎక్కడో.
0: అది నేను ఊరికే ఒక బ్లాగ్ మొదలుపెట్టానండి. మా అమ్మాయి అబ్బాయి మా చిన్నప్పటి కథలన్నీ చెప్తుంటే, చిన్నప్పటి మా ఊరు సంగతులు అవన్నీ చెప్తూ ఉంటే, ఇవన్నీ నువ్వు పుస్తకం మీద రాసిపెట్టు, కాగితం మీద రాసిపెట్టు అనేవారు అనమాట. నువ్వు మా పిల్లలకు కూడా మేము చెప్తాం కదా నువ్వు రాసి పెడితేను, మేము వింటమే కాదు మా పిల్లలు కూడా తెలుసుకోవాలి కదా అని. అలాగా ఒక ఒక ఒక నా కోసం ఒక బ్లాగ్ చేసి పెట్టింది మా అమ్మాయి. బ్లాగ్లో రాస్తుండేదన్నమాట చిన్నప్పటి కంప్యూటర్ కొద్దిగా నేర్చుకున్నా, నాకు ఎంత కావాలో అంతవరకు నేర్చుకున్నాను నేను, తెలుగులో టైప్ చేయటం వరకు నేర్చుకున్నాను అన్నమాట.

0: నేర్చుకుని బ్లాగ్ రాసేదాన్ని. తర్వాత అట్లాగే కొంతవరకు రాశాను. రమణ గారు పోయాక ఇంకా ఆ తర్వాత మానేశాను నేను. రమణ గారు చూశారు, నేను రాసిందంతా చూశారు. ఆ తర్వాత మానేశాను. మానేశాక మా అమ్మ ఏమో మళ్ళీ మళ్ళీ బలవంతం చేసింది రాయమని. అప్పుడేమో మా ఇంట్లో వాళ్ళందరి సంగతులు అవి రాసి రాస్తుండేదాన్ని. తర్వాత తిరుపతిలో నామిని గారు, ఆయన ఇదంతా చదివి ఇది పుస్తకం వేస్తే బాగుంటుందండి అన్నారు. ఇదంతా మా ఊరి గొడవ, మా ఊళ్ళు, మా చుట్టాలు, వాళ్ళ గురించి అంటే అది పుస్తకం ఎందుకండి అంటే వినలేదన్నమాట ఆయన. ముందు తరాలు వాళ్ళకి చాలా పనికొస్తుందండి, ఇది చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులోను, ఇది మంచిది, తప్పకుండా పుస్తకం వేద్దామండి అని. సరే అప్పుడు రమణ గారు పోయాక ఆ చివరి రోజుల సంగతి కొంచెం రాసి ఫినిష్ చేసేసాను. అది పుస్తకం వేశారు. అంతేగాని నేను ఏదో పెద్ద పుస్తకం రాశానని అలాగే నేను
1: బ్లాగ్లో రాసిన సమాచారానికి పుస్తకం వచ్చే ముందు కొంత అదనంగా
0: కొంచెం రాశానంతే. ఒక 10 పేజీలు 15 పేజీలు చివరికి రాశానంటే అంతే. అంతకు తప్పితే అంతా నేను రాసిందంతా అది అందులో ఒక కథ కానీ ఒక క్రమం కానీ అట్లాగే ఏమి ఉండదు అందులోను. నాకు ఎప్పుడు ఏది జ్ఞాపకం వస్తే అదంతా రాశానన్నమాట. రాసేటప్పటికి దాన్ని సరిచేసుకోవడానికి ఒక ఆర్డర్లో పెట్టడానికి కూడా నాకు టైం కుదరలేదు. ఇంకా ఇట్లాగే వేసేద్దామండి, ఇలాగే బాగుందండి అన్నారు నామిని గారు అని పుస్తకం వేశారు. అది ఆశ్చర్యంగా 2వ ముద్రణ కూడా వచ్చిందనమాట. ఎందుకు ఎలా వచ్చిందో నాకే తెలీదు. అంతేగాని నేను పెద్దగా రాశానని ఏదో అనుకోవటం లేదు.
1: మీరు రాశానని అనుకోవడం లేదని నమ్రతగా చెప్పినా బాగుంటేనే శ్రోతలు పాఠకులు దాన్ని ఆదరిస్తారు. ఇప్పుడు రమణ, బాపు, భాగ్యవతి గారి గురించి ఒక చిరువ్యాసం ఈ మధ్య ఎక్కడో చదివాం. అక్కడ చూస్తే చాలా చేయి తిరిగిన శైలి అక్కడ కనబడుతుంది. మీరు నమ్రతగా చెప్పొచ్చు కానీ చాలా ఆహ్లాదకరంగా చదివిస్తుంది, అందులో ఆర్ద్రత కూడా ఉంది. శ్రీదేవి గారు, మనం రమణ గారి గురించి, బాపు గారి గురించి, లేదా భాగవతి గారి గురించి కానీ, లేదా మిగతా వాళ్లతో సంబంధం ఉన్న వ్యక్తుల గురించి చెప్పుకుంటే చాలా విషయాలు ఉంటాయి. మరి మరిన్ని విషయాలు వచ్చే వారం తెలుసుకుందాం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు నాన్నకు నమస్కారం శీర్షికన ముళ్ళపూడి వెంకటరమణ గారి భార్య శ్రీదేవి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ నాగసూరి వేణుగోపాల్. ఇప్పుడొక లలిత గీతం విందాం. గానం సిహెచ్ కుసుమకుమారి, సాహిత్యం మల్లవరపు భరద్వాజ్, సంగీతం పాలగుమ్మి విశ్వనాథం. ఈ మధుమాసంలోని పాంథ.

లలిత గీతం విన్నారు. గానం చేసినవారు సిహెచ్ కుసుమకుమారి. ఆ పాటకు సాహిత్యం మల్లవరపు భరద్వాజ్, సంగీతం పాలగొమ్మి విశ్వనాథం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష, ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని. వీరంతా కోరుతున్న పాట శ్రీవారి ముచ్చట్లు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దాసరి నారాయణరావు సాహిత్యం, సంగీతం చక్రవర్తి. వీరి కోసం ఈ పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: అభిలాష కార్యక్రమం తర్వాత ఉత్తరం. అనంతపురం 1వ రోడ్ నుండి కోరుతున్న శ్రోతలు సుజాత, సౌజన్య, అపర్ణ, రేవతి, మమత, రుక్మిణి, మనస్విని వీరంతా కోరుతున్న పాట మాపల్లెలో గోపాలుడు చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతానికి సంగీతం కెవి మహాదేవన్. వీరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కొన్ని పాటలు వింటున్నారు. తర్వాత ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూర మండల్ చిద్దుల నాగారాణ నుండి కోరుతున్న శ్రోతలు దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రజని, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ, దుర్గమ్మ, వెన్నెలమ్మ వీరంతా కోరుతున్న పాట జీవిత చక్రం చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి సంగీతం శంకర్ జయకిషన్. వీరికోసం ఈ పాట.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఈ ఉత్తరం ఆర్ఎస్ కొండాపురం టీ కోడూరు నుండి కోరుతున్న శ్రోతలు ఆర్ రవీంద్ర శర్మ, ఎం మురళీరెడ్డి, అపర్ణ ఎం భాస్కర్ రెడ్డి, అనిత లలితమ్మ, వి నరసింహారెడ్డి, ఎం సుబ్బారెడ్డి, నేత్రావతి, సుహాసిని, హిమబిందు, యోగమ్మ, స్మృతి, సౌందర్య, లక్ష్మీ, ప్రసన్న, మహతి, కె సుభద్ర, రాజమ్మ వీరంతా కోరుతున్న పాట అడవిరాముడు చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతానికి సంగీతం కెవి మహాదేవన్. వీరికోసం ఈ పాట

అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. తర్వాత ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. వీరంతా కోరుతున్న పాట అబ్బాయి గారి చిత్రం కోసం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట. వీరి కోసం ఈ పాట.

మీరింతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో పోషకాహార వారోత్సవాలపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. అతిథి

0: ए निरुषा, डाइटिशियन, परिचयकर्ता एन मणि, समर्पण प्रांतीय वार्ता विभागम। मरिकासेपट्लो ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం।
1: జీవితం అనేది ఒక ప్రతిధ్వని అండి। మన లోకానికి ఏమిస్తే అదే మనకు తిరిగి వస్తుంది। ప్రేమనిస్తే ప్రేమ, దయనిస్తే దయ, సంతోషాన్నిస్తే రెట్టింపు సంతోషం మనల్ని వెతుక్కుని ఖచ్చితంగా వస్తుందండి। ఏమంటారు, నిజమే కదా? సో అదనమాట ఇస్తూనే ఉండండి, మీకు తిరిగి ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది।

0: అనిస్తే రెట్టింపు సంతోషం మనల్ని వెతుక్కుని ఖచ్చితంగా వస్తుందండి. ఏమంటారు, నిజమే కదా? సో అదనమాట, ఇస్తూనే ఉండండి, మీకు తిరిగి ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:59 దాటి 3 సెకండ్లకు వస్తుంది. ఈనాటి జోరుగా హుషారుగాకి బై బై చెప్పేస్తూ మీకోసం న్యూస్ హెడ్లైన్స్ స్టే ట్యూన్ టు విత్ భారత్ ఎఫ్ఎం 101.3.
1: ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో

0: ఆకాశవాణి
1: పోషణ వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి డైటీషియన్ శ్రీమతి ఎ. నిరుష, పరిచయకర్త ఎన్. మణి. పిల్లలలో పోషకాహార లోపాన్ని తగ్గించి ప్రజల్లో పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో 1982లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్, జాతీయ పోషణ వారోత్సవాలు జరుపుకోవడం ప్రారంభించింది. అప్పటి నుండి మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ జాతీయ పోషణ వారోత్సవాలను ఒక ముఖ్యమైన వార్షిక కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోషణ, పోషకాల గురించి అవగాహన కల్పించడం కోసం మన స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ డైటీషియన్ శ్రీమతి ఎ. నిరుష. నిరుష గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి.
2: నమస్తే అండి.
1: డైట్ అనే దానికి అర్థం మారిపోయింది. ఇంతకు ముందు ఇన్ని రకాల జబ్బులు ఉండేవి కాదండి, ఇప్పుడు చూస్తే ఎన్నో రకాల జబ్బులు రోగాలు వస్తున్నాయి. సో వీటికి డైట్ కి ఏమైనా కనెక్షన్ ఉందా? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ డైట్?
2: యాక్చువల్లీ ఇది వరకటికి ఇప్పటికీ మనం కంపేర్ చేస్తే మీరే అంటున్నారు రోజులు చాలా మారిపోయాయండి చెప్పాలంటే. సో ఇది వరకు ఎలా ఉండేదంటే ఫార్మింగ్ మీదే ఎక్కువ అందరూ డిపెండ్ అయ్యేవారు. ఇన్ని ఫీల్డ్స్ ఎవరికి లేవు, ఇంత ఇంజనీరింగ్ లేదు, ఎంబీబీఎస్ అంత లేదు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువైపోయాయి. సో ఎవ్రీవన్ ఈజ్ ఇన్ రష్, అంతా కూడా రష్లో ఉన్నారు. చాలా బిజీగా సాగుతుంది మన లైఫ్ అనేది, అంతే స్ట్రెస్తో కూడా ఉంది. ఇది వరకు కంపేర్ చేస్తే ఫార్మింగ్లోనే ఉండేవారు, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అక్కడే పని చేసుకొని, ఒక వెరైటీస్ కూడా ఏమీ ఉండేవి కాదు, తిండి వెరైటీస్ ఏం లేవు. మీ అందరికీ తెలిసిందే అప్పుడు తినేది ఏంటి, చల్లదన్నం, అందులో కొంచెం ఆవకాయ పెరుగు అన్నం వేసుకొని, అందులో కొంచెం ఆనియన్ వేసుకొని, అదే వాళ్ళ ఫుడ్. ఇలా పిజ్జాలు లేవు, బర్గర్స్ లేవు, బ్రేక్ టైంలో వాళ్ళకి స్నాక్స్ ఉండదు, ఏమీ ఉండదు. సో మార్నింగ్ వెళ్ళారంటే ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు, ఎండైనా వానైనా వాళ్ళు చేసి ఆ పంట పండిస్తూ ఎంతో ఇది చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మనకి ప్రతిదీ కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోతుంది.
1: అవును,
2: చాలా వరకు 70% వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతుంది. 30% బయట చేసినా కూడా మీకు అంత హార్డ్ వర్క్ ఎక్కడుంటుంది? సో ఈ బిజీ షెడ్యూల్లో ఏమవుతుందంటే చాలా మంది ఎప్పుడు పడుకుంటున్నారో తెలీదు, అందులోకి మొబైల్స్ ఒకటి వచ్చేసాయి. సో మనం ఎప్పుడు ఏం తింటున్నావో కూడా మనకు తెలీదు, ఆ ఫోన్ చూసుకుంటూ టక టక టకమని తినేస్తూ ఉంటాం. యాక్చువల్గా అయితే 60-70% డైజెషన్ నోట్లోనే అయిపోవాలి, మన సలైవతోనే. అప్పుడు మనకి డైజెషన్ అనేది అవుతుంది, అరుగుదల కూడా మనకి చాలా బాగుంటుంది. సో దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇండైజెషన్ కానీ ఏమీ లేకుండా ఉండేది. ఈ రష్లో ఏం చేస్తున్నారంటే బ్రేక్ఫాస్ట్కి కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. సో చేసినా కూడా ఏదో ఉంటే మిగిలితే తినేసామా, లేకపోతే మధ్యాహ్నం ఏదో క్యారేజ్ బాక్స్ పిల్లలకు పెడుతూ మనం కూడా పట్టుకెళ్ళిపోయామా అని కాన్సన్ట్రేషన్ తప్ప క్వాలిటేటివ్ ఫుడ్ మనం ఏమన్నా తింటున్నామా అని ఎప్పుడూ ఆలోచించట్లేదు. క్వాలిటీ ఇన్ ద సెన్స్ ఎంత న్యూట్రిషన్ ఫుడ్ మనం తింటున్నాము, అందులో కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు ఉండకూడదు అని చాలా వరకు డైట్స్లో చాలా ఫ్యాన్సీగా వస్తున్నాయి, హై ప్రోటీన్ డైట్స్ ఉండాలి అనేసి. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి, అసలు ఏమవుతుంది, డైట్ అంటే ఏంటి అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది డైట్లో ఉండాలండి. సో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటే అందులో కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, మనకి రోజంతటికి మనకి సరిపడా న్యూట్రియంట్స్ ఉండాలి, అంటే విటమిన్స్ కానీ కాల్షియం కానీ, సో ప్రోటీన్ కానీ ప్రతిదీ కూడా మనకి ఆ న్యూట్రియంట్ బేస్డ్ కర్రీస్ మనం తీసుకుంటున్నామా లేదా. మీరు అడగచ్చు ఇది వరకు పెరుగన్నమే కదా తినేవారు, వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారు, మనం ఏమో ఇన్ని వెరైటీస్ తింటున్నాం, మనం ఎందుకు ఇలాగ అవుతున్నాము అనేసి. సో వాళ్ళు తినేది కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ తినడం వల్లే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకోగలుగుతున్నారు. మనం కార్బోహైడ్రేట్స్ తీసేసాం, దానివల్ల మీరు ఏం తీసుకుంటున్నారు

0: ఈజీగా అయిపోయే ఒక రోటీలో ఏదో కర్రీ ఫ్యాన్సీగా లేకపోతే ఏదో బ్రెడ్ శాండ్విచ్ పెట్టుకొని మధ్యాహ్నం ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మధ్యాహ్నం ఆకలి ఎక్కువ వేసొస్తుంది. సో ఓవర్ ఈటింగ్ ఎక్కువ తినేస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఒబేసిటీ వస్తుంది. సో ఇలా జరుగుతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ ఎవరైనా సరే తీసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలామంది చేసే ఫస్ట్ మేజర్ మిస్టేక్. సో ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను నేను తగ్గిపోవాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఒక మాట అండి, వెయిట్ తగ్గిపోవాలి అంటే ఫుడ్ మానద్దు. ఫుడ్ మానేస్తే ఇంకా హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోతాయి. అది మీకు తెలియకుండానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఇంకా వెయిట్ పెరిగిపోతారు. సో పొట్ట అనేది పెరుగుతుంది, తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ, సో ఆడవాళ్ళకైతే పీసీఓస్ ప్రాబ్లమ్స్ కానీ, అలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అనేది లేకుండా ఉంటే మీకు రోజంతటికి నీరసం వచ్చేస్తుంది. సో వేరే న్యూట్రియంట్స్ ఉన్నా కూడా వాటి పని అది చేసుకుంటుంది, కానీ మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎంతో డౌన్ అయిపోతూ ఉంటాయి. వాటిని కోపప్ చేయాలి అంటే మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అది ఒక లిమిట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డైట్ అనేది ఉంటుంది, దాన్నే కస్టమైజ్డ్ పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ అంటారు. అంటే ఇప్పుడు నా దగ్గరికి ఒకరు వచ్చారు, ఒక వెయిట్ లాస్ కానీ లేకపోతే ఇంకేదో కాంప్లికేషన్ ఉంది, డయాబెటీస్ కానీ లేదా థైరాయిడ్ ఉంది లేదా కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఒక పర్సన్ వచ్చారు. ఆ పర్సన్కి ఆ ఒక్క ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో ఆ పర్సన్ వెయిట్ బట్టి, హైట్ బట్టి, వాళ్ళకున్న కాంప్లికేషన్స్, వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ బట్టి, సో వాళ్ళకున్న స్ట్రెస్ లెవెల్స్ బట్టి డైట్ అనేది డిజైన్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా అతను చేసే వర్క్ లైఫ్ స్టైల్ బట్టి డైట్ అనేది మారుతుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఒక పర్సన్కి డైట్ ఇవ్వాలి. అంతేగాని ఇప్పుడు మీరు చాలా వరకు చూసేస్తున్నారు జనరల్గా గూగుల్లో కానీ, సో సోషల్ మీడియాస్లో వచ్చే డైట్స్ జనరల్గా ఎప్పుడు ఫాలో అవ్వకండి. మై కైండ్ రిక్వెస్ట్. దానివల్ల ఏంటంటే మీకు ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువైపోతాయి. పర్సనలైజ్డ్గా కస్టమైజ్డ్గా డైట్ ప్లాన్స్ అనేవి తీసుకోవాలి. మన డైట్స్ అన్ని కూడా జనరల్గా ఇలా చెప్పేస్తే అయిపోదు. కెలరీ బేస్డ్ అంటే ఒక నార్మల్ పర్సన్కి ఉండాల్సిన కిలో కెలరీస్, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి, అంత బాగున్నారు అనే వాళ్ళకి ఒక 1875 కిలో కెలరీస్ ఆఫ్ డైట్ అనేది వాళ్ళకి పర్ డే వెళ్ళాలి. అంటే ఆ 1875 కిలో క్యాలరీస్లో ప్రోటీన్ ఇంత, కార్బోహైడ్రేట్స్ ఇంత, న్యూట్రియంట్స్ ఇంత అనేది మీరు డిజైన్ చేసుకొని మీరు ఇవ్వచ్చు. సో అలాగని ప్రతిసారి మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఫుడ్ తినవసరం లేదండి. ఆకలి కూడా వేస్తుంది. సో ఆకలిని ఎప్పుడు రోజంతట్లో స్టార్వింగ్ అంటే ఆకలితో ఉండకండి. ఆకలితో ఉండకుండా కార్బోహైడ్రేట్స్ పెంచకుండా కర్రీ క్వాంటిటీ పెంచడం కానీ, కార్బోహైడ్రేట్స్ ఏవైతే తక్కువ ఉంటాయో ఇంటర్వెల్స్లో ఫుడ్ తీసుకుంటూ ఉండండి. మెయిన్గా మీరు తీసుకోవాల్సిన కార్బోహైడ్రేట్ అయితే బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీ తీసుకోవాలి, అండ్ లంచ్ టైంలో కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. పడుకున్నప్పుడు కూడా మనకి రోజుకి ఒక 300 to 400 కెలోరీస్ మన వెయిట్ బట్టి బర్న్ అవుతూ ఉంటుంది కెలరీస్. డైట్ అంటే హెల్దీ ఫుడ్ తీసుకోండి, ఫుడ్ మానేయకండి. లిక్విడ్ డైట్స్ అస్సలు తీసుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. పిల్లలకి ప్రతి ఒక్కరికి బ్రేక్ టైంలో కూడా త్వరగా అయిపోతుంది అనేసి కప్ కేక్స్ పెట్టడం, లేకపోతే ఇంటికి రాగానే స్నాక్స్ కింద ఇన్స్టంట్ ఫుడ్స్, ఫ్రోజన్ ఐటమ్స్ త్వరగా ఆయిల్లో ఫ్రై చేసి తీసేస్తే అయిపోతుంది. సో ఆ ఈజీవి ఎప్పుడు కూడా పిల్లలకి పెట్టకండి. సో వాళ్ళకి ఎప్పుడు కూడా ఇప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే వాళ్ళకి హెల్తీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి నేర్పించండి. మీరు వాళ్ళు తినే క్వాంటిటీలో మీరు ఎప్పుడు ఫోర్స్ చేయొద్దు, క్వాలిటీ ఆఫ్ ద ఈటింగ్ న్యూట్రిషన్లోనే వాళ్ళకి ఫోర్స్ చేయండి. జనరల్ అవేర్నెస్ ఉంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు.
1: అదే, ఒక మనిషి శరీరానికి కార్బోహైడ్రేట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, ప్రోటీన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, వైటమిన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అండి, జస్ట్ బ్రీఫ్గా మనకి.
0: ఓకే, సో కార్బోహైడ్రేట్స్ అనేది ఆ ఎనర్జీ లెవెల్స్ ఉండడం వల్ల మన గ్లూకోజ్ లెవెల్స్ కానీ ప్రతిదీ కూడా స్టేబుల్ అయ్యే ప్రతిదీ ప్రక్రియ అనేది కార్బోహైడ్రేట్స్లో ఉంటుందండి. సో మార్నింగ్ లెగిసి దాన్ని మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ కోపప్ చేసుకోవాలి అంటే అది ఓన్లీ కార్బోహైడ్రేట్స్లోనే ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే అది మెయిన్ ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్లో లైక్ బియ్యం, నూకలో కానీ లేదంటే వీట్ దలియా అంటారు, ఎర్ర నూకలు కానీ. సో అలా జావా టైప్లో ఎక్కువగా మార్నింగ్ కొంచెం ఫస్టే డ్రైగా తీసేసుకోకుండా బ్రేక్ఫాస్ట్ సాఫ్ట్ అండ్గా తీసుకుంటూ ఉంటే మన డైజెషన్ కూడా ఏంటంటే ఫుల్గా డ్రై అయిపోయి ఉంటుంది కదా. సో ఫస్ట్ వాటర్ తాగి తర్వాత

0: దాన్ని ఏంటంటే మీరు సాఫ్ట్గా డైట్ అనేది స్టార్ట్ చేయాలి. అప్పుడు సెమీ సాలిడ్ నుంచి సాలిడ్కి వెళ్ళాలి. అలాగే డైట్ అనేది మనం చేయడం వల్ల ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అనేది రాకుండా ఉంటుంది. ఫస్ట్ థింగ్ అది, బ్రేక్ఫాస్ట్ తినకుండా ఎవరైతే టీ కాఫీ అలవాటు ఉన్నాయో వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది అలాగా కంటిన్యూ చేసి అలా వెళ్లే కొద్ది అల్సరేటివ్ వరకు దారితీస్తుంది. సో ఆ అల్సర్స్ అవి రాకుండా ఉండాలి అంటే మార్నింగ్ ఫస్ట్ వాటర్తోని ఫిల్ చేసుకొని తర్వాత కార్బోహైడ్రేట్స్ లైక్ ఇడ్లీ కానీ కుడుం కానీ.
1: ఎనర్జీ కోసం వి నీడ్ కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్
0: ప్రోటీన్స్ అనేది మన బాడీ బిల్డప్ కోసం, అంటే లైక్ మజిల్స్ అనేవి బిల్డప్ చేసుకోవాలి. సో ప్రోటీన్ అనేది, సో దానికోసం మనకి దాల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా దెబ్బ తగిలినా దాన్ని హీల్ చేసుకోవాలన్నా త్వరగా ఆ ప్రాసెస్ అనేది మీకు త్వరగా క్యూర్ అవ్వాలంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. వైటమిన్స్ ఏంటంటే ఇంకా ఓవరాల్ కంప్లీట్ ఇంకా బాడీకి కావాల్సిన మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ. సో మన పిల్లలకి ఒక కాగ్నిటివ్ వెంటనే అలర్ట్ అవ్వాలి, టీచర్ ఏమైనా చెప్తున్నా లేకపోతే మనం ఏమైనా ఎవరైనా పెద్దవాళ్ళు అయినా ఏమైనా పని చేయాలనుకున్నా మన మైండ్ అలర్ట్గా పనిచేయాలన్నా ప్రతిదానికి కూడా వైటమిన్స్ అనేది ప్రయారిటీ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ వైటమిన్స్ అన్ని తీసుకున్నారో అప్పుడు మీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.
1: సో అలాగే మెడికేషన్కి న్యూట్రిషన్కి కనెక్షన్ ఉంటుందా అండి? అంటే హై అమౌంట్ ఆఫ్ హై డోసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తీసుకుంటే బాడీలో ఉండే వైటమిన్స్ తగ్గిపోతాయి అంటూ ఉంటారు, అందుకే సప్లిమెంట్స్ కూడా ఇస్తుంటారు వెన్ యాంటీబయాటిక్స్ ఆర్ గివెన్. సో దీనికి కనెక్షన్ ఏంటండి?
0: యాక్చువల్లీ హై డోసెస్ ఎప్పుడైనా మనం వేసుకున్నాము అంటే దానికి సరిపడా ఫుడ్ కూడా మనం తీసుకోవాలి. సో నార్మల్గా ఫీవర్ వచ్చిందంటే ఫుడ్ మానేయండి, లైటే తీసుకోండి, బ్రెడ్డే తినండి అని చెప్తారు. సో లైట్ ఫుడ్ తీసుకోవడం అనేది చేస్తే అప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువ ఉండేవి కాదు కాబట్టి లైట్ ఫుడ్ అనేది తీసుకునేవాళ్ళు. ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువ అయిపోతున్నాయి, దాన్ని తట్టుకోగలగాలి అంటే ఆ పర్సన్లో ఆ అఫెక్టెడ్ పర్సన్లో ఇమ్యూనిటీ అనేది కూడా అంత హై లో ఉండాలి. సో అలా ఉండాలి అంటే సో మీరు జాగ్రత్తగా ఫుడ్ అనేది, నా దృష్టిలో అయితే కార్బోహైడ్రేట్స్ కి సంబంధించిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే అండ్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే ఆ పర్సన్ కి వచ్చిన ప్రాబ్లం బట్టి ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో విటమిన్ సి అనేది ఎక్కువగా ఇప్పుడే కాదు ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటారో ఇమ్యూనిటీ కూడా మీకు ఎక్కువ ఉంటుంది. సో అన్నిటికన్నా ఎక్కువ ఆమ్ల, ఉదయం లెగిసి వాటర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగి ఆమ్ల నానబెట్టింది కాకుండా డైరెక్ట్గా తినేసినా కూడా పర్లేదు, దానిలో ఉన్నంత ఇమ్యూనిటీ ఇంకెందులోనే ఉండదనే నేను చెప్తాను. సో ఆమ్ల అయితే ప్రతి ఒక్కరికి అవైలబిలిటీలో ఉంటుంది, సో అది వేసుకొని అది తినచ్చు మార్నింగ్. సో ఆమ్ల తీసుకోవడం కానీ ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిన్న చిన్నవి మనం ఫాలో అవ్వగలిగేవి, సో ఈజీగా తీసుకునేవన్నీ కూడా మర్చిపోకుండా తీసుకుంటుండండి.
1: ఇప్పుడు రీసెంట్ గా కిటోనిక్ డైట్ అంటున్నారండి, అసలు ఏంటంటే చాలా ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కిటోనిక్ డైట్, ఐఎమ్ ఫాలోయింగ్ దిస్ అని. వాట్ ఈస్ దిస్ కిటోనిక్ డైట్?
0: యాక్చువల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను 10 ఇయర్స్ నుంచి నేను ఫుడ్ డైట్ లోనే నేను డైట్స్ ఇస్తున్నాను విత్ డిఫరెంట్ మల్టిపుల్ డిజార్డర్స్ కి. సో ఈ దీనిలో నేను ఎప్పుడు కూడా డాష్ డైట్స్ కానీ కీటో డైట్స్ కానీ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్స్ కానీ వీటన్నిటి గురించి నేను ఎప్పుడు తెలుసుకోవాలనుకోలేదు. ఎందుకు అంటే నేను నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా సో ఈ కీటో డైట్స్ వీటన్నిటి గురించి మాట్లాడతారు, నేను ఒక్కటే చెప్తాను, ఫుడ్ ఎందుకు మానేస్తున్నారు, ఓన్లీ ఫ్రూట్స్ ఎందుకు తింటున్నారు, కాబ్సే కంప్లీట్గా నీల్ చేసేసే దీని దగ్గర, ఫుడ్డే మానేసిన దగ్గర అసలు మీరు ఎలాగా సర్వైవ్ అవుతున్నారు మీరు రోజంతట్లో, ఇదొకటి నేను మాట్లాడతాను. డైట్ అంటే నేను కీటో డైట్ ఇంటర్మీడియంట్ ఇవేమీ కాదండి, డైట్ అంటే మాత్రం ఫుల్గా నేను చెప్పినట్టు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అండ్ క్యాలరీస్ కూడా చెప్పాను 1875, ఏ ప్రాబ్లం లేకపోతే ఉండాల్సినవి. సో అలాగా డైట్ డిజైన్ చేసి ఇవ్వాలి విచ్ షుడ్ మీట్ ఆల్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ఇట్. సో దిస్ ఇస్ వాట్ డైట్ ఇస్. సో డోంట్ ఫాలో కీటో డైట్స్. సి ఒకటి ఏంటంటే మీ అంతటి మీరే మీకు తెలుసు ఫుడ్ మానేస్తే ఎవరైనా వెయిట్ తగ్గిపోతారు, అదేం పెద్ద వింతేం కాదు. అల్టిమేట్ గోల్ ఎప్పుడైనా ఒకటి పెట్టుకోండి, వెయిట్ తగ్గుతూ ఎంత హెల్దీగా నేను వెయిట్ తగ్గాను, ఎంత హెల్దీగా నేను వెయిట్ పెరిగాను, ఎంత హెల్దీగా నా కాంప్లికేషన్స్ రిజాల్వ్ అయ్యాయి అనేది దాని మీదే మీరు ఆలోచించి డైట్ అనేది ఎలాంటి డైట్ అయినా ఫాలో అవ్వండి.
1: ప్రాపర్ డైట్ తీసుకోలేకపోవడం వల్ల చిన్న చిన్న

0: సమస్యలు ఏంటంటే,
1: చిన్న సమస్యలు అంటే మనం డైలీ చూసేవైతే ఇప్పుడు పిల్లలకి ఎవరు నువ్వులు ఇవ్వట్లేదు. సో ఐరన్, చిన్న పిల్లల దగ్గర నుంచి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ అవుతుంది. సో కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉంటుంది, విటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉంది పిల్లలకి. సో ఇది వరకు పిల్లలు హాలిడేస్ ఇస్తే బయట ఆడుకోవడం, లేకపోతే బయట ఎంజాయ్ చేయడం, పేరెంట్స్ అందరూ బయటకు వెళ్ళడం, ఎందుకంటే ఫోన్స్లో అంత సోషల్ మీడియా కానీ లేకపోతే ఇంకేమీ వాడకం అనేది ఉండేది కాదు. ఫోన్ వస్తే నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కాదు, మామూలు ఫోన్స్ ఉండేవి, మాట్లాడేవారు, పెట్టేసేవారు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫోన్ ఉంటుంది. అండ్ ఆల్సో అదొక్కటి ప్రాబ్లం అని నేను చెప్పను. సో అది అలా కన్వే అయిపోయింది ఇప్పుడు ఫోన్ వల్ల. సో ఇది ఏంటంటే పిల్లలకు కూడా ఏమైనా హాలిడే వస్తే బయటకు వెళ్ళి ఆడుకోండి అంటే కంప్లీట్ ఫోన్లోనే పిల్లలు ఎడిక్ట్ అయిపోతుంటే ఇంకా వాళ్ళకి విటమిన్ డి బయట ఎక్స్పోజర్ అనేది మార్నింగ్ టైంలో ఎలా. ఈ చిన్న చిన్న సమస్యలు అయితే మాత్రం ఎక్కువగా చిన్న పిల్లల దగ్గర నుంచి వచ్చేది ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. అండ్ ఇంకోటి దానివల్ల ఎనిమిక్ అయిపోతున్నారు, ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనిపించదు. ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్సే మీకు పెరిగి పెద్ద అవుతాయి.
0: ఇప్పుడు పెరిగి పెద్ద అయినప్పుడు వచ్చే దీర్ఘకాల ప్రాబ్లమ్స్ ఏంటండి?
1: వీటి వల్ల ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఈ రష్ లో పిల్లల్ని స్కూల్కి పంపించాలి అనే రష్ లో వాళ్ళకి పాపం టిఫిన్ చేసేయాలి, అది చేసేయాలి అని మదర్ హడావిడి వాళ్ళ వేరే ఉంటుంది. వీళ్ళేంటంటే మోషన్ అనేది టైమ్లీ వెళ్ళలేరు. సో టైం అనేది ఎక్కడుంది వాళ్ళకి? సో త్వరగా రెడీ అయిపోవాలి, స్పీడ్గా తినేయాలి, వెళ్ళిపోవాలి. సో ఆ తినడం కూడా ఎక్కువగా నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువగా చ్యూ చేయలేరు, నవ్వలేరు. సో ఫాస్ట్గా మింగేస్తూ ఉంటారు. సో వీటి వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం కూడా వస్తుంది వాళ్ళకి. సో ఆ కాన్స్టిపేషన్ ఎప్పుడవుతుందో వాళ్ళకి ఏంటంటే మోషన్ అనేది రెగ్యులరైజ్ అవ్వదు. అది చిన్నపిల్లల నుంచే ఉంది అది ఇప్పుడు. సో ఆ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఎదర్ మాల్నరిష్డ్ ఆర్ ఒబేసిటీ ఆర్ కంప్లీట్ అండర్ వెయిట్ ఆర్ డెఫిషియన్సీస్ విత్ ఆల్ ద అదర్ వైటమిన్స్. సో ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళు ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ కి ఎక్కువ మనం పేరెంట్స్ గమనిస్తారంటే ప్యూబరిటీ ఏజ్ లో గమనిస్తారు. ఆడపిల్లలకి ఫస్ట్ తెలుస్తుంది ప్యూబర్టీ ఏజ్ లో, ఎర్లీ ఏజ్ లో మెన్స్ట్రువల్ సైకిల్ రావడం కానీ 10 ఇయర్స్ కి చూస్తున్నాం కదా. సో ఇది వరకు 13 to 14 ఇయర్స్ నుంచి ఉండేది, సో ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ప్రాబ్లం అప్పుడు కూడా వాళ్ళు గమనించారు. ఎప్పుడంటే PCOD 13-14 ఇయర్స్ వచ్చినప్పటికే వాళ్ళకి 15 నుంచి స్టార్ట్ అవుతుంది. సో పీరియడ్స్ రెగ్యులరైజ్ రాకపోవడం కానీ, సో PCOS ప్రాబ్లం అనేది.
0: అంటే ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటున్నారు PCOD, ఇది కూడా డైట్ ప్రాపర్ గా లేకపోవడం వల్లే వచ్చింది.
1: 100%
0: ఓకే.
1: నాట్ ఓన్లీ అబౌట్ ద డైట్, స్ట్రెస్, కంప్లీట్ స్ట్రెస్ పిల్లలకి ఎంత పెడుతున్నాం మనం. అది తినండి, ఇది తినండి, తిను తిను తిను అనేది కూడా రిపీటెడ్లీ చెప్పడం ఒక స్ట్రెస్ పిల్లలకి. రిపీటెడ్లీ ఒకటే పని మీద మనం అలా మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళతో టైం స్పెండ్ చేసే కన్నా ఎక్కువగా ఏదో ఒకటి సజెషన్స్ ఇస్తూనే ఉంటాం వాళ్ళకి. ఇలా చదవాలి, అలా చదవాలి, అలా మార్క్స్ రావాలి, ఇలా తినాలి, ఇది తినద్దు, అది తినద్దు, బయటికి వెళ్ళొద్దు, ఆ ఫ్రెండ్తో ఉండాలి, ఈ ఫ్రెండ్తో ఆడుకోవాలి, ప్రతిదీ మనం A to Z గైడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. తెలియని స్ట్రెస్ ఎంత అనుభవిస్తారంటే వాళ్ళు, వాళ్ళు చెప్పుకోలేరు, ఎవరు వినేవాళ్ళు ఉండరు. ఆ స్ట్రెస్ వల్ల రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో ఇవన్నీ రూట్ కాజ్ చిన్నప్పటి నుంచే తీసుకురావాలి పిల్లలకి.
0: ఇవన్నీ డైట్ వల్లే వచ్చినాయి అంటే ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల రివర్స్ అవుతుందండి?
1: 100% అవుతుందండి.
0: ఏ టైప్ ఆఫ్ డిసీజెస్?
1: స్ట్రెస్ రిలీవ్ అవ్వాలి ఫస్ట్. అండ్ దాంతోపాటు ఫుడ్ అనేది కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోవాలి. టైమింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, డైట్ కన్నా ముందు టైమింగ్స్. ప్రతి ఫుడ్ క్రేవింగ్స్ అంటారు ఇప్పుడు, అదొక ఫ్యాన్సీ అయిపోయింది. క్రేవింగ్స్ ఎక్కువ ఉంటున్నాయి నాకు అని. దేని క్రేవింగ్స్? మీరు అలవాటు చేసేదాన్ని బట్టే పిల్లలు ఉంటారు. సో మీరు చేసే ఆ హెల్దీ ఫుడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ చెప్తూ పిల్లల్ని పెంచుతూ ఉండండి. నేను చెప్తున్నాను, వాళ్ళు అది మానేసి మమ్మీ ఇదే హెల్దీ అని తినేటట్టు ఉంటారు. ఈ చేంజ్ వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు, లైఫ్ లాంగ్ పాటిస్తారు. ఇవాళ రేపు పిల్లలకి ఎంత ఆస్తి ఇచ్చాము, ఎంత పెట్టి చదివించాం కన్నా ఎంత హెల్త్ ఇచ్చారు అన్నదానికే ఇప్పుడు ప్రయారిటీ ఎక్కువైపోయింది.
0: డయాబెటిక్ అండి, జూవెనైల్ డయాబెటిక్ నుంచి మొదలుపెట్టి ఏ ఏజ్ లో డయాబెటిక్ వస్తుంది అనేది చెప్పడం కష్టం అయిపోతుంది. ఒకప్పుడు డయాబెటిక్ అనేది చాలా రేర్ గా కనపడేది. సో ఇది డైట్ వల్లే అంటున్నారు. అండ్ వీ హావ్ 2 types ఆఫ్ డయాబెటిస్, type 1 and type 2. రెండు కూడా మనం డైట్ వల్ల రివర్స్ చేయొచ్చండి.
1: చేయొచ్చండి. 70% మీరు డైట్ లో కాన్సన్ట్రేట్ చేయాలి, 30% ఫిజికల్ యాక్టివిటీస్ మీద.

0: కాన్సన్ట్రేట్ చేయాలి.
1: ఓకే
0: నాకు బిర్యానీ తినాలని ఉంది, తినండి, యాక్టివిటీ చేయండి అంత వర్క్ అని నేను చెప్తాను. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్, దానికి తగ్గ యాక్టివిటీ, హార్డ్ వర్క్, ఇంట్లో కష్టపడండి. యోగా చేయండి, బర్స్ట్ అవుట్ యువర్ కెలరీస్, తినండి బర్న్ చేయండి, తినండి బర్న్ చేయండి. మీకు కావాల్సింది తినాలి అనుకుంటే దానికి తగ్గ ఎక్సర్సైజెస్ కూడా, యోగా ఆసనాస్ కూడా చేయండి. సూర్య నమస్కారాలు ఉంటాయి 12, సో అవి చేయండి, మీ పిల్లలకి కూడా నేర్పించండి. సో హెల్దీ హ్యాబిట్స్ అనేవి మీతోనే స్టార్ట్ అవుతాయి, మీరు ఏం నేర్పిస్తే వాళ్ళు అది నేర్చుకుంటారు.
1: ఇప్పుడు Type 1 diabetes అనేటప్పటికి ఆర్గాన్ రిలేటెడ్ కదండి, ఎక్కడ ప్యాంక్రియాస్ పని చేయకుండా ఉండే ప్రాబ్లం అది. మరి ప్యాంక్రియాస్ ని పని చేయించడానికి కూడా డైట్ యూజ్ అవుతుంది?
0: దేర్ ఆర్ ఛాన్సెస్ అండి, దేర్ ఆర్ ఛాన్సెస్. అది మీరు అంటే డైటీషియన్ గైడ్ చేసే కన్నా వాళ్ళు ఎంత డెడికేటెడ్ గా మెంటలీ ఫిక్స్ అయిపోయారో వాళ్ళ నుంచి అది.
1: మీ క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ లో Type 1 diabetes రివర్స్ అయిన సంఘటనలు ఉన్నాయండి?
0: ఉన్నాయండి. Type 1 diabetes 2-3 cases ఉన్నాయి. Type 2 diabetes కూడా ఉన్నాయి.
1: అలాగే లేడీస్ లో వచ్చేవారు ప్రాబ్లం మెనోపాజ్, మెనోపాజ్ అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళకి హాట్ ఫ్లషెస్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. సో అది కూడా మీ డైటీషియన్స్ క్యూర్ చేయగలరు?
0: Yes అండి. See, everything is related to food అండి. Food is a magical word.
1: Yes.
0: ఓకే, సో రూట్ కాజ్ నుంచి మనం ఫుడ్ ని జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే యూ కెన్ సీ చాలా మ్యాజిక్స్ అనేవి మీ లైఫ్ లో చూస్తారు.
1: ఇప్పుడు రీసెంట్ గా పాలిష్డ్ రైస్ వద్దు, మైదా ఇంటికి తీసుకురావద్దు, షుగర్ అనేది ఒక్క క్రిస్టల్ కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇది ఎక్కువైపోయింది. దీని గురించి మీరేమంటారు?
0: యాక్చువల్లీ పాలిష్డ్ రైస్ తీసుకోకూడదు అంటే, ఇప్పుడు చాలా మంది బ్రౌన్ రైస్ తీసుకుంటున్నారు. పాలిష్డ్ రైస్ తీసుకోవడం వల్ల ఏంటంటే థైమిన్ డెఫిషియన్సీ వస్తుంది, సో బెరిబెరి అనే ఒక డిసీజ్ ఫామ్ అవుతుంది. బ్రౌన్ రైస్ తీసుకుంటే ఎందుకు అంటే ఆ బ్రాన్ అనేది కంప్లీట్ గా ఉంటది, కోట్ అయిపోయి ఉంటది కాబట్టి, దాన్ని రిమూవ్ చేయరు కాబట్టి అది ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అందులో. సో దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ సమ్ కాంప్లికేషన్స్ డయాబెటీస్ కి కానీ, లేదంటే కాన్స్టిపేషన్కి కానీ, అలా కొన్ని కాంప్లికేషన్స్కి మీకు ఆ బ్రౌన్ రైస్ అనేది ప్రయారిటీ ఉంటుంది. కానీ ఇది మంచిది అని బ్రౌన్ రైస్ ప్రతి ఒక్కరూ వాడేశారు అనుకోండి, ఫైబర్ ఎక్కువైపోయి దట్ విల్ రిలేట్ టు బాగా, అంటే ఆల్రెడీ పిల్లలకు కూడా ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకా లీన్ అయిపోతారు పిల్లలు, నీరసం అయిపోతారు. మన బాడీలో ఎంత కంటెంట్ ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఫైబర్ ఓవర్ అయిపోకూడదు, ఆయిల్ ఇంటేక్ ఎక్కువైపోకూడదు, న్యూట్రిషన్ ఓవర్ అయిపోకూడదు, ప్రోటీన్ ఎక్కువైపోకూడదు. సో ప్రతిదీ ఎంత కావాలో అంత మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఫ్రూట్స్ లో కూడా అందుకే చెప్తాను, ఒక సింగిల్ ఫ్రూట్ తీసుకోకుండా సలాడ్ లా తీసుకోండి, సో దట్ యూ విల్ ఫైండ్ ఆల్ కైండ్ ఆఫ్ వైటమిన్ అండ్ మినరల్స్ ఇన్ డిఫరెంట్ ఫ్రూట్స్ అని ఫ్రూట్ సలాడ్ లాగే చెప్తాను. సో జ్యూసెస్ ఎప్పుడు ప్రిఫర్ చేయొద్దు అని. సో అలాగా ప్రతి కాంప్లికేషన్ కి ఒక్కొక్క ఫుడ్ వెరీడ్ వెరైటీస్ అనే ఉన్నాయి, దాన్ని బట్టి మనం వెళ్ళాలి. అండ్ కంప్లీట్ మిల్లెట్స్ కూడా ఎక్కువ తింటున్నారు ఇప్పుడు మీరు చూస్తే. సో మిల్లెట్స్ ఎక్కువ తినేస్తున్నారు, సో దానివల్ల బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ హెల్దీ. సో కావలసిన ఫైబర్ కానీ, ప్రోటీన్ కానీ, తర్వాత ఫాస్ఫరస్, జింక్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మోతాదులో మీకు మిల్లెట్స్ లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ మన క్లైమేటిక్ కండిషన్, మన ఎన్విరాన్మెంట్ బట్టి మనం ఫుడ్ అనేది చూస్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి ఫుడ్ అనేది డిజైన్ చేయాలి తప్ప మంచిది అని ప్రతిదీ ప్రతి ఒక్కరికి ఇచ్చేయకూడదు. సో వాటి వల్ల కూడా మనకి చాలా ఇంపాక్ట్స్ పడుతూ ఉంటాయి.
1: ఎసిడిటీ ఉంది, ఎసిడిటీ అని చెప్పి మాక్సిమం ఫుడ్స్ అవాయిడ్ చేస్తుంటారు, ఏది తిన్నా పడదు అనేస్తూ ఉంటారు. సో మరి పడదు అని చెప్పి అన్ని ఫుడ్స్ ని వదిలేసారు అనుకోండి, వాళ్ళకి ప్రోటీన్స్ రిక్వైర్డ్, న్యూట్రియంట్స్ దొరకవు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
0: ప్రతి దానికి ఇంటర్లింక్డ్ ఒకటేనండి, టైమింగ్ కరెక్ట్ గా ఉండాలి. తర్వాత ఎసిడిటీ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతపండు కంప్లీట్ గా మానేయాలి. ఇది జనరల్. సో ఇది ఎవరైనా సరే ఫస్ట్ పాటించవలసింది. పులుసులు, పులుపులు అలాంటివన్నీ కూడా మానేయండి. విటమిన్ సి చాలా చాలా మంచిది, బట్ ఈ టైంలో అది తగ్గే వరకు కొంచెం వాటిని కూడా తగ్గించుకోవడం మంచిది. పచ్చళ్ళు తినడం కానీ, ప్రిజర్వేటివ్స్, పికిల్స్ కానీ, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్, తర్వాత ఇంట్లో నిలవ ఉన్న కూరలు నెక్స్ట్ డే తినడం, ఇలాంటివన్నీ కూడా మనం ఆపాలి.
1: రెఫ్రిజిరేటర్ ఇస్ అ మ్యాజికల్ బాక్స్, ఇందులో వండి పెట్టేస్తే ఎన్ని రోజులైనా ఉంటుంది పర్వాలేదు అనే ఒక అలవాటు చాలా మందిలో ఉందండి. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు?
0: ఇది చేయడం వల్లే ఫస్ట్ ఎక్కువగా వచ్చే

0: గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది. సో ఇలా తినడం వల్ల ఫస్ట్ వాళ్ళకి వచ్చేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. రెఫ్రిజిరేటర్ ఫుడ్స్ ని మాత్రం సీరియస్ గా అవాయిడ్ చేయండి, ఎందుకంటే దాని వల్ల ఇంకా ఇంకా ఇంకా కూడా మీకు కెమికల్స్ ఇంకా యాడ్ ఆన్ అయిపోతూ ఉంటాయి. సో అంత ప్రిజర్వ్ అనేది తీసుకోకూడదు. సో అలాంటివి తీసుకుంటే అల్సర్ వరకు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఫ్యామిలీని కాన్సన్ట్రేట్ చేయండి, వాటన్నిటికన్నా ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి.
1: అట్ ద ఎండ్ ఏంటంటే, సరైన ఆహారం తీసుకుంటే శారీరకంగా బాగుంటాం, సరైన ఆలోచన విధానం ఉంటే మానసికంగా బాగుంటాం.
0: అంతేనండి, మనం ఎంత బాగా ఆలోచిస్తామో అంత పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది, మీకు అవ్వాల్సిన పనులు కూడా చాలా అవుతాయి. పని హ్యాపీగా జరగాలి అన్నా మనం హెల్దీగా ఉండాలి, స్ట్రెస్ ఉండకూడదు.
1: థ్యాంక్ యూ మేడం, మీ టైం ని మా శ్రోతల కోసం వెచ్చించి చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.
0: మోస్ట్ వెల్కమ్ అండి.
1: నమస్తే.
0: నమస్తే.
1: ఇంతవరకు పోషణ వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విన్నారు. అతిథి డైటీషియన్ శ్రీమతి ఏ నిరుష, పరిచయకర్త ఎన్ మణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
2: 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అంత బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఎందుకంటే ప్రేమంట మూవీ నుంచి ఇది ఎవరు పాడారంటే కనుక హరిచరణ్ అని చిత్ర గారు పాడగా రామ్ జోగ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంక స్టూడియోలో సమయం చూస్తే 10:26 దాటి 18 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేను క్వశ్చన్ అడిగాను కదా, ఇది ఎంత ఎక్కువగా ఉంటే మనకి అంత తక్కువగా కనిపిస్తుందని చాలామంది ఆన్సర్స్ అయితే పంపించారు. ఎంఎస్ దుర్గారావు గారు గుడ్ మార్నింగ్ అండి అంటూ ఇందాక నేను ఇవ్వడంలో ఆనందం ఉంది అనే దాని గురించి ఒక ఆయన జరిగిన సంఘటన షేర్ చేశారు. వెరీ గుడ్ అండి. ఇంకా ముసపేట మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ మెరిసి విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అంటూ. పెడన జోగనందన్ కాలనీ అప్పలరాజు గారు, హాయ్ సౌజన్య గారు ఎలా ఉన్నారు, వెల్కమ్ టు హర్విల్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారెడ్డి మాధవరం నుంచి రాంగ్ ఆన్సర్ అండి. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనురాధ గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభోదయం సౌజన్య గారు అంటూ కొనకొండల రమణారావు, కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. హాయ్ సౌజన్య మేడం, గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్ గనవరం నుంచి నక్షత్రాలు లేదా గాలి అండి పంపించారు. కాదండోయ్. ఇంకా కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం అంటూ కుసుమ అంబట్ నగర్ ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ ఆజ మేడం గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి. ఇంకా విజయవాడ నుంచి నందు, నేను ప్రశ్న వినలేదు మేడం అంటూ పంపించారు. క్వశ్చన్ ఏమడిగానంటే ఇది ఎంత ఎక్కువగా ఉంటే మనకి అంత తక్కువగా కనిపిస్తుంది అంటూ పంపించాను అడిగాను అనమాట. ఇంకా ముసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెరిసి విజయ ఫ్యామిలీ మెంబర్స్ గాలి అంటూ పంపించారు. కాదండి. నమస్తే శుభోదయం సౌజన్య అంటూ ఎవరు, బండారు త్రిమూర్తులు గారు. ఇంకా హాయ్ సౌజన్య అంటూ మురళి గారు అయితే మెసేజ్ చేశారు. వెంకట్రామరెడ్డి గారు మెసేజ్ చేశారు, చీకటి లేదా పొగమంచు, ఇందులో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి ఆన్సర్ ఏంటి అంటే చీకటి. చీకటి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రాముకి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు వయసు రాము వయసులో సగం ఉండేది. ఇప్పుడు రాము వయసు 70 సంవత్సరాలు అయితే ఇప్పుడు రాము తమ్ముడు వయసు ఎంత? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా. మన నెంబర్ 0866 24 888 14కి మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 10:30.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ్ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా నిన్నే పెళ్ళాడుతో మోనించి. ఇది ఎవరు పాడారంటే కనుక రాజేష్ పాడగా సందీప్ మ్యూజిక్ కంపోజ్ చేయగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:48 దాటి 18 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హర్వెల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, రాముకి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు వయసు రాము వయసులో సగం ఉండేది, ఇప్పుడు రాము వయసు 70 సంవత్సరాలు అయితే ఇప్పుడు రాము తమ్ముడు వయసు ఎంత అని అడిగాను. చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. క్వశ్చన్ మరోసారి చెప్పండి అని వెంకటరామిరెడ్డి గారు మెసేజ్ చేశారు. ఇప్పుడే క్వశ్చన్ చెప్పేశాను అనమాట. ఇంకా కనకరావు పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

మరణించారు. ముసపెట్ మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 16 ఇయర్స్ అనుభవించారు. కాదండి, హాయ్ మేడం బాగున్నారా అంటూ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు 32 ఇయర్స్ అనుభవించారు. రాంగ్ ఆన్సర్ అండి. రవివర్మ ఫ్రమ్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ కాళీ లక్ష్మి ఫ్రమ్ గొల్లపూడి నుంచి ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సీను ఐరాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు 5 ఇయర్స్ తేడా ఉంటుంది అని పంపించారు, కాదు రాంగ్ ఆన్సర్. బొడ్డి తులసిదాస్ గారు నిజామాబాద్ జిల్లా నుండి నావిపేట నుండి మెసేజ్ చేశారు, 41 సంవత్సరాలని, కాదండి రాంగ్ ఆన్సర్. జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు, 35 ఇయర్స్ అని. గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనందర కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నా కోసం చాలా పెద్ద మెసేజ్ పంపించారు. పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్సర్ కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పవన్ ఫ్రమ్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉత్కూర్ నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్జీ దివ్యబాయ్ అజయ్ శృతి రాంగ్ ఆన్సర్ పంపించారు. కొనకొండ రమణారావు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ చందన గారు, చందన కాదు సౌజన్య అనమాట. పోరంగ్ నుంచి వీర్రాఘవమ్మ రేఖ సాయి మౌనిక మెసేజ్ చేశారు. హాయ్ గుడ్ మార్నింగ్ మామ అంటూ పెదకాక నుంచి పద్మ శేఖర్ గారు మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి హిందూపూర్ నుంచి జవాబు మార్పు లేదు అని పంపించారు, కాదండి ఉంది మార్పు. ఇంకా కొనుగోళ్ళ రమణారావు బెంగళూరు నుంచి మళ్ళీ 15 అని పంపించారు, అక్కర్లేదండి మీరు చెప్పిందే కరెక్ట్ ఆన్సర్. ఇంకా హాయ్ అంటూ ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ఆన్సర్ పంపించారు. 100ఆ? హాయ్ 100ఆ? ఓ నన్ను అంటున్నారా, ఓకే ఓకే, కానీ ఆన్సర్ పంపించలేదు. గుడ్ మార్నింగ్ ఆజా మేడం గారు, ఎప్పుడైనా వారి వయసు తేడా ఒకటే అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి పంపించారు, కాదండి ఆన్సర్ చెప్పాలన్నమాట నాకు. వై గోపి పటిబండ్ల నుంచి హాయ్ మేడం బాగున్నారా, ఆన్సర్ ఈ 64 and 65 అన్నారు, రెండు రాంగ్ ఆన్సర్ అనమాట. ఆన్సర్ ఏంటి అంటే గనక 67 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే రాముకి 6 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు వయసు హాఫ్, అంటే వాడికి 3 ఇయర్స్ కదా, వాళ్ళిద్దరు డిఫరెన్స్ చూస్తే 3 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో రాముకి ఇప్పుడు 70 ఉంటే వాళ్ళ తమ్ముడికి 67 ఉంటుంది అనమాట, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 42 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి హర్విలకైతే బై బై చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో, మంచి మంచి క్వశ్చన్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్యుభారతి FM 101.3. నేను మీ ఆజే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కుప్పం తెలుగుదేశం శ్రేణులు సన్నద్ధం కావాలని పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన ముఖ్య నేతలతో ఆయన ఉండవల్లి నివాసంలో సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ పనులు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం తీర ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగర మండలం మరివలస వద్ద 6,50,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు వంతెన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయం నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అటవీ విస్తరణ పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు కోరారు. బాపట్ల జిల్లా మాటూరు మండలం వలపర్ల వల్లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన విత్తన బంతులు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను ప్రైవేటీకరించబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. ఈ మేరకు ఇస్రో ఎక్స్ వేదికగా వివరణిస్తూ ప్రైవేటీకరణేమీ జరగబోదని సంస్థ ప్రాధాన్యం కూడా తగ్గబోదని స్పష్టం చేసింది. ప్రపంచ భద్రతలో చట్టాల అమలు కీలక పాత్రను గుర్తిస్తూ ఈరోజు అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, సరిహద్దు అపాయాలను ఎదుర్కోవడంలో ప్రపంచ పోలీసు సహకార ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రపంచవ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారం, సమన్వయం ప్రాధాన్యతను ఈ దినోత్సవం తెలియజేస్తుంది. టెన్నిస్. యుఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ అరియానా సబలంక క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్లో టాప్ సీడ్ సబలంక 6-4, 6-3 అమెరికాకు చెందిన టౌన్ సెండ్పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ, 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీరందరూ కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అన్ని మంచి శకునముల మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను అనమాట. దీని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టేట్ యూన్ టూ 101.3 విత్ భారతీయ ఫామ్.

ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తాను. అంటే 2024 2024 సంవత్సరానికి గాను ప్రకటించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో యదువంశీ దర్శకత్వంలో రూపొందించిన కమిటీ కుర్రోళ్ళు ఈ మూవీకి 2 అవార్డులు అయితే దక్కాయన్నమాట. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికైంది. అలాగే ఈ చిత్రానికి మేకప్ అందించిన పి రవికుమార్కి ఉత్తమ మేకప్ విభాగంలో ఒక అవార్డు కూడా దక్కిందనమాట. సో అలా కమిటీ కుర్రోళ్ళు మూవీ అయితే 2 అవార్డ్స్ అయితే సొంతం చేసేసుకుంది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను కమిటీ కుర్రోళ్ళు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటో స్టేడియం 2 101.3 వివిధ భారతీయ ఫామ్.

మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లో ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇవాళ సినిమా కబుర్లో ప్రోగ్రామ్ లో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ అసలు ఏంటి అంటే కనుక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 5 తెలుగు చిత్రాలకి వివిధ కేటగిరీల్లో 9 పురస్కారాలు అయితే దక్కాయి అన్నమాట. అవేంటి అనేది

మన మైతి ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న మాట్లాడుకుంటున్నాం కదా. 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో 5 తెలుగు చిత్రాలకి వివిధ కేటగిరీలో 9 పురస్కారాలు దక్కాయి అన్నమాట. మరి ఏంటి ఆ మూవీస్ అనేది ఇందాకే చెప్పాను. సో ఫస్ట్ కమిటీ కుర్రాళ్ళు దీని గురించి ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి, దేనికి వచ్చాయి అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. మరి తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం కల్కి 2898 అనమాట. సో ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు దక్కించుకుంది అనమాట. మరి కష్టానికి తగ్గ ఫలితం అయితే ఎప్పుడూ ఉంటుంది. సో దీనికి ఈ అవార్డు రావడం అయితే జరిగింది. మరి ఇప్పుడైతే ఇంకా అసలు ఆ 5 చిత్రాలు ఏంటి, ఆల్రెడీ మీకు 2 మూవీస్ ఏంటో చెప్పేసా, ఆ మిగిలిన 3 మూవీస్ ఏంటి జాతీయ పురస్కార అవార్డులు దక్కించుకున్నది అని ఆలోచిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం కల్కి మూవీ నుంచి కూడా ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వెంట స్టేజ్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. 72వ జాతీయ పురస్కారాల్లో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప 2 ది రూల్ అనమాట. ఈ చిత్రం అయితే 2 పురస్కారాలను అయితే సొంతం చేసుకుందనమాట. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత ఒరిజినల్ విభాగంలో దర్శకుడు సుకుమార్ పురస్కారం అందుకున్నారనమాట. అలాగే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో దీపాలి నూర్, శీతల్ శర్మరు పురస్కారాలు అయితే దక్కించుకున్నారనమాట. సో ఇప్పుడైతే మీ అందరి కోసం పుష్ప 2 మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 5 తెలుగు చిత్రాలకి వివిధ కేటగిరీల్లో 9 పురస్కారాలు దక్కాయి అని చెప్పి. మరి ఇందాకే చెప్పాను, కమిటీ కుర్రాళ్ళు అంటే వాళ్ళు ఏ అవార్డు గెలుచుకున్నారు, దాని తర్వాత కల్కి 2898 AD గురించి మాట్లాడుకున్నాం, దాని తర్వాత పుష్పటు ది రోల్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ కూడా వినేసాం కదా. మరి ఇంకా ఆ 4-5 మూవీస్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని తెలుసు. మరి ఏంటి ఏ మూవీస్ అంటే కనుక, బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే ఆర్థిక నేరాలన్నీ స్ఫూర్తిగా తీసుకొని రూపొందించిన లక్కీ భాస్కర్ చిత్రానికి గాను దర్శకుడు వెంకీ అట్లూరికి ఉత్తమ స్క్రీన్ ప్లే సంభాషణల రచయితగా అవార్డు దక్కించుకున్నారు అన్నమాట. అలాగే నందకిషోర్ ఇమాని దర్శకత్వంలో నివేద థామస్ విశ్వదేవ్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన 35 చిన్న కథ కాదు అనే మూవీకి ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ పురస్కారం అయితే గెలుచుకుందన్నమాట. అలాగే ఈ చిత్రంలో నటించిన అరుణ్ దేవ్ పోతులకి ఉత్తమ బాల నటుడిగా అవార్డు కూడా సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ అవార్డు కూడా దక్కిందనమాట. సో అది టోటల్గా మరి 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఈ 9 అవార్డులు ఎవరు గెలుచుకున్నారు, ఏ మూవీస్ అనే డీటెయిల్స్ అనమాట. సో అది ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం మరి లక్కీ భాస్కర్ మూవీ నుంచి, దాని తర్వాత 35 చిన్న కథ కాదు, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ సినిమా కబుర్లు ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసిన ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 12:15.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
2: మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా జాతీయ పోషకాహార వారం గురించి. మరి దీని గురించి మీరందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, 1 సెప్టెంబర్ నుంచి 7 వరకు కూడా భారతదేశంలో జాతీయ పోషకాహార వారోత్సవంగా పాటిస్తారన్నమాట. ఆరోగ్యకరమైన ఆహారం, సమతుల్య ఆహారం, సరైన పోషకాహారం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి అనేది ప్రజలందరికీ అవగాహన కల్పించడానికే ఈ వారం అయితే అంకితం చేయబడిందన్నమాట. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు ప్రోత్సహించడానికి, పోషకాహార లోపం వల్ల తలెత్తే సమస్యల గురించి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి, సమతుల్య ఆహారం గురించి ప్రజలందరికీ అర్థమయ్యేలాగా అవగాహన కల్పించడానికి మనందరం ప్రతి సంవత్సరం కూడా 1 సెప్టెంబర్ నుంచి 7 వరకు కూడా జాతీయ పోషకాహార వారం జరుపుకుంటామన్నమాట. మరి ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే మనకి అన్ని రకాల పోషకాలు అందుతాయి అనేది ఇవాళ మీకు తెలుసాలో తెలుసుకుందాం. అలాగే ఈరోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం పెద్ద మూవీ నుంచి లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టేట్ 101.3 విత్ భారతీయ ఫామ్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

ఆది కేశవ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా పోషకాహార వారం గురించి మాట్లాడుకుంటున్నాం. సో నేషనల్ న్యూట్రిషన్ వీక్ అనమాట. మరి దీనిలో భాగంగా ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకి అన్ని రకాల పోషకాలు అందుతాయి అనేది మాట్లాడుకుందామని చెప్పాను కదా. మనం తీసుకునే భోజనంలో వివిధ కాలాల్లో లభించే ఫ్రూట్స్ అనమాట, వెజిటబుల్స్ ఫ్రూట్స్ చేర్చుకోవడం వల్ల అవి మనకి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఇంకా పీచు పదార్థాలని అందిస్తాయన్నమాట. కాబట్టి మనతో పాటు మనం ఏం తింటే పిల్లలు కూడా అదే తింటారు కాబట్టి సో ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట మనం తినే వాటిలో. అలాగే మనం తీసుకునే ఆహారంలో పప్పుధాన్యాలు, చిక్కుళ్ళు, పాలు, పెరుగు, గుడ్లు, నట్స్, విత్తనాలు, చేపలు ఇలా ఇతర ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కూడా చేర్చుకోవచ్చు అనమాట. తృణధాన్యాలను తీసుకోవడం వల్ల పీచు పదార్థం అనేది ఎక్కువగా అందుతుంది. అలాగే శరీరానికి నీరు చాలా అవసరం కాబట్టి మనం ఏది మాట్లాడుకున్నా న్యూట్రిషన్ ఫుడ్ అనే అంటే ఒక టాపిక్ తీసుకుంటే వాటర్ అనేది కంపల్సరీ ఉంటుంది. మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి, ఎనర్జీగా ఉండడానికి వాటర్కి కూడా అంత పవర్ ఉందన్నమాట. కాబట్టి వాటర్ అనేవి తగినంత, సో మీ బాడీ అంటే ఎలా ఉంటుంది ఏంటి మీ హెల్త్ ఏంటి మీకే తెలుసు కాబట్టి జనరల్గా 2 లీటర్లకి తక్కువ అవ్వకుండా వాటర్ అంటే 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఇంకా శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఏ ఒక్క ఆహారం అందించదు కాబట్టి రకరకాల ఆహారాలు తీసుకోవాలన్నమాట. క్రమం తప్పకుండా భోజనం చేయాలి. అలాగే మన శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనసు కూడా అంత ఆనందంగా ఉంటుందన్నమాట. నిజంగానే మన శరీరానికి కావలసినన్ని పోషకాలు మనం అందిస్తే మనసు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు మనం తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారమే మన భవిష్యత్తుని కూడా ఆరోగ్యంగా ఉంచగలదు. తెలివిగా తినండి, మితంగా తినండి, మీ శరీరానికి తగిన పోషకాహారాలను అందించండి. ఎందుకంటే మనం ఎంత పోషణని అందిస్తే మన శరీరం అంత చురుగ్గా ఉంటుంది. అప్పుడు మనసు కూడా చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. మనము బాగుంటాం, ఆటోమేటిక్గా ఇంట్లో అందరూ బాగుంటారు అన్నమాట. సో మరి ఈరోజు మనం ఏం చేయాలి అనేది కూడా మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు కాదు, ఇప్పుడైతే మీ అందరి కోసం ప్రతిరోజు వచ్చినట్టే 12:30 తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి అన్నమాట. అవి వినేసేయండి, దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. అప్పుడు మాట్లాడుకుందాం ఈరోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి. మరి ఇప్పుడైతే న్యూస్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్యూన్ 2 101.3 విత్ భారతీయ ఫామ్.

yenimiz. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత్ ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటించనున్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తలు వివరంగా. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు మాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో గోవా, గుజరాత్, మహారాష్ట ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులతో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ప్రతినిధులు పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్రాలను ప్రభావితం చేసే సమస్యలపై చర్చించేందుకు, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ మండలి ఒక వ్యవస్థీకృత వేదికను అందిస్తోంది. అనంతరం అమిత్ షా గోవా పోలీసులకు రాష్ట్రపతి పోలీస్ పథకాన్ని బహుకరిస్తారు. మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మా 2026 ఎల్లుండి వారణాసిలో ప్రారంభమవుతుంది. ఈ 9వ సంచికను హమారీ అంగన్వాడీ హమారీ జిమ్మేదారీ అనే ఇతివృత్తంతో కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభిస్తారు. మిషన్ సక్షన్ అంగన్వాడీ పోషన్ 2.0 కింద సవరించిన అదనపు పోషకాహార కార్యక్రమం మార్గదర్శకాలతో ఈ ఏడాది ప్రచారం ఊపందుకుంది. ఈ మార్గదర్శకాలు మొదటిసారిగా ఎస్ఎన్పి మెను బోర్డులను తప్పనిసరి చేయడం, అంగన్వాడీ నిర్వహణ కమిటీల ఏర్పాటుకు మార్గదర్శకాలను నిర్దేశించాయి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్కు పునాదిగా సుపోషిత భారత్ను నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో జాతీయ అభివృద్ది అజెండాలో పోషణకు కేంద్ర స్థానం కల్పించేందుకు 2018లో పోషణ్ అభియాన్ను ప్రారంభించారు. ప్రతి సెప్టెంబర్లో జరుపుకునే రాష్ట్రీయ పోషణ్ మా మహిళలు, పిల్లలు, కౌమార దశలో ఉన్నవారిలో పోషణ, ఆరోగ్యం, సంరక్షణపై దృష్టి సారిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంపాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంపాల్ను సందర్శిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి జేవియర్ బెటెల్ తన అధికారిక పర్యటనకై న్యూఢిల్లీకి చేరుకున్నారు. జేవియర్ ఈరోజు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమావేశమవుతారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.

రాష్ట్రాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే

0: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాతో కలిసి ఈ ఉదయం న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ, దశాబ్దాల నాటి బహుళ అంతస్తుల భవనం కూలిన ప్రదేశం నుంచి దాదాపు 80% శిథిలాలను తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మరణించారని తెలిపారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు.
1: लगभग 80% मलबा हट चुका है, केवल बेसमेंट जितना मलबा रहा है. अभी इसमें 12 लोग मिले हैं, जिसमें से 6 डेड हैं और 6 अभी ठीक स्थिति में हैं. उन सभी के पेरेंट्स हमारे टच में हैं. हम पूरी कोशिश कर रहे हैं कि उनको किसी भी तरह की कोई परेशानी ना हो, बच्चों को ठीक इलाज मिल रहा है.
0: జమ్మూ కశ్మీర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఈరోజు ప్రారంభమవుతుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 40 దేశాలకు చెందిన 135 చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా కశ్మీర్కు చెందిన దర్శకుడు, అవార్డు గ్రహీత ఆరిఫ్ బాషీర్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం స్థానిక చిత్ర నిర్మాతలకు, దర్శకులకు అంతర్జాతీయ చిత్రాలను చూసేందుకు, ఇతర చిత్ర నిర్మాతలతో సంభాషించేందుకు, మాస్టర్ క్లాసులకు హాజరయ్యేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తుందని, తద్వారా వారు చిత్ర నిర్మాణ ప్రక్రియను, చిత్రాలను నిర్మించేందుకు అవసరమైన వ్యవస్థను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ హకీమ్ ఇర్ఫాన్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం జమ్మూ కశ్మీర్కు నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఆర్థికవేత్తలను తీసుకురాగలదని, తద్వారా పెట్టుబడులను ఆకర్షించి నిర్మాణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుందని అన్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, కర్ణాటక, తమిళనాడులో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవులలో ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని తెలిపింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్లో గంగానదితో పాటు ఇతర నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో బీహార్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా సోన్ నది నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఇంద్రపురి వంతెన నుంచి నీటి విడుదల 5.54 లక్షల క్యూసెక్కుల నుంచి నిన్న 1.96 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. సోన్ నది పట్నా సమీపంలో గంగానదిలో కలవడంతో తగ్గిన నీటి విడుదల దిఘ, గాంధీఘాట్ల వద్ద ఒత్తిడిని తగ్గించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడి చైనాకు చెందిన హేజిటింగ్ రెన్ జియాంగ్యూలను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడి 2వ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నరప్గా నిలిచిన సాత్విక్ చిరాగులు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మహ్మద్ అజ్రిన్ అయూబ్, టాన్వి కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. అమెరికాలోని మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి కూలిపోవడంతో 5 మరణించారు, మరో 5 గాయపడ్డారు. ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ నుంచి వస్తున్న 21 ఎయిర్కు చెందిన బోయింగ్ 767-300 విమానం రన్వే నుంచి పక్కకు జారి నేలపై ఉన్న అనేక వాహనాలను ఢీకొట్టింది. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండగా పైలట్, కో పైలట్తో పాటు వాహనాల్లో చిక్కుకున్న 2 అత్యవసర సిబ్బంది రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, జాతీయ పోషకాహార వారం గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఎలాంటి ఆహారం అనేది మనం తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. టక్కరి దొంగ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసిన తర్వాత మరి ఈ రోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. ఈరోజు పోషకాహార అవగాహన సెమినార్లు అయితే కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. దీనికోసం మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మన దగ్గరలో ఉన్న వాళ్ళే చాలామంది, అంటే కమ్యూనిటీస్ కానివ్వండి, స్కూల్స్లో, సో ఇలాంటప్పుడు సెమినార్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. మీరు కూడా అటెండ్ అవ్వండి. లేదు మీకు తెలిసిన న్యూట్రిషన్ ఎవరైనా ఉంటే ఈరోజు అపాయింట్మెంట్ తీసుకోండి. ఒక్కసారి మీ హెల్త్ ఎలా ఉంది, ఏంటి, అసలు సరైన పోషకాలు అందుతున్నాయా లేదా, అవన్నీ మీ గురించి మీరు టైం తీసుకొని చెక్ చేసుకోండి. అలాగే మీ కమ్యూనిటీలో పోషకాహార క్విజ్లు, ఆరోగ్యకరమైన వంటకాల ప్రదర్శనలు ఇలాంటివన్నీ కండక్ట్ చేయండి. కొంతమందికి ఇలాంటివి చాలా ఇష్టం ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు మనకి యాక్చువల్గా ఏదైనా ఒక మంచి రెసిపీ చేసిన తర్వాత వెజిటబుల్స్తో, ఫ్రూట్స్తో పైన డెకరేట్ చేస్తూ ఉంటారు కదా. సో ఈరోజు అలాంటివి మీకు ఏదైనా అంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసి ఒక క్విజ్ లాంటి ఒక పార్టిసిపేషన్, అంటే మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయడం, అలాగే కండక్ట్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఏంటి అంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనలో ఇంట్రెస్ట్ కలుగుతుందో, పిల్లలకి కూడా అంతే కదా, అట్రాక్టివ్గా ఉంటే వాళ్ళకి తినాలనిపిస్తుంది. సో డిఫరెంట్ డిఫరెంట్గా డైరెక్ట్గా ఫ్రూట్ తినేయమంటే వాళ్ళు కూడా తినేసారు కాబట్టి. సో ఇలాంటివన్నీ కూడా ఏదైనా మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఇలాంటివన్నీ ఈరోజు చేయొచ్చు. దీని గురించి మీకు తెలిసినంత వరకు అవగాహన కలిగించవచ్చు, అట్లాగే సోషల్ మీడియాలో. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు ఒక నలుగురికి తెలియాలి అంటే మనందరం చూస్ చేసుకుంటున్నది సోషల్ మీడియా కాబట్టి. మరి హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి ఏమని అంటే కనుక న్యూట్రిషన్ వీక్ అనమాట. సో న్యూట్రిషన్ వీక్ అనే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి అసలు ఎలాంటి పోషకాహారం తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉన్నారు, అది ఏదైనా అయి ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ మీ స్నేహితులతో పంచుకోండి. అప్పుడెప్పుడు జనరల్గా ఏబీసీ జ్యూస్ అని చెప్పి ఒకటి ట్రెండ్ అయిపోయింది. ఏంటి ఏబీసీ జ్యూస్ ఇంత బాగుంటుందా, ఇంత హెల్దీగా ఉంటుందా అని చెప్పి అనుకున్నాను. అలా అనుకొని విని ఒక 2 ఏళ్ళు అలా గడిచిపోయినాయి అనమాట. కాలం అనేది ఎంతసేపు చెప్పండి, పరిగెడుతూ ఉంటుంది. కాలంతో పాటు మనం కూడా పరుగులు పెడుతూ ఉంటాం. బట్ నిజంగా ఏబీసీ జ్యూస్ అనేది లిటరలీ లిటరలీ చాలా చాలా హెల్దీ అండ్ న్యూట్రిషన్ డ్రింక్ అనమాట. సో యాపిల్, బీట్రూట్, సి అంటే క్యారెట్ అనమాట. సో ఈ 3 కలిపి జ్యూస్ చేసుకొని ఎవరైతే మార్నింగ్ తాగుతారో వాళ్ళకి ఏంటి అంటే హెల్దీగా ఉంటుంది. హిమోగ్లోబిన్ ముఖ్యంగా ఉమెన్కి కావాల్సింది అది ఐరన్ కాబట్టి. సో పోషకాహార లోపం కూడా లేకుండా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి తెలుసు, నాకు ఇది తెలుసు, బట్ మనం చేయమనుకోండి ఆ తర్వాత సంగతి. కానీ ఎప్పుడు కూడా మంచి పోషకాలు ఉన్నది ఎలా ఉంటాయి అంటే ఇలాగే ఉంటాయి, తీయగా ఎలా ఉంటాయి చెప్పండి. సో కాదు, సో ఇలాంటి డ్రింక్సే ఉంటాయి. ఇలాంటివన్నీ మనం అలవాటు చేసుకుంటూ ఉంటే నాకు ఇది తెలుసు, ఇంకొకళ్ళకి ఇంకొకటి తెలిసి ఉండొచ్చు. సో అలా అందరం షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో మన అనుభవాలు పంచుకుంటూ ఉంటే ఇంకొక 4 తెలిసే ఛాన్స్ ఉందన్నమాట. మరి ఇంకా ఈరోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మీకు తెలుసాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం ఓరి దేవుడో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ స్టేట్ యూన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, జాతీయ పోషకాహార వారం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం, అలాగే మనం ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి మంచి పోషణ అనేది ఒక వారానికి సంబంధించింది కాదు, ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఏంటి అంటే, సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు పోషకాహార వారం జరుపుకుంటున్నాం కాబట్టి ఈ వారం మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినేసి దాని తర్వాత మాకు సంబంధం లేదు అనుకుంటే కుదరదన్నమాట. కాబట్టి మన అంటే మన లైఫ్ లాంగ్ జీవితాంతం పాటించాల్సిన అలవాటు అనమాట. ఆరోగ్యంగా ఉండాలి మనం ఏది అంటే, అంటే తింటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తింటే పిల్లలు కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే తినాలి అనుకుంటారు అనమాట. వాళ్ళకి అసలు ఏం తెలియదు కదా, సో మనల్ని బట్టే వాళ్ళు మనకి ప్రతిబింబాలు, అద్దాలు లాంటి వాళ్ళు కాబట్టి సో మనం ఏం తింటే వాళ్ళు కూడా అదే తినాలి అనుకుంటారు. కాబట్టి ముఖ్యంగా బాల్యం ఇంకా కౌమారంలో శరీరం అయితే వేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మరి ఈ స్టేజ్లో మంచి పోషణ అనేది చాలా చాలా ముఖ్యం. వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనకి ఏదో ఒకటి చెప్పి పెట్టేసేవాళ్ళు కదా, బెండకాయల కూర తింటే కొంతమంది పిల్లలకి ఇష్టం ఉండదు, బ్రెయిన్ లెక్కలు బాగా వస్తాయని, బ్రెయిన్ మంచిగా షార్ప్గా ఉంటుందని చెప్పి. సో ఇలా రకరకాల అనమాట, పెద్దవాళ్ళు నిజంగా ఒక సైంటిస్ట్లే అని చెప్పాలి, అన్ని విషయాలు చాలా కొత్తగా చెప్పేవాళ్ళు, అందులో చాలా నిజం కూడా ఉండేది. సో ఇలా ఇలా వాళ్ళకి చక్కగా మంచి ఆహారాన్ని అలవాటు చేయండి చిన్నప్పటి నుంచే. కాబట్టి సరైన ఆహారపు అలవాట్లు, ఈరోజు మనం తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారమే మనందరికీ కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుంది అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండానే అనేక రకాల డిసీజెస్ రావడం జరుగుతుంది. నేను చెప్పక్కర్లేదు, దాని గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా టైమే సరిపోదు. సో కంటి సమస్యలు రావడం, చిన్న చిన్న పిల్లలకే పెద్ద పెద్ద కళ్ళజోళ్ళు రావడం, రకరకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారు, డయాబెటీస్ రావడం, సో ఎప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అనేది తెలియడం లేదు. కాబట్టి మనం తీసుకునే ఆహారం చక్కగా మితంగా తీసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం, ఇంకా ఆహ్లాదంగా ఉల్లాసంగా కూడా ఉంది.

సో అది అనమాట సంగతి. మరి ఇవాళ మీకు తెలుసా, మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. లవ్ స్టోరీ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో మీకు తెలుసా ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేట్ 1.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 2 రోజుల పాటు జరుగుతున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. తాగునీటి అద్దెరే ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టులను లక్ష్యాలను నిర్దేశించుకుని త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమర్జీవ జలధారల కింద 2370 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన చిత్తూరు జిల్లాలో మల్టీ విలేజ్ తాగునీటి పథకం పనుల పురోగతిపై పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వి అనిత తెలిపారు. మహిళల భద్రత విషయంలో

యజ్ఞ పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ అమర్జీవ జలధారల కింద 2,370 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన చిత్తూరు జిల్లాలో మల్టీ విలేజ్ తాగునీటి పథకం పనుల పురోగతిపై పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వి అనిత తెలిపారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలని పూజించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. తిరుపతిలోని వరసిద్ది వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయంలో మలినమైన రసాయనాలు వద్దు, మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం ప్రచార పత్రికను మంత్రి ఈరోజు ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంపై ఢిల్లీలో కేంద్ర జలసంఘం సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో జరుగుతున్న సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యతనిచ్చారు. స్వచ్ఛవాయు దివస్, క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ సందర్భంగా విశాఖపట్నంలో అవగాహన ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు. రాష్ట కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ వి కృష్ణయ్య, విశాఖ పోర్టు చైర్మన్ జస్మిత్ సింగ్ బింద్రా, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జెండా ఊపి ప్రారంభించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించిన భారత యువ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ విజయం భారతదేశానికి గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు పేర్కొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

విజల్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 10 నిమిషాలు అయితే కాబోతుంది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ తీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అండ్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ తీరాలో మీ అందరూ తెలుసుకోబోతున్న ధీర ఎవరు అంటే, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల ప్రాణాలని కాపాడటానికి రెస్క్యూ బృందాలు తమ ప్రాణాలనే పణంగా పెడుతూ ఉంటాయి కదా. మరి ఇటీవల నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అక్కడి సైన్యం అయితే అలుపు లేకుండా శ్రమిస్తోందన్నమాట. మరి వాళ్లలో ఒకరైన ప్రియా గురించి ఇవాల్టి తీరాలో మాట్లాడుకుందాం. మరి ప్రియా గురించి మీరందరూ ఏం తెలుసుకోవాలి, సో మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటి, అవన్నీ కూడా ఇవాల్టి తీరాలో మీ అందరితో షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం గుడ్ లక్ సఖీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టేట్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా ప్రియా గురించి. మరి ఏంటి ప్రియా గురించి మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు అంటే కనుక, దేశంలోనే తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ గా పేరుగాంచిందన్నమాట ప్రియా. తన నేతృత్వంలో 6 రోజుల్లో 100కి పైగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడంలో ఆమెకి సాటి ఆమె అన్నమాట. అంటే తనకి ఇంకెవరూ సాటి లేదు అనే చెప్పచ్చు. నేపాల్ విలయంలో తనదైన ధైర్య సాహసాలు ప్రదర్శించి ధీరగా మన్నలని అందుకుంటున్న అంటే అందరి నుంచి ప్రశంసలు అన్నమాట అందుకుంటున్న ప్రియా గురించి, అసలు ఈ రంగంలోకి ఎలా వచ్చారు, సో ఇంతమందిని ఎలా కాపాడగలిగారు, ఇవన్నీ కూడా ఇవాల్టి ధీరాలో మీ అందరితో షేర్ చేస్తాను. మరి నిజంగా అంతే కదా, అవసరమైనప్పుడు అవసరమైన టైంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఒక్కళ్ళని కాదు ఇద్దరిని కాదు ఇన్ని వందల మందిని కాపాడగలిగారు అంటే ఆటోమేటిక్గా ధైర్యం ఉందనే చెప్పాలి. సో అలాంటి వాళ్ళే ధీరలు అనమాట, ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా ఉంటాయి వాళ్ళ గురించి మనం తెలుసుకున్నప్పుడు. మరి అసలు ప్రియా గురించి మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఆలోచిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను బబ్లీ బౌన్సర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 1:20 ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం, ప్రియా గురించి మాట్లాడుకుందాం. అంతవరకు స్టేషన్ 2 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వి అనితా పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు.

0: ఇక వార్తలోని వివరాలు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 2 రోజుల పాటు జరగనున్న ప్రజా ప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపకల్పన చేశామన్నారు. పేదల సేవ, మీ భూమి మీ హక్కు, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర, సంజీవని వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: లీడర్షిప్ కాన్క్లేవ్ పేరిట పెట్టుకున్న ఈ సమావేశం ఒక సాధారణ సమావేశం కాదు, మన ప్రభుత్వ పనితీరును సమీక్షించుకునే వేదిక, మన నాయకత్వ సామర్థ్యాన్ని పెంచుకునే వేదిక. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రానికి 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 విజన్ తయారు చేశాం. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకి ఒక విజన్ లో ఏమేం చేయాలో స్పష్టత ఇచ్చాం. ఇది అమలు చేయడానికి స్వర్ణ జిల్లా, స్వర్ణ నియోజకవర్గం విజన్ మానిటరింగ్ యూనిట్లు ఎస్టాబ్లిష్ చేశాం.
0: తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టుల లక్ష్యాలు నిర్దేశించుకుని త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమరజీవి, జలధారల కింద 2,370 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన చిత్తూరు జిల్లాలో మల్టీ విలేజ్ తాగునీటి పథకం పనుల పురోగతిపై పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణం, పైప్లైన్ పనులకు సంబంధించి వివిధ శాఖల నుండి పొందాల్సిన అనుమతులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యతా లోపాలకు తావు లేకుండా దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడేలా పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించిన భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, రమ్కిరెడ్డి, చిరాగ్ శెట్టిలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ లు అభినందించారు. ఈ విజయం భారతదేశానికి గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు వారు పేర్కొన్నారు. చైనా జోడి హేజీటింగ్ రెన్జియాంగ్లు 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించడం ప్రశంసనీయమన్నారు. చైనా మాస్టర్స్ టైటిల్ సాధించిన తొలి భారతీయ జోడీగా సాత్విక్, చిరాగ్ చరిత్ర సృష్టించారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. భారత బ్యాడ్మింటన్ రంగానికి ఇది మరో అద్భుతమైన విజయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట హోంమంత్రి వి అనిత తెలిపారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. 2024 జూన్ నుండి ఇప్పటి వరకు 3,207 కొత్త పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు 5,796 ఫిర్యాదులపై స్పందించినట్లు మంత్రి తెలిపారు. శక్తి యాప్, ఆపరేషన్ దుర్గా వంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు భద్రత, రక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నామని మంత్రి అనిత తెలిపారు. అమరావతి కేంద్రంగా అదనపు ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఐటీఏటీ బెంచ్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగంనేని రమేష్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. రాష్ట విభజన అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటైన నేపథ్యంలో ఐటీఏటీ బెంచ్ల పరిధిని రాష్ట్రానికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అమరావతిలో ఐటీఏటీ బెంచ్ ఏర్పాటు చేస్తే పన్ను చెల్లింపుదారులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇతర ప్రతినిధులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం లేదా హైదరాబాద్కు వెళ్లాల్సి రావడం వల్ల ఎదురవుతున్న సమయం, ప్రయాణ వ్యయం తగ్గుతుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. తిరుపతిలోని వరసిద్ది వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయంలో మలినమైన రసాయనాలు వద్దు, మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం ప్రచార పత్రికను మంత్రి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మిక చింతన, భక్తిభావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రసాయనాలు లేని వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని మంత్రి కోరుతూ,
2: వినాయక చవితి అంటే కేవలం దీన్ని ఒక ఆధ్యాత్మిక చింతన, భక్తికి సంబంధించిన విషయం.

0: గాని కాకుండా ఈ పండగ సందర్భంగా సామాజిక స్పృహతో బాధ్యతతో పర్యావరణ పరిరక్షణకు కూడా శ్రీకారం చుట్టడం, వినాయక చవితి సందర్భంగా ఏర్పాటయ్యే విగ్రహాల్ని మట్టితోనే తయారు చేయాలని, తద్వారా బయో డిగ్రేడబుల్ గా చేయాలని, దీంట్లో ఎటువంటి రసాయనాలు వాడకుండా తద్వారా నీరు కలుషితం కాకుండా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ.
1: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోనికి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోనికి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. స్వచ్ఛవాయు దివస్, క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ సందర్భంగా విశాఖపట్నంలో అవగాహన ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు. రాష్ట కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్నం మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య, విశాఖ పోర్టు చైర్మన్ జస్మిత్ సింగ్ బింద్రా, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జెండా ఊపి ప్రారంభించారు. వాయు కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, స్వచ్ఛమైన గాలి ప్రాధాన్యతను వివరించడం, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహించామని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంపై ఢిల్లీలో కేంద్ర జలసంఘం సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి ఉన్నతాధికారుల మధ్య గత జనవరిలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయం, నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో సమావేశమవుతారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్టులో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అన్ని వర్గాల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బొమ్మూరు వద్ద కాపుభవన్ నిర్మాణానికి ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వి అనిత పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: भारती FM 101.3
1: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC, LIC సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ KYC.
3: LIC ప్రతి క్షణం మీకు తోడుగా.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

భారతీయుడు 2 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా దేశంలోనే తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ గా పేరుగాంచిన ప్రియా గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి నేపాల్ విలయంలో తనదైన ధైర్య సాహసాలు ప్రదర్శించిన ధీరగా ఎంతో మంది ప్రశంసలను అందుకుంటున్న ప్రియా గురించి మరి ఏం తెలుసుకుందామంటే ఇవాళ ధీరాలో ప్రియా స్వస్థలం కాఠ్మాండ్ అన్నమాట. ఐదుగురు అక్కా చెల్లెళ్ళలో ఒకరైన ప్రియా చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్ కావాలి అని చెప్పి కలలు కంటూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఒకనొక సమయంలో అనుకోకుండా తన కెరియర్ లక్ష్యమే మారిపోయింది అంటున్నారు ప్రియా. ఇంట్లో అందరం ఆడపిల్లలమే అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడూ కూడా అంటే దేనిలో కూడా ఏ పనిలో కూడా మమ్మల్ని తక్కువ చేసి చూడలేదు, చదివే నీకు గుర్తింపు తెచ్చిపెడుతుంది అని చెప్పి మా అమ్మ ఎప్పుడూ మాతో చెప్తూ ఉండేది అంటున్నారు అనమాట ప్రియా. మెడిసిన్ చేయాలి అన్న కల అయితే ఫలించలేదు, మరి దాంతో

ఏం చేశారు అంటే కనుక పర్యావరణ శాస్త్రంలో బీఎస్సీ పూర్తి చేసి విదేశాల్లో పై చదువుల కోసం ఎయిర్ హోస్టెస్గా పనిచేశారు అనమాట. దాని తర్వాత సో ఈ క్రమంలోనే ఒకరోజు తన స్నేహితులతో కలిసి జాయ్ రైడ్కి వెళ్ళారనమాట. ఈ జర్నీలో అప్పుడు పైలట్ కావాలి అన్న కోరిక అయితే తనకి కలిగిందనమాట. ఇక ఇమీడియట్గా అక్కడున్న పైలట్ని అడిగేశారు పైలట్ కావాలంటే ఏం చేయాలి అని చెప్పి, అప్పుడే అడిగేశారు అనమాట. తర్వాత 4 నెలల్లోపే పైలట్ శిక్షణ తీసుకోవడానికి ఫిలిప్పీన్స్ వెళ్ళిపోయా అంటున్నారు ప్రియ. తర్వాత ఎంబీఏ కూడా కంప్లీట్ చేసి 2017 సంవత్సరంలో హెలికాప్టర్ కెప్టెన్గా నేపాల్లోనే తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్గా ఘనత సాధించారనమాట. ఇంకా మాట్లాడుకుందాం ప్రియ గురించి ఇవాళ తీరాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం చాంపియన్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మరి ఇందాకే చెప్పాను, 2017లో హెలికాప్టర్ కెప్టెన్గా నేపాల్లోనే తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్గా ఘనత సాధించారు అని చెప్పాను కదా. మరి అక్కడితో ఆగిపోకుండా కేవలం పైలట్గానే కాకుండా ఇంకేదైనా సాధించాలి అని చెప్పి ఎత్తైన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు చేయడంలో నైపుణ్యాలు సంపాదించాలనుకున్నారు అనమాట. ఈ ఆలోచనతోనే ఈ దిశగా కఠోర శిక్షణ తీసుకొని అప్పటి నుంచి కూడా హిమాలయ పర్వతాల్లో సెర్చ్ రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు అనమాట ప్రియ. ఎవరెస్ట్ అధిరోహించే పర్వతారోహకుల్లో గాయపడిన వారిని సురక్షితంగా భూమిపైకి చేరుస్తూ ఇప్పటి వరకు కొన్ని వందల మందిని రక్షించారనమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం ప్రియా గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం కౌసల్య కృష్ణమూర్తి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్డ్.

మిస్ ఇండియా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ప్రియా గురించి. మరి వరద బాధితుల్ని రక్షించేందుకు దాదాపు 20 హెలికాప్టర్లు అయితే పనిచేస్తున్నాయన్నమాట. బురద ఉన్న ప్రాంతంలో చాపర్లని పూర్తిగా నేలపైకి దించకుండానే నెట్స్ సహాయంతో బాధితుల్ని పైకి లాగి హెలికాప్టర్లోకి చేర్చుతున్నారన్నమాట. ఇది నిజంగా సవాలనే చెప్పాలి. మరి ఈ క్రమంలోనే అహర్నిశలు శ్రమించి నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 6 రోజుల్లో సుమారు 100 రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి కొన్ని వందల మంది ప్రాణాలని కాపాడగలిగారన్నమాట ప్రియా. మరి ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న బాధితుల్ని కాపాడేందుకే కదా మేముంది, అందుకు తగ్గట్టే శిక్షణ కూడా పొందాను అంటూ గర్వంగా చెప్తున్నారన్నమాట. తన స్ఫూర్తితో అయినా సరే నేపాల్లో మహిళా పైలట్ల సంఖ్య పెరగాలి అని చెప్పి ఆశిస్తున్నారన్నమాట. మరి ప్రియా చూపిన ప్రతిభకి తెగువకి మన దేశమే కాదు ప్రపంచమంతా కూడా ఆమెపై ప్రశంసల వర్షం అయితే కురిపిస్తోందన్నమాట. మరి ఎప్పుడైనా సరే మంచి పని మనం చేసినప్పుడు అది ఏది మనం ఆశించి చేయం, కానీ ఆ ధైర్య సాహసాలు అప్పుడు పరిస్థితిని నిజంగా ఎలా ఎదుర్కోవాలి ఏంటి అని ఒక మగువ చూపించే తెగువ, సో ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటికి నిజంగా మరి ఇలాంటి ప్రశంసలు అయితే అందుకోవాల్సిందే అన్నమాట. అలాగే ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు

చాలా ధైర్యం, మరి అప్పటికప్పుడు మన ధైర్యం మళ్ళీ పోకుండా ఉండాలి. సో ఇలాంటి ఇన్స్పిరేషన్ ఉమెన్స్ గురించి మీ అందరితో ధీరాలో పంచుకుంటున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందన్నమాట. మరి వాళ్ళ ధీరా ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. ధీరా ప్రోగ్రామ్ని కూడా ఒక బ్యూటిఫుల్ సాంగ్తో సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనమాట. మరి ఈ మూవీ నుంచి ఒక సాంగ్తో ధీరా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: भारती FM 101.3।
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3. అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి నాతో పాటు కలిసి మీరు కూడా సందడి చేయడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను అనమాట. మరి ఈ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక

ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు తమతమ్మ వెంకటలక్ష్మి రెడ్డి గారు భీములపాడు నుంచి అనమాట. అలాగే ఇంకా శాంతినగర్ నుంచి ఒకే అక్కడ కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా ఎం నరేష్, మెర్సీ విజయ వీళ్ళందరూ కూడా అనమాట మహబూబ్ నగర్ జిల్లా నుంచి. అలాగే వేటపాలెం నుంచి, రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం కూడా, వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మ జైనుద్దీన్, అలాగే స్నేహభాను జైనుద్దీన్ అనమాట. అలాగే ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అనమాట డిఆర్ఉడ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అండ్ ఇంకా నేను విజయవాడ నుంచి విజయలక్ష్మి మేడం అంటున్నారు బాగున్నారా అంటూ. సో నాకు తెలిసి మరి అందరు క్వశ్చన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటున్నారు అని అనుకుంటున్నా. కృష్ణా జిల్లా కాజా నుంచి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి, వీళ్ళు కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్లు అయితే చేసేసారనమాట. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే కనుక కొంచెం మీరు ఆలోచించాల్సిందే అనమాట. ఖచ్చితంగా ఆలోచించి అంటే, ఎందుకంటే ఈ క్వశ్చన్కి ఆలోచిస్తేనే ఆన్సర్ వస్తుంది. మరి ఇంతకీ అసలు ఆ క్వశ్చన్ ఏంటి అంటే కనుక హిందీ పదాలతో వచ్చిన తెలుగు సినిమా పేర్లు అనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, బట్ అది మళ్ళీ అదే పంపించద్దు, ఎందుకంటే క్వశ్చన్కి ఆన్సర్ ఇంకా డిఫరెంట్గా కూడా ఉన్నాయి కాబట్టి ట్రై చేయొచ్చు, అంటే మీకు అర్థం అవడానికి క్లియర్గా. సో మీరు ముందు ట్రై చేయండి, అసలు తెలియకపోతే నేను ఎగ్జాంపుల్ చెప్తానమాట. హిందీ పదాలతో వచ్చిన తెలుగు సినిమా పేర్లు ఏంటి అనేది క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ కూడా టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపించేస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఓ బేబీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి కొంతమంది అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే విజయవాడ నుంచి కరుణ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అనమాట వేటపాలెం రామ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రాజోల్ నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఒకటైతే అందులో కరెక్ట్. ఇంకా ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కృష్ణా జిల్లా నుంచి అనమాట తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి కొంతమంది ఇంకా ఆలోచనలో పడిపోయారు. సో ఆలోచనలో పడిన వాళ్ళ కోసం నేను క్వశ్చన్ అయితే ఒకసారి రిపీట్ చేస్తున్నాను. హిందీ పదాలతో వచ్చిన తెలుగు సినిమా పేర్లు చెప్పండి అంటే ఒక క్లూ ఆల్మోస్ట్ లిజనర్స్ పంపించినవి అనమాట. క్లూ ఏంటి అంటే కనుక దిల్, దిల్ అనేది హిందీ పదం కానీ మన తెలుగు మూవీయే కదా. సో అలా అనమాట. సో అలా కొన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ అందరూ అయితే పంపిస్తున్నారు. మరి ఇప్పుడైతే దిల్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నా. ఇంకా ఉన్నాయి ఆలోచించండి, దిల్ అని మాత్రం పంపించకండి ఎందుకంటే నేను ఆల్రెడీ క్లూలో చెప్పేశాను కాబట్టి. ఇంకా కొత్తవి ట్రై చేయండి. సో ఉన్నాయి అని చెప్పాను కాబట్టి ఉన్నాయి. మీరు చేయాల్సిందలా ఏంటి అంటే ఆలోచించాలి, ఆ తర్వాత మెసేజ్ చేయాలి. ఎలా మెసేజ్ చేయాలి తెలుసు కదా, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టేట్ యూన్ 201.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఇష్క్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అంటే కనుక కరెక్ట్ పంపించేశారు. కలమందల పాడు గ్రామం నుంచి కాసిం ఇంకా ముత్తు జవాలి అనమాట. చాలా చాలా ఆలోచించారు, చాలా మూవీస్ కూడా పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మీరు కూడా చాలా బాగా ఆలోచించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అనమాట. మొత్తానికి ఈరోజు మీ మెదడుకి అలా పదును పెట్టేశారనమాట. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ నుంచి అంటూ పంపించేశారు. మీరు కూడా చాలా మూవీస్ నేమ్స్ అయితే పంపించారు, అన్నీ కూడా కరెక్టే అనమాట. ఇంకా కర్నూలు జిల్లా గోనగళ్ళ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా విజయవాడ నుంచి విజయలక్ష్మి అనమాట, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే వివి రెడ్డి గారు ఎక్కడి నుంచి అనేది అయితే పంపించలేదు, బట్ ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు, ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు దామర్ల చినమస్తన్రావు గారు, అలాగే దామర్ల పెద్దమస్తన్రావు గారు అనమాట మంగళగిరి నుంచి. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బి మధుప్రసాద్ ఫ్యామిలీ అనమాట, తలంపాడు గ్రామం నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గౌస్ అనమాట అనంతపురం నుంచి, ఇప్పుడు నేను సాంగ్ ప్లే చేశాను కాబట్టి అదే ఆన్సర్ చేసేసారు. ఇంకా ఎవరు అంటే కనుక చిలుక నారాయణ అనసూయ యమున వీళ్ళందరూ జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా చాలా మూవీస్ పంపించేశారు. ఎవరు అంటే కనుక ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్, ఇప్పటి వరకు మీరు పంపించిన అన్ని మూవీస్ కూడా కరెక్టే అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నేను లాస్ట్లో చెప్తా, ఆల్మోస్ట్ మీరందరూ పంపించినవే ఉంటాయి నేను రివీల్ చేసినప్పుడు. ఇంకా కామారెడ్డి జిల్లా నుంచి అనమాట ఎవరు, మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం నుంచి అనమాట. సో మీరు కూడా అన్నీ కూడా కరెక్ట్గానే ఆలోచించి మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎస్ఎస్ ఐఆమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ ఎక్కడి నుంచి నక్కగూడెం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. అలాగే కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతులు బుచ్చయ్య గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి అంటూ మెసేజ్ చేశారు. కానీ ఆన్సర్ అయితే ఇంకా మెసేజ్ అయితే చేయలేదు. మరి క్వశ్చన్ విన్నారని అనుకుంటున్నా, ఆన్సర్ కూడా రివీల్ చేసే టైం అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా చెప్పేద్దాం అనుకుంటున్నా. ఇంకా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే రాజోలి నుండి బోరెల్లి సంజయ్ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు జిల్లా ఉదయగర్ నుంచి అనూష అనమాట, మీరు కూడా కరెక్ట్గానే పంపించారు. అలాగే నిజామాబాద్ ద వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ కూడా కరెక్ట్గానే పంపించారు. అండ్ చాలామంది చాలా మూవీస్ నేమ్స్ ఆలోచించారు. సో ఇంకా ఎవరు అంటే కనుక రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి అనమాట కృష్ణ సంతోష్ వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కాజన్ మెయిన్ రోడ్ నుంచి ప్రసన్న కుమార్ శ్రీలక్ష్మి అనమాట, మీరు కూడా కరెక్ట్గానే ఆలోచించి పంపించేశారు. అలాగే లేటెస్ట్గా పంపించేశారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట, మీరు పంపించిన కూడా కరెక్టే. ఇంకా కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం నుంచి మోరంపూడి నుంచి అనమాట తుమ్మకూరి సుబ్బారావు గారు ఇంకా రాజలక్ష్మి గారు, మీరు కూడా అంటే మీరు పంపించిన వాటిలో ఒక తెలుగు పదం ఉంది కాబట్టి అది కరెక్ట్ కాదు, బట్ బాగానే ఆలోచించారు. సో ఆల్మోస్ట్ అందరూ కూడా వాళ్ళ బ్రెయిన్కి పదును పెట్టి పంపించిన మూవీస్ నేమ్స్ ఏంటి అంటే కనుక నేను ఆల్రెడీ దిల్ మూవీ నుంచి సాంగ్ ప్లే చేశాను, ఇష్క్ నుంచి కూడా ప్లే చేశాను. సో ఇవి కాకుండా ఇంకా చాలామంది ఫిదా చెప్పారు.

ఆవార చెప్పారు, ఖుషి చెప్పారు, బాష చెప్పారు, కలేజా. సో ఇలా చాలా మూవీస్, గబ్బర్ సింగ్, మున్నా, సో ఆ పదాలన్నీ వచ్చినవి మొత్తానికి అలా ఆలోచించి పంపించారనమాట. సో అవన్నీ కూడా కరెక్టే, జబర్దస్త్ ఇలాంటివి. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అన్నీ ఇవే అనమాట. అలాగే సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్, సో మీరు కూడా కరెక్టే పంపించేశారు. సో అది హిందీ పదాలతో తీసిన తెలుగు మూవీస్ ఏంటి అంటే అవి. మరి అన్ని మూవీస్ నుంచి సాంగ్స్ ప్లే చేయడం కుదరదు కాబట్టి వీటన్నిటి నుంచి ఇప్పుడు నేను చెప్పండి, తీన్మార్, తీన్మార్ కూడా చాలామంది లిజనర్స్ పంపించారు. మరి ఇప్పుడైతే మీకోసం తీన్మార్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను అనమాట. సో ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: भारती FM 101.3
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते एफएम न्यूज की स्वागतम, नेनु मी सरिता। రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 2 రోజుల పాటు జరగనున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. తాగునీటి ఎత్తడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టుల లక్ష్యాలను నిర్దేశించుకుని త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద 2,370 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన చిత్తూరు జిల్లాలో మల్టీ విలేజ్ తాగునీటి పథకం పనుల పురోగతిపై పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించిన భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ లు అభినందించారు. ఈ విజయం భారతదేశానికి గర్వ కారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు వారు పేర్కొన్నారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోంమంత్రి వి అనిత తెలిపారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. అమరావతి కేంద్రంగా అదనపు ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఐటీఏటీ బెంచ్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగంనేని రమేష్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్

పిక్ చెప్తే చేశారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటల ప్రసారమైన న్యూస్లో మళ్ళీ కలుద్దాం.

0: మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని తెలుసు. ఇప్పుడైతే నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, చాలా సింపుల్ అనమాట. సో ఈ సాంగ్ మూవీ ఏంటి, అంటే ఈ సాంగ్ ఏ మూవీలోది అనేదే క్వశ్చన్. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి తెలుసు కదా. 0866243414 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలన్నమాట. మరి ఇప్పుడైతే సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, మూవీ ఏంటి అదే క్వశ్చన్ అనమాట. సో స్టే ట్యూన్.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

మనమైతే ఉన్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి అని చెప్పి ఇందాక ఆల్రెడీ అడగడం జరిగిందనమాట. మరి కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారు, చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి, అసలు కరెక్ట్ పంపించారా లేదా అని. అంటే రెగ్యులర్గా మీరు వినే పాటలన్నీ ప్లే చేస్తూ ఉంటే మీరు ఈజీగా చెప్తారు అని చెప్పి నాకు అర్థమైపోయింది అనమాట. సో అందుకే ట్రై చేస్తాం. మరి చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఏంటి అనేది.

ఎవరు పంపించారు అంటే కనుక పుట్టపాక నుంచి అనమాట మిరియాల తిరుమలయ్య ఇంకా ఆండాలు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు మీరు కూడా, జేరుపోతుల బుచ్చయ్య గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేశాను కదా, మూవీ నేమ్ ఏంటి అని చెప్పి అడిగాను. సో అది ఎవరు పంపించారు అంటే కనుక ఎం నరేష్ మెర్సీ మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి గారు మీరు కందికాయపల్లి గ్రామం నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. తర్వాత రాజోలు నుంచి జయన్న ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు పాడారో కూడా పంపించేశారు అనమాట. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. ఇంకా గడ్డ వంకయ్య గారు బందర్పల్లి నుంచి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా షణ్ముఖ్ అనమాట ఎక్కడి నుంచి, వాచుపల్లి అని పంపించారు. అలాగే ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక గాలిరెడ్డి గౌతమ్ సాయి అనమాట ఎక్కడి నుంచి అంటే ఆత్మకూరు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా నరసింహారావు గారు దేవరగట్ల నుంచి కొత్తగూడెం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనమాట వెన్నెలవల్లి రామకార్తీక వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బి మధుప్రసాద్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలంపాడు గ్రామం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి అనమాట ఆన్సర్ అయితే తెలియదు అంటున్నారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి ఉంటే కనుక వేటపాలెం నుంచి రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు అనంతపురం నుంచి గౌస్ అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అరిగిల అంటే మీరు పంపించిన మూవీ ఒకవేళ కందిరీగా అయితే కనుక అది రాంగ్ ఆన్సర్. అండ్ దానికంటే ముందు పైన మీ పేర్లు ఏంటి చరణ్ నేతాజీ అని పంపించారు కదా, సో ఇప్పుడు పంపించిన ఆన్సర్ అయితే కరెక్ట్ అనమాట. ఇంకా కలమందలపాడు గ్రామం నుంచి కాసీ ముత్తుజవాలి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఉదయగిరి నుంచి అనూష గారు మీరు అడిగిన పాట అని చెప్పి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అలాగే మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి

అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే కనుక నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నంజాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సరే, మరి కొంతమంది గెస్ చేసి మొత్తానికి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది అంటే రాంగ్ ఆన్సర్ పంపించారు, కొంతమంది అసలు సాంగే ఎప్పుడూ వినలేదు అంటున్నారు. ఇంతకీ అసలు ఆ మూవీ ఏంటి అంటే బురిడి అనమాట. సో బురిడి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం, ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్న. దాని తర్వాత ఖచ్చితంగా ఇంకో క్వశ్చన్ అయితే అడిగేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం షాపింగ్ మాల్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సన్నడే సన్నడే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి అన్నా కొంచెం మీ మెదడుకి అయితే కొంచెం పదును పెట్టాల్సిందే. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక 2026 జూలై 13 హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ది సెకండ్ ఆర్బిట్ పుస్తకాన్ని ఆవిష్కరించారనమాట. దీని రచయిత ఎవరు అనేదే క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ కూడా టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపించేస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఆరెంజ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

ఆరెంజ్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అనేది చూసేద్దాం. ఎవరు పంపించారు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. దాని తర్వాత మరి ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది కదా. సరే ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ మళ్ళీ అడగండి అని అడుగుతున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి నేను మళ్ళీ అడిగేస్తున్నాను. 2026 జూలై 13 అంటే 2026 జూలై 13 హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ది సెకండ్ ఆర్బిట్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారనమాట. దీని రచయిత ఎవరు అనేది క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి అని చెప్ప. మరి చాలా మంది పంపిస్తూ ఉన్నారు. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా ఇవన్నీ తెలియాలి అంటే నేను మీరు పంపించిన ఆన్సర్స్ అయితే చదవాల్సిందే. చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహాబాను జైనుద్దీన్ అనమాట. ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించేశారు, కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది. అభిమన్యు ఫ్రమ్ బాచుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి అనమాట. క్వశ్చన్ విన్నారని అనుకుంటున్నా. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూషా దేనియల్ అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే క్వశ్చన్ కూడా విన్నారని అనుకుంటున్నా, ఇంకొకసారి కూడా అడిగాను. అలాగే గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చేబ్రోల్ నుంచి అనమాట, ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక రామకృష్ణయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. దాని తర్వాత కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజవాలి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక మరి ఇందాక ది

సెకండ్ ఆర్బిట్ అనే పుస్తకాన్ని రవీంద్ర భారతి హైదరాబాద్ లో జూలై 13, 2026 ఆవిష్కరించారు అని చెప్పాను కదా. మరి దీని రచయిత ఎవరు అంటే కెప్టెన్ శుభాంశు శుక్లా అనమాట. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆల్మోస్ట్ పంపించేశారు కరెక్ట్ ఆన్సర్స్. కొంతమంది మాత్రం ఇంకా వెయిట్ చేస్తూ ఉండుంటారు అనుకుంటున్నా. సో ఆన్సర్ అయితే రివీల్ చేసేసిన తర్వాత ఒక మెసేజ్ అయితే వచ్చింది, దామర్లో చిన్నమస్తన్ రావు గారు పెద్దమస్తన్ రావు గారు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఎం నరేష్, మెర్సీ విజయ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక శ్రీనివాస్ వర్మ అనమాట, నక్కగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఉమ్మడి నుంచి. అలాగే హన్మకొండ జిల్లా నుంచి అనమాట, కాజీపేట మండలం తరాలపల్లి నుంచి జేరుబుద్దల బుచ్చయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే నాగరాజు గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో అదనమాట ఆల్రెడీ ఆన్సర్ రివీల్ చేసేసాను కాబట్టి మరి మీ అందరి కోసం నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ఖచ్చితంగా ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ప్లే చేస్తున్న సాంగ్ ఏంటి అంటే కనుక ఫ్రమ్ ద మూవీ ఆవారా అనమాట. ఈ సాంగ్ వింటూ నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ స్టేట్ జూన్ 2 101.3 వివిధ్ భారతీయ ఫం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

డార్లింగ్ మూవీ నుంచి వండర్ఫుల్ సాంగ్ వీళ్ళ తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకి క్వశ్చన్ ఏంటి అంటే, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న 12వ భారత క్రికెటర్ గుర్తింపు పొంది, అంటే 12వ భారత క్రికెటర్ గుర్తింపును ఎవరు దక్కించుకున్నారు అనేది క్వశ్చన్. మీ అందరికీ తెలిసిన వ్యక్తి అనమాట, అంతకంటే క్లూ ఇంకేమి ఇవ్వాలి. క్వశ్చన్ ఇంకొకసారి క్లియర్గా అడుగుతున్నా, మీరు కూడా వినండి. ఆన్సర్ అయితే ఆ పర్సన్ ఆ పేరు ఏదైతే ఉందో అది అందరికీ తెలుసు, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ, అంటే ఎవరికైతే క్రికెట్ తెలుస్తుందో వాళ్ళందరికీ తెలిసింది అనమాట. సరే ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న 12వ భారత క్రికెటర్ గుర్తింపును ఎవరు దక్కించుకున్నారు అనేది క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మీ అందరి కోసం బృందావనం, జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన బృందావనం నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మరి అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారు. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి అనమాట రామకృష్ణయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎం నరేష్ మెర్సి విజయ మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. అలాగే విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు వీర కనకారావు గారు వీరభద్రపురం నుంచి అనమాట. ఇంకా చిలుక నారాయణ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రామళ్ళకోటి నుంచి దుబాయ్ బాషా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. రాజోలి మండలం వివర్స్ కాలనీ నుంచి మాదిగుండు రాజేష్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి దమర్ల చినమస్తన్ రావు గారు దమర్ల పెద్దమస్తన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఇంకా జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే బందర్పల్లి నుంచి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి గడ్డం అంకయ్య గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు అనమాట. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎం నరేష్ మెర్సీ విజయ ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చేబ్రోల్ నుంచి అనమాట ఇనుమగూడి నుంచి ఎవరు ఎక్కడి నుంచి అంటే ఎవరు సుభాషిణి అనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. ఇంకా క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఇప్పటి వరకు వచ్చిన మెసేజెస్ అయితే అవే అనమాట. సో ఇంకా ఆన్సర్ రివీల్ చేద్దాం అనుకుంటున్న టైంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష దానియల్ అనమాట మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఏం పర్లేదు, అందరికీ అన్ని ఏం తెలియాలని లేవు, అలా నేర్చుకుంటూ ముందుకెళ్ళిపోవడమే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సో అది సంగతి. మరి ఇంతకీ ఆన్సర్ నేను రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి రివీల్ చేసేస్తున్నా. ఆల్మోస్ట్ అందరూ పంపించింది, కొంతమంది మాత్రమే విరాట్ కోహ్లీ అని పంపించారు, బట్ అది కాదు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఏంటి కరెక్ట్ ఆన్సర్ అంటే సౌరభ్ గంగూలీ. ఎస్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న 12వ భారత క్రికెటర్ గుర్తింపును

సౌరభ్ గంగూలీ దక్కించుకున్నారనమాట. సో అది సంగతి ఇప్పుడు చెప్పేసిన తర్వాత కొంచెం ముందే వచ్చేసినాయి. ది బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కటి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగిందనమాట. సో అది సంగతి. మరి ఇవాళ సండే సండే కూడా మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఎలా ఉంది అంటే మనం సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే అదూర్స్ అంటాం. మరి అదే అదూర్స్ని పాటలో వింటే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది. అందుకే ఇప్పుడు మీ అందరి కోసం అదూర్స్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్తో సండే సండే ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ఇవాళ వివిధ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ సాంగ్తో అదూర్స్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్తో సండే సండేకి ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

0: भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: FM 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते एफएम न्यूज की स्वागत नेनु मी सरिता। ఎల్నినో కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో రైతులకు మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. దసరా ఉత్సవాలకు ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంపై ఢిల్లీలో కేంద్ర జలసంఘం సిడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. సిడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి, ఉన్నతాధికారులు మధ్య గత జనవరిలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. స్వచ్ఛ వాయు దివస్, క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ సందర్భంగా విశాఖపట్నంలో అవగాహన ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్నం మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో అవగాహన ర్యాలీని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య జెండా ఊపి ప్రారంభించారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుఫాన్లు, తెగుళ్ల కారణంగా రైతులు పంట నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని కృష్ణా జిల్లాలో అధికారులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ నుండి

కోనసీమ తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:07 దాటిపోయింది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి మీరు ఇందాక విన్న బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సోలో అనమాట. మరి ఏంటి, ఈ రోజు మండే కాబట్టి వివిధలో స్పెషల్ ఏంటి అంటే కనుక ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మరి ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే కనుక మణిశర్మ గారు కంపోజ్ చేసిన, అంటే మణిశర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించబోతున్నాను అనమాట. ఆల్రెడీ సోలో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ వినేసిన తర్వాత ఇప్పుడైతే మీ అందరి కోసం అతడు మూవీ నుంచి, దాని తర్వాత బాలు మూవీ నుంచి అనమాట, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. అండ్ ఇవాళ వివిధలో థీమ్ ఏంటి అంటే మండే కాబట్టి ఓకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట మణి శర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం చెన్నై లవ్ స్టోరీ మూవీ నుంచి, దాని తర్వాత పరుగు మూవీ నుంచి అనమాట, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో, అండ్ ఇవాళ్ళ వివిధలో మండే కాబట్టి థీమ్ ఏంటి అంటే ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మరి మణి శర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం సమరసింహారెడ్డి, ఏ మూవీ అనగానే ఏ సాంగ్ ప్లే చేయబోతున్నాను అనేది నాకు తెలిసి అందరూ గెస్ చేసేస్తారు. సో మీరు అనుకుంటుందే నేను కూడా ప్లే చేస్తున్నాను ఈ మూవీ నుంచి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
3: 101.3.
5: మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధలో మణిశర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను రావోయి చందమామ ఈ మూవీ

నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వినిపిస్తున్నాను. మరి ఈ సాంగ్తో వివిధ ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ కూడా చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 4 గంటల 50 నిమిషాలకి స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.

0: भारती FM 101.3 లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి FM
0: 101.3.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇంటి పనులు బాధ్యతలన్నీ భార్యాభర్తలు సమానంగా పంచుకోవాలి. దీంతో పాటు లేడీస్కి మహిళలకు మాతృత్వ సెలవులున్నట్లే పితృత్వ సెలవులు ఉండాలి ఫర్ ఫాదర్స్. ఉద్యోగాలకు దూరం అవుతున్న విషయం గురించి మాట్లాడితే మహిళలకు అన్ని రంగాల్లోనూ పుష్కలమైన అవకాశాలున్నాయి, కానీ ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, వివాహమయ్యాక ఒత్తిడి వల్ల కొందరు ఉద్యోగాలు మానేస్తారు. ఈ పరిస్థితి మారాలి. పెళ్లి అంటే ఆర్థిక స్వాతంత్రం కోల్పోవడం కాదు. భార్యాభర్తలిద్దరూ నెల ప్రారంభంలో ఖర్చుల జాబితాను చేసుకోవాలి. దే హావ్ టు గివ్ ప్రయారిటీ అకార్డింగ్ టు ద నీడ్. ఆవశ్యకత ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. వివాహం అనేది ఒక అమ్మాయి జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుంది. ఇంటి బాధ్యతలతో వివాహం అనేది ఒక అమ్మాయి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. మ్యారేజ్ అనేది ఒక అమ్మాయి జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుంది అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ చేంజెస్ ఇన్ ద ఫ్యామిలీ రిలేషన్స్, ఇవన్నీ కొత్త కొత్తగా ఉంటాయి. ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగం సమన్వయం చేసుకోవాలి. అందుకే దానికి తగినట్లు ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం. వివాహం ముఖ్యంగా భారతదేశంలో మహిళలకు జీవితంలో ఒక కీలక మైలురాయిగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఇంటి పనుల నుంచి ఆర్థిక నిర్వహణ వరకు బాధ్యతలు చాలా రెట్లు పెరుగుతాయి. వీటన్నిటి మధ్య మీ జీవిత భాగస్వామి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలకు, ముఖ్యంగా డబ్బు విషయానికి వస్తే, మీరు మీ స్వాతంత్రాన్ని కోల్పోకుండా చూసుకోవాలి. ఇక ఉమ్మడి కుటుంబంలో భాగంగా అయితే నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అయితే కుటుంబం కూడా వారికి తోడుగా ఉంటే ఇది చాలా సులభం అవుతుంది. ఆమె ఆర్థిక స్వాతంత్రానికి ఆటంకం లేకపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. డబ్బు నిర్వహణ విషయానికి వస్తే భార్యాభర్తలిద్దరూ నెల ప్రారంభంలో ఖర్చులన్నీ జాబితా చేసుకోవాలి. ఆవశ్యకత అంటే ప్రయారిటైజ్ చేసుకోవాలి. దాని ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. కలిసి సాధించాలనుకునే కొన్ని లక్ష్యాలతో పాటు వ్యక్తిగత లక్ష్యాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు కలిసి ఇంటిని నిర్మించుకోవాలనుకుంటే అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి.

భార్యాభర్తల్లో అవగాహన ఉండేవారు పెట్టుబడుల గురించి ప్రణాళిక చేయాలి. ఇతరులు వారికి మద్దతు ఇవ్వాలి. ఇద్దరి ఆలోచనలో ఏవైనా విభేదాలుంటే పరిష్కరించుకోవాలి. పెళ్లైన తర్వాత కొత్త లక్ష్యాల కోసం ఉమ్మడి పెట్టుబడులు ప్రారంభించినప్పటికీ పెళ్లికి ముందు చేసిన పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే పూర్తిగా భర్తపై ఆధారపడకుండా ఆర్థిక విషయాల్లో స్వతంత్రం ఉంటుంది. వివాహం అనేది అన్ని విషయాల్లో భాగస్వామ్యం ఉంటుంది. జీవితాన్నే కాకుండా ఆర్థిక బాధ్యతలను కూడా పంచుకోవాలి. కుటుంబంలో భర్త ఆర్థిక విషయాలను ఒక్కడే నిర్వహిస్తే భార్య ఆర్థిక స్వాతంత్రాన్ని దెబ్బతీసిన వారవుతారు. భార్య వారిపై ఆధారపడాలనుకుంటే అది మహిళ విశ్వాసాన్ని దెబ్బతీసిన వారవుతారు. ఆర్థిక నిర్ణయాల గురించి కూడా ఇద్దరి మధ్య చర్చ జరిపి తీసుకోవాలి. కొంతమంది మహిళలు వివాహం చేసుకున్న తర్వాత వారి వృత్తిని కూడా వదులుకుంటారు. కానీ మహిళలు సొంత ఆదాయ వనరులను కలిగి ఉండటం చాలా ముఖ్యం. జీవితం అనిశ్చితం. ఎప్పుడు ఎలాంటి సమస్య వస్తుందో కూడా చెప్పలేము. మీ డబ్బు అవసరాలకు మీరు మీ జీవిత భాగస్వామిపై ఆధారపడినట్లయితే అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం లేని మహిళలకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వివాహానికి ముందే లేదా తర్వాతైనా భాగస్వామి ఆర్థిక విషయాల గురించి తెలుసుకోవాలి. డబ్బు అలవాట్ల విషయానికి వస్తే భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు ఒక నిర్దిష్ట అభిష్టానానుసారం ఖర్చు చేయడానికి స్వతంత్రం ఇవ్వాలి. ఖర్చు పరిమితిని దాటితే ఉమ్మడిగా చర్చించుకోవాలి. అంతేగాని ఇతరుల ఖర్చులు నియంత్రించడం మంచిది కాదు. అలా చేస్తే మానసికంగా ఆర్థికంగా ఇద్దరి మధ్య సంబంధం ఉంటుంది. ఒకరి ఇష్టాలను మరొకరు నియంత్రించకుండా ఉంటేనే ఇద్దరి మధ్య అనుబంధం బాగుంటుంది. మహిళలు బ్యాంక్ పెట్టుబడుల ఖాతాలను ప్రారంభించండి. పొదుపు పెట్టుబడులను అలవాటు చేసుకోవాలి. ఏదైనా అనుకోని సమస్య ఎదురైనప్పుడు వారు ఆర్థికంగా నిర్ణయం తీసుకోవాలొస్తే అప్పుడు వారికి అవగాహన ఉంటుంది. మీరు కొన్ని నెలల్లో వివాహం చేసుకోబోయే లేదా కొత్తగా వివాహం చేసుకున్న మహిళ అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. ఒకటి, మీరు కుటుంబంలో అన్ని ఆర్థిక నిర్ణయాల్లో చురుకైన పరిజ్ఞానం కలిగిన వారై ఉండాలి. రెండు, మీరు పనిచేసే మహిళ అయితే, అంటే ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఉమెన్, మీ పేరు మీద మీరు ఆదా చేస్తుండటం పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 3, ద థర్డ్ పాయింట్, ఇంటి ఖర్చులకు సహకరించండి. మీ ఆదాయంలో కొంత పొదుపు చేయాలి. పాయింట్ నెంబర్ 4, మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. కుటుంబ బాధ్యతలు ఉన్నాయని గుర్తుంచుకోండి. మీకు తగినంత బీమా సౌకర్యం ఉండాలి. అత్యవసర నిధి కోసం కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు పక్కన పెట్టాలి. జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి డబ్బు అవసరం అని భావిస్తే ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకోండి. ఆర్థిక నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఆఫీస్లో భర్త చేసే పని కంటే 10 రెట్లు ఎక్కువ పని ఇంట్లో భార్య చేస్తుందని గుర్తించాలి. పిల్లల్ని సాకడం, ఇంటి పనులు చేయడమే భార్య విధి అని మరెందులోనూ జోక్యం చేసుకోకూడదన్న కొందరి అభిప్రాయం. కానీ ఇది తప్పు. కుటుంబ విషయాల్లో ఆమె అభిప్రాయాలను గౌరవించాలి. 10 మందిలో ఉన్నప్పుడు ఆమె గురించి 2 మంచి మాటలు చెప్పాలి. సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె ప్రాధాన్యం గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులు, పిల్లల వద్ద చెబితే ఆమె తన కష్టాన్ని మర్చిపోయి కుటుంబం కోసం మరింత కష్టపడుతుంది. ఇదేం గొప్ప, అంతేగా నువ్వు చేసేది వంటి పదాలు వాడకపోవడం మంచిది. సమస్యలు, సూచనలు, దంపతుల మధ్య ప్రతి విషయంలోనూ నిజాయితీ కొనసాగాలి. నిజాయితీగా వ్యవహరించినప్పుడు మనస్పర్ధలు సహజం. సందర్భం ఏదైనా మనసు విప్పి మాట్లాడుకోగలగాలి. అవగాహనతో వ్యవహరించాలి. ఎవరి వల్ల సమస్య ఎదురైనా పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలు వెతకాలి. సాకులతో ఒకరిపై ఒకరు నెట్టుకోవడం వల్ల పరిస్థితి జటిలమవుతుంది. పుట్టి పెరిగిన వాతావరణం వేరుగా ఉండటం, మెటర్నిటీ వాతావరణం భిన్నంగా ఉన్నప్పుడు అలవాటు పడేలా ప్రోత్సహించాలి. అర్థం చేసుకునేలా కౌన్సిలింగ్ చేయాలి. కంపారిజన్స్ చిన్నబుచ్చడం మంచిది కాదు. ఉద్యోగులైతే మిస్అండర్స్టాండింగ్ కి దూరంగా ఉండాలి. సమయ పాలన విషయంలో పరిస్థితులను అర్థం చేసుకుని వ్యవహరించాలి. అపోహ పడితే ఇబ్బందులే. పని విభజన చేసుకుని పరస్పరం సహకరించుకోవాలి తప్ప నీదే బాధ్యత అన్న మాట రాకూడదు. లైంగిక పరమైన అపోహలను దరిచేరనివ్వకూడదు. సమస్య ఉంటే సైకాలజిస్ట్ ని సంప్రదించి పరిష్కరించుకోవాలి తప్ప నువ్వే కారణం అనకూడదు. అది ఎవరైనా సరే, whether it may be the husband or the wife. వ్యసనాలకు బానిస కావడం, బాధ్యత లేకుండా వ్యవహరించడం ఆర్థిక ఇబ్బందుల సమస్య కారణం. ఎదురుచూపు గుర్తించాలి. ఇంటి పనితో ఎంతో సతమతమయ్యే భార్య రోజులో ఒక సందర్భంలోనైనా భర్త ప్రశంస కోసం ఎదురు చూస్తుంది. ఆ ఎదురుచూపుని గుర్తించినప్పుడే ఆమె పట్ల మనకు నిజమైన ప్రేమ బయటపడుతుంది. తమ కోసం తన సర్వస్వం ధారబోసే భార్య ఎదురుచూపుని గుర్తించడం మర్చిపోతుంటారు. దీంతో ఆమె మనోవేదన అనుభవిస్తుంది. ఆమె పడుతున్న మనోవేదన

0: గుర్తించలేని వారు ఎందరో ఉన్నారు. ప్రత్యేకంగా గుర్తించుకోవాలి, భార్యకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను, రోజులను గుర్తించుకోవాలి. పుట్టినరోజు, పెళ్లి రోజు, ముఖ్యమైన రోజులను గుర్తించుకొని విష్ చేస్తూ ఉండాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ లవ్లీ టిప్స్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ టాటా, బై బై. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 0951522730. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లేపాక్షి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు.

కార్యక్రమం ముందుగా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరంతా వినిపించమని కోరుతున్న పాట ఖైదీ బాబా. ఈ చిత్రంలో ఘంటసాల ఎస్ జానకి పడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం కెవి మహదేవన్.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతల 101.7 మెగాహెర్ట్స్పై లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కొరైన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్ వీరంతా కోరుతున్న పాట కృష్ణవేణి చిత్రంలో పి సుశీల పాడిన ఆరుద్ర గీతం. సంగీతం విజయభాస్కర్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జగిత్యాల జిల్లా కురట్ల మండలం వెంకటాపురం నుంచి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. పంచభూతాలు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఇళయరాజా.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: అనంతపురం జిల్లా పెద్దవాడుగూరు మండలం నుంచి బడిగించలన్నయ్య, చౌడమ్మ, కుమారి రామాంజనమ్మ, చంద శ్రీనివాసులు, రంగం వెంకటస్వామి, చిన్నపుల్లయ్య, రాఘవేంద్ర, హనుమంతు, వెంకటలక్ష్మి వీరంతా కోరుతున్న పాట యమగోళ. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: అనంతపురం జిల్లా సింగనమల నుంచి ఎం లక్ష్మీనారాయణ, నాగమనమ్మ, రవికుమార్, భారతి. వీరంత కోడుతున్న పాట దీపారాధన. ఈ చిత్రంలో SP బాలసుబ్రహ్మణ్యం, PC శిల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం కుమారి కాంతమ్మ వెంకటస్వామి అన్నయ్య శ్రీనివాసులు పద్మావతి శ్రీనివాసులు వీరంతా వినిపించమని కోరుతున్న పాట శివరంజని. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం రమేష్ నాయుడు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం విను వినిపించు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. కార్యక్రమ సమన్వయం శ్రీయే హేమంతరాజు.

0: హాయ్, హలో, అందరికీ నమస్కారం. అందరికీ శుభ సాయంత్రం. నేను మీ హేమంతరాజు. విని వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్ వచ్చి 2255533, అనంతపురం ఎస్టీడీ కోడ్ 0855544. ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్జ్ పై కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అందరూ వినండి, అందరికీ వినిపించండి. మరి ఎవరో శ్రోతల లైన్లో ఉన్నారో పలకరిద్దాం. హలో హలో, శుభ సాయంత్రం. విని వినిపించ కార్యక్రమం ఇది. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వెంకటకృష్ణమూర్తి గారు. బాగున్నారా? బాగున్నాము. ఏ పాట వినిపించమంటారు? వసే రాములమ్మ నుంచి ఏ పాట కావాలండి? దీంట్లో చాలా పాటలు ఉంటాయి, దాదాపు 10 పాటలు ఉంటాయి.
1: అదే సార్, బండి కట్టేసి దాని పాట గుర్తు రాలేదు సార్.
0: గుర్తు రాలేదు
1: దాసనారాయణ? అవును సార్, బండికి అని కట్టేస్తారు సార్ దాసనారాయణ, అప్పుడు పాడే పాట అది.
0: సర్లేండి, ఏదో ఒకటి వినిపిస్తాను. పర్టికులర్ అంటే అట్లా ఉండదు కదా ఇక్కడ.
1: సరే సరేలే సార్.
0: సరే, ఓకే, నమస్తే.
1: థ్యాంక్ యూ సార్.
0: నమస్తే నమస్తే.

0: శుభ సాయంత్రం చెప్పండి. విని వినిపించే కార్యక్రమం ఇది. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: హేమంతరావు సార్, బాగున్నారా?
0: బాగున్నాము. మీ పేరు?
1: నేను ఒక్కసారి మాట్లాడిన సార్ లాస్ట్ ఇయర్ జూన్లో మీతో. అనురాధ ముదిగుబ్బ.
0: అనురాధ గారు మొత్తాన్ని నా పేరు గుర్తుపెట్టిందా, మీకు థ్యాంక్స్.
1: ఎందుకులా సార్, రీసెంట్గా పుష్టిగా దానికి సంబంధించి పరిచయ కార్యక్రమం కూడా వింటి సార్, నిన్న ఖాళీ లీడర్గా ఉన్నప్పుడు.
0: చాలా సంతోషం అండి, అన్ని కార్యక్రమాలు వింటున్నారు. బాగున్నాం, మీరు బాగున్నారు కదా?
1: బాగున్నాను సార్.
0: మరి ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: శివరంజని సినిమా నుంచి సార్, నవమి నాటి వెన్నెలనే దశమి నాటి జావెలినియు.
0: బాగా పాడుతున్నారు. మీరు పాటలు పాడతారా
1: సార్? నేను టీచర్ని, నాగలగుబ్బల దగ్గర పనిచేస్తా. ఆల్రెడీ మీతో మాట్లాడిన నేను ఒకసారి.
0: అవునవునవును. నాగలగుబ్బలు అంటే ముదిగుబ్బ మండలమా?
1: అవును సార్.
0: ఎక్కడ వస్తుందండి అది?
1: గుబ్బ నుంచి దొరిగిళ్ళ కంటే ముందు వస్తా సార్, దొరిగిందల రూట్.
0: అవునవునవును, దొరిగేళ్ళ చూశాను నేను, దొరిగేళ్ళకి వచ్చింటి ఇంతకు ముందు కూడా.
1: అదే సార్, మీరు అది కిసాన్ వాణి ప్రోగ్రామ్
0: వస్తా ఉంటారు. వస్తా దొరిగేళ్ళలో. నక్కలపల్లి?
1: నక్కలపల్లి సార్, మా తర్వాతనే నక్కలపల్లి వస్తుంది.
0: అవునా
1: సార్?
0: చాలా సంతోషం అండి, మీరు బిజీలో ఉన్నా కూడా ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ ఉన్నారు.
1: సార్ ఎప్పుడు రేడియోనే సార్ నేను వినేది ఎక్కువ. అసలు టీవీ చూడను, సీరియల్స్ అలవాట్లేదు, సినిమాలు అలవాట్లేదు.
0: మంచి అలవాటు.
1: ఓన్లీ రేడియో నానేస్తాం సార్ ఎప్పుడు కూడా, ఇప్పటికీ ఎప్పటికీ.
0: చాలా సంతోషం అండి, మీ అక్కట్ల శ్రోతలు ఉన్నంత వరకు రేడియో ఇట్లనే ఉంటుంది. మీకు మంచి పాట వినిపిస్తుంది.
1: చాలా మంచిది సార్. సార్ థ్యాంక్ యూ సార్, చాలా రోజు, చాలా 1 ఇయర్ తర్వాత కలిసింది సార్. మీరు చాలా ట్రై చేస్తా ఎవ్రీ మండే.
0: అవునా?
1: అవును సార్. కానీ కనెక్టే కాలే సార్. అసలు
0: మొత్తానికి 1 సంవత్సరం తర్వాత మాట్లాడాలని ఉందేమో.
1: ఏ సార్, మీతో మాట్లాడి కూడా నీరు పడుతుందంటే
0: చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. వాడు వారం వారం తగులుతుంది వాళ్ళకి.
1: సార్ నాది కాలిస్ట్ అయితే సార్ ఎక్కువ మీదే ఉంటుంది సార్.
0: అట్లా కాదు, మామూలుగా చేసేవాళ్ళు శ్రోతలు చేస్తూనే ఉంటారు.
1: అవును సార్, వాళ్ళకే తక్కువ కనెక్ట్ అవుతుంది సార్.
0: అది అనుకుంటున్నారు కానీ అట్లా ఏం కుదరదు, ఏదో వస్తూ ఉంటుందండి. చాలా సంతోషం. ఓకే అనురాధ గారు, చాలా సంతోషం మీతో మాట్లాడినందుకు. చాలా ధన్యవాదాలు. నమస్తే అండి.
1: నమస్తే సార్. థ్యాంక్ యూ సార్.
0: వెల్కమ్.

0: రాజుల్లో కలిసింది మనకు.
1: బాగున్నారు సార్, శుభ సాయంత్రం మీకు.
0: బాగున్నాం సార్, నమస్తే సార్.
1: నమస్తే నమస్తే. ఆరోగ్యం అంతా బాగుంది కదా?
0: పెళ్లి చేసి చూడులో, పెళ్లి చేసిలో, పెళ్లి చేసి చూడు సినిమా పేరు.
1: సినిమా పేరు
0: చేసుకొని ఇల్లు చూసుకొని ఆ పాట కావాలి సార్.
1: పెళ్లి చేసి చూడు, అదే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు, అదేనే. అంటే రెండు చేసేది చాలా
0: వినాలనే చేస్తుంటాం మేము.
1: అట్లా కాదు, ఆ రెండు చేయాలి
0: సార్, అది అందరికి రాదు.
1: అంతేనంటారా?
0: కైండ్ ఆఫ్ ఆర్ట్
1: అట్ కళల్లో ఇదో
0: అంటే నవ్వే అదృష్టం ఉండాలి చాలా మందికి.
1: కళల్లో ఇదో కళ, మరి ఆ కళ
0: మీ దగ్గర బాగుంది
1: కాదు, ఆ కళ కాదు, ఇది నవ్వే కళ. పెళ్లి
0: మాట్లాడినాము.
1: సంతోషం సార్, బాగున్నారు కదా?
0: బాగున్నాను సార్, నమస్తే సార్.
1: ఏది పాట అంటే పాట పాట
0: పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని అదే పాట.
1: ఓకే, టైటిల్ సాంగ్. ఓకే సార్, వస్తా ఉంది, వినండి. కాల్ చేసినందుకు నమస్తే, ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
1: నమస్తే నమస్తే.

శ్రోతలు వింటున్నారు విని వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసాద కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటలు వినాలంటే మా ఫోన్ నంబర్ 2255333 అనంతపురం బేస్టెడ్ కోడ్ 0855544. ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్ పై కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అందరూ వినండి, అందరికీ వినిపించండి. ఇప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు యాప్ ద్వారా కూడా వస్తూ ఉన్నాయి. చాలామంది శ్రోతలు యాప్ డౌన్లోడ్ చేసుకుని వింటూ ఉన్నారు. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే దయచేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మా యాప్ వచ్చి న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార భారతి. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార భారతి అని టైప్ చేస్తే యాప్ వస్తుంది. దాన్ని మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే లైవ్ రేడియోకి వెళితే అక్కడ చాలా స్టేషన్లు మీకు కనిపిస్తాయి. అందులో ఆకాశవాణి అనంతపురం ఉంటుంది, లేపాక్షి నందిబొమ్మ కలిగి ఉండేది. దాన్ని క్లిక్ చేస్తే చాలు, మీరు అప్పుడు ఏ కార్యక్రమం అయితే వస్తూ ఉంటుందో లైవ్ కాబట్టి అప్పుడు ఆ కార్యక్రమాలు వినడానికి మీకు అవకాశం ఉంటుంది. కంపల్సరీ ఇదంతా చేసుకోవాలంటే మీరు నెట్ సౌకర్యం కలిగి ఉండాలి. చాలామంది శ్రోతలు అలాగే చాలామంది యాప్లోనే వింటూ ఉన్నారు, ఎందుకంటే దాదాపుగా రేడియో సెట్లు తగ్గిపోయాయి కాబట్టి. ఈ యాప్ ఉంటే మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఆకాశవాణి అనంతపురం కేంద్రం కార్యక్రమం వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ వల్ల మీకు వితౌట్ ఇయర్ ఫోన్స్ అంటే ఇయర్ ఫోన్స్ లేకుండా కూడా కార్యక్రమాలు వినవచ్చు. ఒకవేళ ఇంకా ఎవరైనా ఈ కీప్యాడ్ ఫోన్స్ వాడుతూ ఉంటే వాళ్ళు ఫ్రీక్వెన్సీ 101.7 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకుంటే మీరు కార్యక్రమాలు వినడానికి అవకాశం ఉంటుంది. మరి అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అనంతపురంది ఎయిర్ అనంతపూర్. కొన్ని కొన్ని అప్పుడప్పుడు దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. మరి ఎవరైనా వీలైతే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కార్యక్రమం కొనసాగుతుంది, విని వినిపించు. శ్రోతలు మంచి మంచి పాటలు అడుగుతూ ఉన్నారు. ఎవరో లైన్లో ఉన్నారు, పలకరిద్దాం.

0: హలో,
1: నమస్తే.
0: నమస్తే. విని వినిపించు కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ధర్మవరం శారదా నగర్ నుంచి శంకర్ ప్రేమదాస్ మాట్లాడుతున్నాను సార్
0: తిరుమల దాస్ గారు బాగున్నారు కదా?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారు సార్?
0: బాగున్నామండి. ఏ పాట వినిపించమంటారు మరి? హలో,
1: విన్నానులే పొంచి విన్నానులే అని పాట సార్, ప్రేమలేఖలు.
0: సినిమా పేరే ప్రేమలేఖలా?
1: అవును సార్.
0: ప్రేమలేఖల సినిమాలో పాట కావాలి. పాత సినిమా అనుకుంటున్నా కదా. ప్రేమలేఖలు ఓల్డ్. హలో,
1: పొంచి విన్నానులే పొంచి విన్నానులే సార్ అనే పాట సార్.
0: విన్నానులే పొంచి విన్నానులే. ఏం చేస్తుంటారండి మీరు? మీ వాయిస్ వినిపించడం లే నాకు.
1: ఇక్కడ టవర్ సరిగా లేదు సార్, ఇక్కడ బయట ఉన్నాము, ఇక్కడ ఊరు బయట ఉన్నాము.
0: ఎక్కడ, ఏ ఏరియా మీరు? ధర్మవరం ఎక్కడ ఎక్కడ అది ఏ రూట్కి వస్తుంది? అదే, అందుకనే టవర్ సరిగా లేదు, అందుకనే వాయిస్ రావడం లేదు. ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది వినండి. కాల్ చేసినందుకు నమస్తే, ధన్యవాదాలు. ఓకేనండి, మంచిది.

0: నమస్తే, చెప్పండి. విని వినిపించు కార్యక్రమం ఇది.
1: సార్ దసరా బ్లోడ్ సాంగ్ ఏంటి సార్?
0: దసరా బుల్లోడా? తప్పకుండా వినిపిస్తాం. మీరు ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్ నా పేరు దస్తగిరి సార్, ఉలికల్.
0: దస్తగిరి ఉలికల్ల.
1: ఓకే సార్, అవు సార్.
0: దసరా బుల్లోడ్ నుంచి మీకు పాట కావాలి. ఏం చేస్తుంటారు మీరు?
1: అగ్రికల్చరా సార్, వ్యవసాయం.
0: వ్యవసాయమేనా? ఏం పండిస్తూ ఉన్నారు
1: సార్?
0: ఏం పండిస్తూ ఉన్నారు?
1: శనగకాయ సార్.
0: వేరుశనగ. నీటి ఆధారమా మీరు?
1: వర్షాధారం సార్.
0: వర్షం లేమి, ఈసారి ఏమి వేసినట్టు లేరు కదా ఇంకా.
1: శనగకాయ వేసాము కానీ లాగా ఆగిపోయింది సార్ పంట.
0: దసరా బుల్లోడ్లో ఏ పాట కావాలండి?
1: పచ్చగడ్డి కోసేదే పాట సార్.
0: పచ్చగడ్డి కోచేది. ఓకేనండి, పాట వస్తుందండి. కాల్ చేసినందుకు నమస్తే, ధన్యవాదాలు.
2: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారిందే గడుసు పిల్లా.

ఈరోజు కార్యక్రమానికి ఫోన్ చేసిన శ్రోతలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆకాశవాణి కార్యక్రమాలు వినండి, అందరికీ వినిపించండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మీ ముందుంటాను. అందాక మీ హేమంతరాజుకు సెలవు. మరి నమస్తే. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

0: इससे बेहतर कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: మిటి
3: ఈఎంఐ అద్దే ఎలా మేనేజ్ చేయను?
2: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
3: ఏంటి?
2: నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చెయ్యి, కమిషన్ దొరుకుతుంది.
3: ఇంత సులువా?
2: ఏం సులువు అండి, ఇతను మనీ మ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
3: వద్దు బాబు వద్దు.
2: మీ బ్యాంకు ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి. ఆర్బీఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ఆమోదం లభించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ విలువైన సేవలు అందిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. అధికారికి వచ్చే సమయానికి రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తున్నామని, అభివృద్ధి సంక్షేమం సుపరిపాలనను సమతుల్యం చేస్తూ పాలన కొనసాగిస్తున్నామని వివరించారు. విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్న ముఖ్యమంత్రి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్లు, ఆటో డ్రైవర్ల సేవలు, నేతన్నల సేవలు, మత్స్యకారుల సేవలు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వెల్లడిస్తూ,
6: బడుగు బలహీన వర్గాల కోసం కార్యక్రమాలు చేపట్టాం, మహిళ, యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులకి ప్రతి ఒక్కరికి భరోసా కల్పించాం, మెగా డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ఎన్డీఏది, పెట్టుబడులు తెచ్చి అభివృద్ధికి అధికంగా ఖర్చు చేస్తున్నాం, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఈ 3 ప్రాంతాల్లో కేంద్రాలుగా పెట్టుకుని ఆ ప్రాంత ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నాం, పోలవరం, అమరావతిని నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తాం.
5: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సామాజిక ఆరోగ్య కార్యకర్త ఆశా పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 0 వేకెన్సీ విధానంలో ఈ పోస్టుల నియామకాలు చేపడుతున్నామని, దీని ద్వారా రాష్ట్రంలోని ఆశా పోస్టులన్నీ భర్తీ అయినట్లవుతుందని తెలిపారు. గడిచిన 2 సంవత్సరాలలో 1294 ఆశా పోస్టులను భర్తీ చేశామని, ప్రస్తుత 913 పోస్టులతో కలిపితే మొత్తం 2207 పోస్టుల నియామకాలు పూర్తవుతాయని వివరించారు. తాజా ఖాళీల్లో 673 గ్రామీణ, 64 గిరిజన, 176 పట్టణ పోస్టులున్నాయని మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పోస్టుల భర్తీ జరగనుందని, జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్న డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా నియామకాలు జరుగుతాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఈరోజు జరిగిన స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ కన్న గ్రామీణ భారత వికాస స్వప్నాన్ని స్వర్ణ భారత్ ట్రస్ట్ సాకారం చేస్తోందని ప్రశంసించారు. సమాజ సేవలో వెంకయ్యనాయుడు తరిస్తున్నారని, గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎన్నో రంగాల్లో సేవలు అందిస్తూ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నారని కొనియాడారు.

0: सेवा, संस्कार और समाज हित के संकल्प के साथ 25 वर्षों की ये यात्रा निश्चित रूप से अभिनंदनीय है और पूरे समाज के लिए प्रेरक है। मैं इस अवसर पर विशेष रूप से स्वर्ण भारत ट्रस्ट की स्थापना के लिए प्रेरणा देने वाले आदरणीय श्री एम वेंकैया नायडू जी के प्रति अपना आभार व्यक्त करना चाहूंगा। मित्रों, मैं आज यहाँ एक संजोग की चर्चा करना चाहूंगा।
1: కాగా యోగి ఆదిత్యనాథ్ అంతకుముందు వెంకటాచలంలోని అక్షర విద్యాలయంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, అంకితభావం పట్టుదలతో విద్యార్థులు జీవితంలో ఎదగాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డును ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నామని చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. వక్ఫ్ బోర్డు కార్యాలయంలో సీఈఓ యాకూబ్ కాజీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఆడిటర్లు సిబ్బందికి ఈరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, బోర్డు సేవలు, కార్యకలాపాలను డిజిటలైజ్ చేసేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్, మొబైల్ యాప్ రూపొందించామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొనసాగుతున్న డిజిటల్ గవర్నెన్స్కు అనుగుణంగా వక్ఫ్ బోర్డులోనూ ఆధునిక సాంకేతిక విధానాలను అమలు చేస్తున్నామన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది April 1 నుండి అమల్లోకి తీసుకొచ్చింది. సర్క్యులర్ ఎకానమీ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు ఈ నిబంధనల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా ఈ నిబంధనలను రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామీణ పట్టణ పరిధిలో రహదారుల పక్కన వ్యర్థాలు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్, డంపింగ్ యార్డుల ఏర్పాటు తదితర అంశాలపై ఈరోజు కలెక్టర్, డిపిఓ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు. పట్టణాలు, గ్రామాల్లో ప్రతిరోజు ఇళ్ల నుంచి చెత్తను సేకరించాలని, రహదారులు, కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘించి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పష్టం చేశారు. భోగాపురం మండలం రామచంద్రరాజుపేట గ్రామానికి చెందిన ఎల్లా రాజేష్ అనే వ్యక్తి బకాయి డబ్బులు ఇవ్వలేదనే కారణంతో అతడిని నిర్బంధించి వీధుల్లో తిప్పిన ఘటనను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణించిందన్నారు. ఇందుకు బాధ్యులైన 5 హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్లతో కేసు నమోదు చేశామని, అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని చెప్పారు. మానవత్వం మరిచి ప్రవర్తించిన, చట్టాన్ని ఉల్లంఘించి దుశ్చర్యలకు పాల్పడిన తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు చేపడతామని ఎస్పీ స్పష్టం చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఆరోహణ ఏఏ ఫెలోషిప్ రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. గిరిజన యువతను ఆధునిక సాంకేతిక రంగాల్లో తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని పాడేరు టీడియా ప్రాజెక్టు అధికారి ఆదిత్య వర్మ ఈరోజు ప్రారంభించారు. తొలి విడతలో 50 గిరిజన విద్యార్థులను ఎంపిక చేసి ఉచిత బోర్డింగ్, లాడ్జింగ్ సదుపాయాలతో రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ అందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ స్కిల్స్, డేటా అనలిటిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్పై అవగాహన కల్పిస్తున్నారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ఆమోదం లభించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ విలువైన సేవలు అందిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది.

0: ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐతో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ ఎం నారాయణ స్వామి పాడిన జానపద గీతాలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినీ గీతం. 8:45 చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:16 స్పాట్ రైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి మా ప్రసార వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు గానం చేసిన సుందరకాండ 2వ భాగం వింటారు. 6:30 వినదగు మాట వింటారు వ్యాఖ్యాత శ్రీ డి వాసుదేవ శాస్త్రి. 6:35 సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో జీవన ఎరువులు వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత శాస్త్రవేత్త డాక్టర్ జి శశికళ గారు రైతు సోదరులకు అందిస్తున్న వివరాలు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు ఉదయం 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. ఆరోగ్యమే మహాభాగ్యం ఈ శీర్షికన గుండె నొప్పి కారణాలు చికిత్స డాక్టర్ సి మధు గారు ఇస్తున్నటువంటి సూచనలు వింటారు. అనంతరం రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ. నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన కేవీఎస్ఎన్ మూర్తి. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 వ్యవస్థకు సమాచార వ్యవస్థకు ఆద్యుడు అలెగ్జాండర్ గ్రహం బెల్ రూపకం. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశ్రావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో. 9:30 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:13 వివిధ భారతి కార్యక్రమాలు.

10:30 వాణిజ్య ప్రకటనలు. 10:31 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:15 వాణిజ్య ప్రకటనలు. 12:16 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు. ఇక 14:00 ఆంగ్లంలోను, 14:15 హిందీలోను వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 నుంచి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. సాయంత్ర ప్రసారంలో 5:00 లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533 లేదా 2968890, ఎస్టీడీ కోడ్ 08554. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినీ గీతం. రేపు రాత్రి 8:45 గంగమ్మ గారి ఇల్లు లఘునాటిక వింటారు. రచన శ్రీమతి జిఎస్ఆర్ దుర్గా. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 హరికథ. ఇవి రేపటి మా ప్రసార వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కరెక్ట్గా ముందుగా ఏకలవ్య ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన మల్లెమాల గీతం, సంగీతం కెవి మహదేవన్.

0: ముద్దు, కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: శ్రోతల 101.7 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత ఈ కాలపు పిల్లలు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం సత్యం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: కార్యక్రమం తర్వాత ఎదురీత. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం సత్యం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: కార్యక్రమం తర్వాత అమ్మ దొంగ. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. గీతరచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం రాజ్కోటి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: చిలకమ్మ చెప్పింది. ఈ చిత్రంలో పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం పూలగాలి వీచనయ్య డి సురేఖ మూర్తి పాడిన లలిత గీతం.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ

0: లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గౌహటి విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, విద్యా సంస్థల విలువ ర్యాంకింగ్స్లో కాకుండా సమాజంలో తెచ్చే మార్పులోనే ఉంటుందన్నారు. అస్సామీ, తమిళ భాషల మధ్య సాంస్కృతిక సాహిత్య మార్పిడిని పెంచాలని సూచిస్తూ ఉన్నత విద్యలో ఆవిష్కరణల అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన 110 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, చంద్రకాంత అభిదాన్, భూపెన్ హజారికా పుస్తకాలను ఆవిష్కరించారు. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రమాణం చేయించారు. అస్సాంలోని నగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. దీంతోపాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో 2 స్థానాలకు, పుదుచ్చేరిలో 1 స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం నాడు విడుదలవుతుంది. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 6 అక్టోబర్ పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026 ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మనిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడ్టెక్ రంగంలో స్టార్ట్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ధి సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality healthcare, but we provide wellness and healthcare to the world from India.
0: వ్యవసాయ సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ ఉపాధికి కృషి విజ్ఞాన కేంద్రాలు కేంద్ర బిందువులుగా మారాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో కృషి విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేయడంపై ఈరోజు సమీక్ష నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 2027 మార్చి నాటికి 300 KVKల మౌలిక వసతులను ఆధునీకరించాలని, డిసెంబర్ 2028 నాటికి అన్ని కేంద్రాల్లో ఇంక్యుబేషన్ కమ్ స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సిబ్బంది ఖాళీల భర్తీ, నిధుల మద్దతు ద్వారానే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అమలుకు రాష్ట్రాలు తగిన ఆర్థిక సహాయం అందించాలని శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. గోవా తలైగామ్లోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని అమిత్ షా అందజేశారు. సైబర్ నేరాల బాధితుల కోసం 12 భాషల్లో పనిచేసే ఏఐ వాయిస్ అసిస్టెంట్ను, 1930 హెల్ప్ లైన్ను కూడా ప్రారంభించారు. అత్యవసర స్పందన సమయం తగ్గినందుకు, శిక్షల శాతం పెరిగినందుకు గోవా పోలీసుల సేవలను మంత్రి ప్రశంసించారు.
2: గోవా పోలీస్ కి సేవా రాష్ట్రపతి జీకే దియే హువే నిశాన్ కే సాథ్ దేశ్ భర్ కీ పోలీస్ కి కతార్ మే ఖడీ హై. ఈ గౌరవ్ జిన్ జిన్ రాజ్యో కి పోలీస్ కో మిలా, వో పోలీస్ కే గౌరవశాలి ఇతిహాస్, సాహస్ ఔర్

0: समर्पण के कारण ही राष्ट्रपति महोदय ने गोवा को प्रेसिडेंट कलर से सम्मानित करने का काम किया।
1: అంతకుముందు పణజీలో జరిగిన 28వ పశ్చిమ మండల సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు. ఇస్రో ప్రభుత్వ సంస్థేనని, ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అన్నారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, నూతన అంతరిక్ష విధానం కింద కార్యకలాపాలను విస్తరించేందుకు మాత్రమే ప్రైవేటు రంగాన్ని భాగస్వాములను చేస్తున్నామని, ఇస్రో ప్రాధాన్యత పెరిగిందని, ప్రభుత్వ బడ్జెట్ నిధులు సరిపోతాయని తెలిపారు.
2: ISRO is not private. ISRO is a government organization and we are working for government investment and we are working there. One of the mandates to inspire ISRO and NCL is to grow the space ecosystem. With respect to the budget, whatever ISRO needs per year, government is allotting. There is no shortage of budget.
1: InSpace Chairman పవన్ గోయంక మాట్లాడుతూ, ఇస్రోలో శాస్త్రవేత్తల నిష్క్రమణ సాధారణ పరిమితిలోనే ఉందని, సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరిస్తున్నాయని చెప్పారు. పరిశుభ్రమైన గాలి ప్రాథమిక అవసరమని, అది పర్యావరణ సదుపాయం కాదని జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ అన్నారు. ఈరోజు అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛవాయు దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గాలి కాలుష్యానికి సరిహద్దులు లేవని, వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ వ్యర్థాలు దీనికి ప్రధాన కారణాలని పేర్కొంటూ, వీటి నివారణకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం కింద ఉత్తమ ప్రతిభ కనపరిచిన నగరాలకు స్వచ్ఛవాయు సర్వేక్షణ్ అవార్డులను అందించారు. సరైన ప్రణాళిక, క్షేత్రస్థాయి అమలుతో పరిపూర్ణ వాయు నాణ్యత సాధ్యమేనని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ను ప్రారంభిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థిక సమ్మేళనంలో భారతదేశ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా పౌరులు, సంస్థలు, ఆర్థిక వ్యవస్థలకు విశ్వసనీయ సమ్మిళిత ఆర్థిక, క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో దృష్టి సారిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, గంగానదీ తీర ప్రాంత పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తాంధ్ర, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 3వ దశలో ఈరోజు ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి మహిళల కాంపౌండ్ విలువిద్య వ్యక్తిగత విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లి భారత్కు పతకాన్ని ఖాయం చేశారు. పూర్తిగా భారతీయుల మధ్య జరిగిన సెమీఫైనల్స్లో జమ్మూకు చెందిన శీతల్ దేవి సరితపై 145-143 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో ఆమె కజకిస్తాన్కు చెందిన ఐజాదా సిదాన్తో పోటీ పడతారు. మరోవైపు కాంస్య పతక పోరులో చైనాకు చెందిన వాంగ్ హుయిటింగ్తో సరిత తలపడతారు. దీంతో భారత్కు మరొక పతకం అందించే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఈనాటి వ్యవసాయ పాఠశాల

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం పల్లె ప్రాంతాలు. ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ ఎం నారాయణ స్వామి పాడిన జానపద గీతాలు వింటారు.

మీరింతవరకు శ్రీ ఎం నారాయణ స్వామి పాడిన జానపద గీతాలు విన్నారు. ఇప్పుడు విందాం డాక్టర్ ఏ అనసూయాదేవి, సీతారామ రత్నాకర్, వి పద్మశ్రీ అండ్ జి ఆనంద్ పాడిన

జానపద గీతం విన్నారు. ఇంతటిది నాటి పల్లె ప్రాంతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో నషాముక్త్ భారత్ అభియాన్ ఈ పథకం గురించి సాయుధ దళాల రిజర్వ్ అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు.
1: మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి ఆరోగ్యాన్నే కాదు, కుటుంబాన్ని, ఆర్థిక పరిస్థితులను, చివరికి సమాజ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిస కావడం అత్యంత ఆందోళన కలిగించేటువంటి అంశం. మత్తుకు దూరంగా ఉండే ఆరోగ్యవంతమైనటువంటి బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో కొనసాగుతున్న నషాముక్త్ భారత్ కార్యక్రమం ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగుతుంది. మత్తు పదార్థాలకు నో చెప్పడం మన ఆరోగ్యానికి, మన కుటుంబానికి, మన భవిష్యత్తుకు ఎస్ చెప్పడమే. ఈ నేపథ్యంలో నషాముక్త్ భారత్ లక్ష్యాలు, మత్తు పదార్థాల యొక్క దుష్ప్రభావాలు, యువతలో అవగాహన అవసరం, మత్తు నుంచి బయటపడేందుకు అందుబాటులో ఉన్నటువంటి సహాయ మార్గాలపై ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. వాటి గురించి వివరించడానికి గాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్డ్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీ వేముల శ్రీనివాస్ గారు మన ముందున్నారు. ముందుగా నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: సార్ చెప్పండి, నషాముక్త్ భారత్ అభియాన్ అంటే ఏంటంటారు?
2: నషాముక్త్ భారత్ అభియాన్ అంటే మాదక ద్రవ్యాలు, మద్యము తదితర వ్యసనాల నుంచి ప్రజల్ని దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైనటువంటి సమాజాన్ని నిర్మించేందుకు చేపట్టిన అవగాహన కార్యక్రమం ఇది. అయితే ముఖ్యంగా యువత, విద్యార్థులు, మహిళలు, పిల్లలను వ్యసనాల నుంచి, తర్వాత వాటి యొక్క దుష్ప్రభావాల నుంచి కూడా రక్షించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి.
1: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ నషాముక్త్ భారత్ అనేటువంటిది కనుక చూసినట్లయితే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటారు?
2: ఈ యొక్క నషాముక్త్ భారత్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే మాదక ద్రవ్యాల పట్ల కలిగేటువంటి శారీరక దుష్ప్రభావాలు, అట్లాగే మానసికంగా వచ్చేటువంటి దుష్ప్రభావాలు, అట్లాగే వాటి వలన వచ్చేటువంటి నష్టాలు, సామాజిక ఆర్థిక నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, తర్వాత వ్యసనానికి గురైన వారికి చికిత్స ఇప్పించడం, అట్లాగే పునరావాస సేవలపై సమాచారం అందించడం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచడం అనేది ప్రధాన లక్ష్యం అండి.
1: మరి ఈ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎలాంటి సమస్యలు అనేటువంటి వస్తాయంటారు?
2: సార్, ఈ యొక్క మాదక ద్రవ్యాల వల్ల చాలా నష్టాలు వస్తాయి. వీటి యొక్క వినియోగం వల్ల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసేటువంటి రోగాల బారిన పడతారు. అంటే ఆరోగ్యాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీస్తాయి. అట్లాగే శారీరక, మానసిక సమస్యలతో పాటు కుటుంబ కలహాలు గాని, తర్వాత ఆర్థిక ఇబ్బందులు గాని, చదువులో వెనుకబడిపోవడం, ఉద్యోగంలో వెనుకబడిపోవడం, తర్వాత సామాజిక సంబంధాలు దెబ్బతినడం లాంటివి జరుగుతాయి. ఇట్లాంటి సమస్యలు బాగా ఏర్పడతాయి. తర్వాత కొన్ని కొన్ని సార్లు ఈ యొక్క వ్యసనం వల్ల ప్రాణాంతక పరిస్థితి కూడా దారితీస్తుంది. అంటే ప్రాణం పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్నమాట.
1: మరి యువత ఈ మాదక ద్రవ్యాలకు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారంటారు?
2: ఈ యొక్క మాదక ద్రవ్యాలకు అలవాటు పడము, తర్వాత ఆకర్షితులు అనే దానికి చాలా కారణాలు ఉంటాయండి. మెయిన్ గా ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మంది బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, బట్ దానిలో ఏంటంటే కొన్ని బ్యాడ్ అలవాట్లు ఉన్నటువంటి స్నేహితుల యొక్క ఒత్తిడి వల్ల, అంటే ఏం కాదు బాబు తీసుకుంటే మంచిగా ఉంటుంది, బాగుంటుంది, నువ్వు ఒకసారి ట్రై చేయి అనే టైప్ లో వీళ్ళు ఒత్తిడి ఇస్తూ ఉంటారు. తర్వాత కొందరు ఏం చేయాలంటే దాని ఏమున్నదో దీనిలో అనేటువంటి ఒక ఆసక్తి ఉంటుంది అనమాట. ఆ ఆసక్తి కోసము వీళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తారు. అట్లా తర్వాత కొందరు ఒత్తిడి చేయడం వల్ల దానికి లోబడతారు. తర్వాత కుటుంబ సమస్యల వల్ల, కొందరికి కుటుంబ సమస్యలు ఉంటాయి, వాటి నుంచి దూరం కావడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక దానికి అలవాటు పడతారు. అట్లాగే ఈ యొక్క నిషాలోకి వీళ్ళు వెళ్ళడం అంటూ జరుగుతూ ఉంటాయి. తర్వాత మానసికంగా ఆందోళన ఉన్నప్పుడు కానీ తప్పుడు ప్రచారం చేయడం వల్ల కూడా ఈ యొక్క వీటి యొక్క బారిన పడతా ఉంటారు. అట్లాగే అందుకే యువతకు సరైనటువంటి మార్గదర్శకత్వం, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలు, కుటుంబ మద్దతు ఎంతో అవసరం అవుతుంది.
1: అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కానీ తమ పిల్లల్లో ఈ వ్యసనానికి సంబంధించినటువంటి లక్షణాలను ఎలా గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తే బాగుంటుందంటారు?
2: అంటే ఎప్పుడైతే ఈ యొక్క మత్తు పదార్థాలకు అలవాటు పడతారో ఆ పిల్లల్ని గుర్తించడం సులభమే అవుతుంది. అంటే కొంచెము స్పెషల్గా కనబడతారు అండి వీళ్ళు. ఈ యొక్క పిల్లల్లో ప్రవర్తనలో మార్పులు వస్తాయి. అకస్మాత్తుగా వచ్చేటువంటి మార్పులు అంటారు, రెగ్యులర్గా ఉండేటట్టుగా కాకుండా ఒకేసారిగా చేంజ్ అవుతారు పిల్లలు. తర్వాత చదువు మీద ఆసక్తి తగ్గిపోవడము, తర్వాత స్నేహితుల విషయంలో కూడా గోప్యత పాటిస్తారు అనమాట. అంటే సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఏం చేస్తారనేది తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. పదే పదే డబ్బుల గురించి ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులను కూడా డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. లేకుంటే డబ్బులు ఇవ్వకుంటే మేము చచ్చిపోతామని చెప్పి కూడా బెదిరిస్తూ ఉంటారు.

0: ఇట్లాంటివి చాలా అవుతాయి. తర్వాత నిద్రలో కానీ ఆహారపు అలవాట్ల విషయంలో కానీ చాలా మార్పులు మనం గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క సంకేతాలను కూడా తల్లిదండ్రులు గమనించాలి. అయితే అనుమానం వచ్చినటువంటి వెంటనే నిందించొద్దు, పిల్లల్ని నిందించకుండా ప్రేమతో మాట్లాడడం అనేది చాలా ముఖ్యం అండి.
1: మరి ఇప్పటికే ఈ వ్యసనానికి గురైనటువంటి వ్యక్తి ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? బయటపడడం అనేటువంటి జరుగుతుందా? అది సాధ్యమేనా?
0: ఖచ్చితంగా బయటపడవచ్చు అండి, ఇది సాధ్యమైనటువంటి పనే. వ్యసనం ఒక తీవ్రమైన సమస్య అయినప్పటికీ కూడా సరైనటువంటి వైద్య చికిత్స, తర్వాత కౌన్సిలింగ్, కుటుంబ సహకారం, తర్వాత పునరావాసం కలిగించడం, ఇట్లాంటి యొక్క పనులు చేయడం వల్ల మనం ఈ యొక్క వ్యసనం నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క వ్యక్తి లోపల ఒక సంకల్పం ఉండాలి, నేను ఈ యొక్క వ్యసనం నుంచి బయటపడాలి అనేటువంటి ఒక సంకల్పం ఉంటేనే అది మెయిన్ గా పనిచేస్తుంది. అంటే మనం ఏదో బయట నుంచి ప్రెషర్ చేయడం వల్ల మారేటువంటి వ్యవహారం కాదు ఇది. ఆ యొక్క వ్యక్తిలో మంచి సంకల్పం ఉంటే అవుతుంది. తర్వాత ఇతరులు కూడా సహాయం చేయాలి, సహాయం అతను కూడా కోరుకోవాలి. నేను మారాలి అనేటువంటి ఒక ఇతరులు నాకు హెల్ప్ చేస్తే నేను మారుతా అన్నటువంటి సహాయం అతను కోరుకోవాలి. సహాయం కోరడం అనేది బలహీనత కాదు, అది మార్పు వైపుకు వేసేటువంటి మొట్టమొదటి అడుగు అన్నమాట.
1: మరి ఈ వ్యసన విముక్తిలో కుటుంబం యొక్క పాత్ర ఏంటంటారు?
0: ఈ యొక్క వ్యసన విముక్తిలో కుటుంబం యొక్క పాత్ర చాలా కీలకం అండి. వ్యసనానికి గురైనటువంటి వ్యక్తిని అవమానించడం గానీ, ఒంటరిగా వదిలేయడం గానీ, ఒంటరిగా చేసేసి మనం నిందిస్తే ఏమైతుంది అంటే సమస్య మరింత జటిలమైతుంది, సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. దాన్ని మనము ప్రేమతోటి ఓర్పుతోటి మాట్లాడి అవసరమైతే వైద్య చికిత్స అందించి కౌన్సిలింగ్ చేయడము, తర్వాత ఎవరన్నా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడము, మంచి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళడం చేస్తే అది మనము ఒక వ్యసనం నుంచి మనం దూరం చేసిన వాళ్ళం అవుతాము. చికిత్స పూర్తి అయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు నిరంతరం అతన్ని గమనిస్తూ ఉండాలి, ప్రోత్సహిస్తుండాలి. అంటే మంచి మార్గం వైపు ఉండడం అని అతన్ని మనం ప్రేరేపణ చేస్తూ ఉండాలండి. అట్లయితే మనం ఈ యొక్క ఈ వ్యసనం నుంచి మనము విముక్తులను చేయవచ్చు. దానిలో కుటుంబ పాత్ర చాలా ఉంటది.
1: మరి ముఖ్యంగా పిల్లల విషయంలో, యూత్ విషయంలో గనక చూస్తే అది అతి ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు అనేటువంటి విషయంలో ఈ మాదక ద్రవ్యాల వాడకం అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే విద్యార్థుల నుండి యువత వరకు మాదక ద్రవ్యాలను విరివిగా వినియోగించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి దీనికోసం, దీన్ని తగ్గించడానికి, దీన్ని అధిగమించడానికి పాఠశాలలు, కళాశాలలు ఏ విధంగా సహకరించాలంటారు?
0: పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి క్రమం తప్పకుండా అవగాహన కల్పించాలండి. రెగ్యులర్ గా దాని గురించి అవగాహన కల్పించాలి. క్రమం తప్పకుండా ఈ యొక్క అవగాహన కార్యక్రమం చేస్తేనే వాళ్లకు అర్థమయ్యేటువంటి విధానంగా ఉంటుంది, అర్థమవుతుంది కూడా. ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కౌన్సిలింగ్ చేయాలి అప్పుడప్పుడు, అలాగే ఆటలు ఆడించడము, వాళ్లకు ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో కొందరికి ఇంట్రెస్ట్ ఉంటాయి, కొందరికి డాన్సింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి డ్రాయింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి సాహిత్యం అంటే, సంగీతం అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి పాటలు పాడడం అంటే ఇష్టం ఉంటుంది. అట్లాంటి వాటిలలో మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. ప్రోత్సహిస్తున్నప్పుడు ఏమైతే అంటే వీళ్ళు అనవసరంగా వేస్ట్ గా ఉండేటువంటి టైంను వీటి మీద కేటాయిస్తారు, అప్పుడే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఈ యొక్క విద్యార్థులకు ఆ యొక్క దుష్ప్రభావాలకు లోను కాకుండా చక్కగా డిసిప్లిన్ గా ఉంటారండి. అట్లాగే యూత్ క్లబ్లు కానీ కొంచెం సానుకూలమైనటువంటి కార్యక్రమాలు కానీ మనము చేయడానికి మనం ప్రోత్సహించాలి. విద్యార్థుల లోపల సమస్యలను ముందుగానే గుర్తించి తగిన సహాయం అందిస్తే మనము పాఠశాలల్లో, తర్వాత స్కూళ్లలో చేసిన వాళ్ళం అవుతామండి.
1: ఈ మాదక ద్రవ్యాల నివారణలో సమాజం పాత్ర ఏ విధంగా ఉండాలంటారు?
0: మెయిన్ గా సమాజం పాత్ర ఉంటుందండి. ఒక ప్రభుత్వము ఒక శాఖదే కాదు ఇది బాధ్యత. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలి. ఉపాధ్యాయులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, అట్లాగే యువజన సంఘాలు గాని, స్థానిక సంస్థలు గాని, తర్వాత పోలీస్ శాఖ, మీడియా అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ఈ యొక్క మాదక ద్రవ్యాల నివారణ అనేది జరుగుతుంది. ఎవరో ఒక్కరు చేస్తే కాదండి, పోలీస్ శాఖనే వచ్చేసి ఈ పట్టుకోవాలి, మాదక ద్రవ్యాలను లోప మాదక ద్రవ్యాలను వాడుతున్న వాళ్ళని లోపలేయాలి, అమ్మే వాళ్ళని లోపలేయాలని కాదు, ప్రతి ఒక్కరు. అంటే ఒకవేళ ఒక టీచర్కు గనక ఇట్లాంటి విషయం తెలిసింది అనుకోండి, అతను ఏం చేయాలి? ఇమీడియట్ 112కు ఫోన్ చేయాలి. ఇప్పుడు మాది వరంగల్ కమిషనరేట్ ఉంది, ఆ వరంగల్ కమిషనరేట్ గారికి అంటే పోలీస్ శాఖలో 112కు చేస్తే అది డైరెక్ట్ గా సిపి మేడం గారికి వెళ్తుంది. మేడం గారు ఇట్లాంటి విషయాలలో చాలా ముందున్నారు, ఈ విషయంలో ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది.
1: రేడియో ద్వారా ప్రజలకు, నేటి యువతకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటారు?
0: ఈ యొక్క అక్రమ రవాణా చేసే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు మత్తు పదార్థాలను డైరెక్ట్ గా

0: ఇంజక్షన్లో లేకుంటే ట్యాబ్లెట్లో లేకుంటే ఏదో వినియోగించేటువంటి ఏదో అనుకుంటాము. బట్ అవి చాక్లెట్ల రూపంలో కూడా పిల్లలకు అలవాటు చేసే అవకాశం ఉంది. తర్వాత స్కూళ్ళ పక్కనే ఉంటాయి, ఏది పాన్ షాపులు, తర్వాత గుట్కాలు అమ్ముతూ ఉంటారు, సిగరెట్లు అమ్ముతూ ఉంటారు. అవి స్కూల్ దగ్గరనే ఉండడం వల్ల ఏమైతే అంటే పిల్లలకు అలవాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలు ఏదో ఒకటి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో రకంగా అలవాటు చేయడానికి ఒక చాక్లెట్ ఇస్తారు. చాక్లెట్ లో ఏముంటది అంటే లైట్ గా అలవాటు అయ్యేటువంటి ఒక డ్రగ్ కలిపి ఉంటది అనమాట. అది తినడం వల్ల ఏమైతే అంటే ప్రతిసారి అక్కడికి వచ్చి చాక్లెట్ కొనుక్కోవడం అంటూ చేస్తారు. దానివల్ల ఏం చేస్తారంటే పిల్లలు తల్లిదండ్రులని ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి నేను అదే చాక్లెట్ తింటాను అనే అలవాటుగా మారుతుంది. మారడం వల్ల ఏమైతుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మత్తు పదార్థాల వినియోగం అనేది జరుగుతూ ఉంటది. ఇట్లా మత్తు పదార్థాలు ఈ విధంగా పిల్లలకు చేరుతూ ఉంటాయి. వాటిని నివారించడానికి మనము ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మనము 112 ఫోన్ చేసి మనం తెలియపరచాలి, అందరి సహాయం కోరాలి. ద్రవ్యాలనేటి సమస్యలకు పరిష్కారం కానే కావండి, అవే మరిన్ని సమస్యలకు కారణమైతాయి. ముఖ్యంగా యువత తమ యొక్క శక్తిని విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి కోసం, ఉపాధి మరియు సృజనాత్మక కోసం, ఆ యొక్క కార్యక్రమాల కోసం వాళ్ళ యొక్క శక్తిని మళ్లించాలి తప్ప వ్యసనానికి బలి కాకూడదు. వ్యసనానికి నో చెప్పాలి, ఆరోగ్యకరమైనటువంటి జీవితానికి మనం ఎస్ చెప్పాలి. ఈ యొక్క నశాముక్త్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలండి. వ్యసనం ఉన్నటువంటి వ్యక్తిని దూరం చేయడం కాదు, వ్యసనం నుంచి బయటపడేందుకు మనం చేయుతనివ్వాలి. మనందరి బాధ్యత, మన కుటుంబం కోసం, మన సమాజం కోసం, మన దేశ భవిష్యత్తు కోసం నశాముక్త్ భారత్ నిర్మాణానికి మనం అందరం కూడా కలిసి పనిచేద్దామండి.
1: మరి ఈ మత్తు పదార్థాలకు బానిస కావడం ఒక వ్యక్తి సమస్య కాదు, అది మొత్తం కుటుంబాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసే సమస్య. మత్తులో చిక్కుకున్న వారికి అవగాహన కల్పించి అవసరమైనటువంటి సహాయం అందించడం కూడా మనందరి బాధ్యత. మత్తుకు దూరం, ఆరోగ్యానికి చేరువ, నశాముక్త్ భారత్ మనందరి బాధ్యత. ఆరోగ్యవంతమైనటువంటి యువత, బలమైన కుటుంబాలు, మత్తు రహిత సమాజం, ఇదే మన లక్ష్యం. నశాముక్త్ భారత్ కోసం అందరూ కూడా కలిసి అడుగులు వేయాలని తమ యొక్క అభిప్రాయాలు చెప్పినందుకు గాను వారికి ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింతవరకు నశాముక్త్ భారత్ అభియాన్ ఈ విషయమై సాయుధ దళాల రిజర్వ్డ్ అదనపు డీ కమిషనర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోతే చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు.

0: అది హంసధ్వని.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. బుచ్చిబాబు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన దాసరి నారాయణరావు గీతం, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు 101.7 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఛాలెంజ్ రాముడు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

కెప్టెన్ కృష్ణ ఈ చిత్రంలో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం. సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

బెబ్బులి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం జేవి రాఘవులు.

శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత డ్యూయట్, ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన వెన్నెల కంటి, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కఠిన వైఖరిని అవలంబించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ మహారాష్ట్రలలో పర్యటించి 35,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం ఆవశ్యకమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే

0: ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వార్తల వివరాలు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కఠిన వైఖరిని అవలంబించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గౌహటి విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ మాదక ద్రవ్య వ్యతిరేక పోరాటానికి యువత కట్టుబడి ఉండాలని కోరారు. ఒక విద్యా సంస్థ విలువ ర్యాంకులను పొందడంలోనే కాక సమాజాన్ని మార్చే సామర్థ్యంలో కూడా ఉంటుందన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యను మరింత వినూత్నంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. విద్య, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం తదితర రంగాలలో మానవ వనరుల అభివృద్ధికి గౌహటి విశ్వవిద్యాలయం చేసిన కృషిని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్, మహారాష్ట్రలలో పర్యటించనున్నారు. గుజరాత్లోని వడోదర్లో 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. 9,700 కోట్ల రూపాయలకు పైగా విలువైన 3 రైల్వే ప్రాజెక్టులకు, సుమారు 1,780 కోట్ల రూపాయల విలువైన 3 జాతీయ రహదారి ప్రాజెక్టులకు, 2,600 కోట్ల రూపాయల విలువైన గుజరాత్లోని ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. అలాగే న్యూ సనంద్ నార్త్, న్యూ మకర్పురా, న్యూ ఉంబర్గావ్, ముంబైలోని న్యూ జేఎన్పిటి నుండి సరుకు రవాణా రైలు సర్వీసులను, వడోదరా టాండా రోడ్ మధ్య కొత్త రైలు సర్వీసును ప్రారంభిస్తారు. అలాగే ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జీఎఫ్ఎఫ్ 2026ను ప్రారంభించి సభనుద్దేశించి ప్రసంగిస్తారు. భారత లక్సెంబర్గ్ల మధ్య విశ్వసనీయ సంబంధం ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. 3 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్న లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి విదేశీ వాణిజ్య శాఖల మంత్రి జేవియర్ బెతెల్తో జయశంకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, బెతెల్ పర్యటన భారత లక్సెంబర్గ్ల మధ్య బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని, వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం ఈ సంబంధానికి కీలకంగా ఉన్నాయని చెప్పారు. అంతరిక్షం, డిజిటల్, గ్రీన్ టెక్నాలజీలలో కూడా ఇరుపక్షాలు సహకారం కోసం ఎదురు చూస్తున్నాయన్న ఆయన, కోవిడ్ మహమ్మారి తర్వాత భారత లక్సెంబర్గ్ల మధ్య సహకారం మరింత పెరిగిందని పేర్కొంటూ,
1: in terms of relationship, I think trade, investment, financial cooperation, that's at the heart of it. But beyond that, today we are looking at space, at digital, green technologies. We are interested in health. During COVID, we actually had a very, very important collaboration, which I'm glad to see has since grown even more. It is a relationship where we've done a lot, where we have the confidence in being able to do even more. And particularly, I think in terms of supply chain resilience, in terms of diversification.
0: కృషి విజ్ఞాన కేంద్రాలు కేవీకేల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వాల చురుకైన భాగస్వామ్యం మద్దతు అవసరమని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేవీకేలను బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికను సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. 2027 మార్చి నాటికి ప్రాధాన్యతా క్రమంలో 300 కేవీకేల మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ను అభివృద్ధి చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, కేవీకేల పరివర్తనకు బలమైన కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సకాలంలో ఆర్థిక సహాయం, ఆధునిక మౌలిక సదుపాయాలు, జిల్లావారీ కార్యాచరణ ప్రణాళికల సమర్థవంతమైన అమలు అత్యంత ఆవశ్యకమని ఉద్ఘాటించారు. రైతులకు సమర్థవంతంగా సేవలందించేందుకు, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు స్పందించేందుకు కేవీకేలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సంస్థాగత మద్దతు లభించేలా చూడటం కీలకమని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ధి, ఆత్మవిశ్వాసం రెండింటినీ సాధించిందన్నారు. భారత్ 2016లో క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ ఎంటీసీఆర్లోకి ప్రవేశించడం వల్ల బ్రహ్మోస్ క్షిపణి పరిధిని పెంచగలిగిందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని, దాని ప్రభావాన్ని పాకిస్తాన్ కూడా గుర్తించిందన్నారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, సాయుధ దళాలను ఆధునీకరించడం, స్వదేశీ ఉత్పత్తిని పెంచడం, ఆయుధ కర్మాగారాలను పునరుద్ధరించడం వంటి పలు అంశాలపై ప్రభుత్వం పనిచేసిందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ వైద్య పర్యాటక రంగం ఆర్థిక వృద్ధిని సాధించడం, ఉపాధిని కల్పించడంతో పాటు అంతర్జాతీయ సద్భావనను సంపాదించే సామర్థ్యాన్ని కలిగి ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సంజీవని 2026 హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ ఎక్స్పోలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ అందించడంలో దేశం ఒక ఉన్నత నాణ్యతా ప్రమాణాన్ని నెలకొల్పాలన్నారు.

0: అతిథి దేవోభవ అనే సాంప్రదాయ స్ఫూర్తిని పాటిస్తూ ఉన్నత ప్రమాణాలు, నైతిక విలువలతో వ్యవహరించాలని ఉద్ఘాటించారు. గతేడేళ్లలో 35 లక్షల మంది రోగులు భారత ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా ప్రయోజనం పొందారన్న ఆయన, ప్రతి సంవత్సరం 1 కోటి మందికి పైగా అంతర్జాతీయ రోగులకు సేవలందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత లాభాపేక్ష లేకుండా 100కు పైగా దేశాలకు మందులను, వైద్య పరికరాలను అందించిందని పీయూష్ గోయల్ తెలియజేస్తూ,
1: This third edition of Sanjeevani is bringing to the fore the potential contribution that we would like to make to serve the country, to serve the world. We will not compromise on healthcare to the people of India, in which we are ensuring that our people get quality healthcare, timely healthcare. Ayushman Bharat ensures all the poor people in the country, their families don't have to worry. If anybody falls sick, the government pays for their health.
0: రానున్న బ్రిక్స్ సదస్సు 2026 సందర్భంగా సన్నద్ధతను సమీక్షించేందుకు, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు ఢిల్లీ పోలీసులు ఈరోజు ఒక అంతరాష్ట్ర సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. తూర్పు రేంజ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిలింద్ మహాదేవ్ ధూమ్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం సదస్సు సమయంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర ప్రతిస్పందన, సరిహద్దు నిఘా, రాకపోకల నిర్వహణ కోసం రాష్ట్రాలు, జిల్లాల మధ్య సమన్వయం సజావుగా ఉండేలా చూడటం మొదలైన అంశాలపై దృష్టి సారించిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపం లేదా భద్రతా సమాచారం అందినప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండి తక్షణ చర్యలు తీసుకునేలా తమ సిబ్బందికి సూచించాలని, సంబంధిత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించామని పోలీసులు వెల్లడించారు. తూర్పు పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు దేశ రవాణా, లాజిస్టిక్స్ రంగానికి వెన్నుముక్కగా నిలుస్తాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఈరోజు కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ మెగా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జాతికి అంకితం చేస్తారని తెలిపారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పురోగతిని వివరిస్తూ, సూరత్ భిలిమోరా విభాగాన్ని వచ్చే ఏడాదిలోగా కార్యాచరణలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వాపి నుండి సూరత్ వరకు విస్తరించి ఉన్న సివిల్ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయన్నారు. బుల్లెట్ రైల్ కోచ్ల ఉత్పత్తి వేగంగా జరుగుతోందని, తొలి టెస్ట్ కోచ్ ఇప్పటికే సిద్ధమైందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: బుల్లెట్ ట్రైన్ కా ప్రోగ్రెస్ బహుత్ అచ్చా హై. బుల్లెట్ ట్రైన్ మే జో అగ్లే సాల్ కే లియే టార్గెట్ రఖా హై, సూరత్ సే బిలిమోరా పహలా సెక్షన్ షాయద్ ఉస్సే జ్యాదా హీ హోగా. లగ్తా హై కి వాపి సే సూరత్ తక్ కా కంప్లీట్ హోనే కో ఆయా హై. ఇస్ ఆనే వాలే దిసంబర్ మే సివిల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ హో జాయేగా ఔర్ ట్రైన్ కా మ్యానుఫ్యాక్చరింగ్ భీ బహుత్ తేజీ సే చల్ రహా హై. బల్కి పర్సో మేనే రివ్యూ జబ్ కియా థా తో ట్రైన్ కా కంప్లీట్ జో ఫస్ట్ కోచ్ జిస్కి టెస్టింగ్ హోగీ వో టెస్టింగ్ వాలా కోచ్ ఆల్రెడీ బన్ గయా హై ఔర్ బహుత్ అచ్చీ ప్రోగ్రెస్ హై. అగ్లే సాల్ ఆప్ సబ్
0: ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈ నెల 23న మొదటి ఆయుర్వేద దినోత్సవాన్ని నాగపూర్లో నిర్వహిస్తామని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆయుర్వేద దినోత్సవం ఒక ప్రజా ఉద్యమంగా మారాలని, ఆయుర్వేదంపై ఆధారాలతో కూడిన సమాచారం దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి చేరాలన్నారు. భారతదేశ ప్రాచీన విజ్ఞాన వ్యవస్థను ప్రపంచ ఆరోగ్య సంరక్షణకు అనుగుణంగా మారుస్తూ ముందుకు తీసుకువెళ్లడానికి ఆయుర్వేద దినోత్సవం ఒక వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన భారతదేశాన్ని, భవిష్యత్తును నిర్మించడంలో ఆయుర్వేదం ఒక కీలక స్తంభంగా మారాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కఠిన వైఖరిని అవలంబించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్, మహారాష్ట్రలలో పర్యటించి 35,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. రైతులకు మెరుగైన సేవలందించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం ఆవశ్యకమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందు చూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సాగర సంగమం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. వేటూరి గీతానికి సంగీతం ఇళయరాజా.

శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీలాన తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల.

పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్ర జగత్, హిందీ సినిమా పాటలు. అభిమాన్ చిత్రంలో మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ పాడిన పాట. సంగీతం SD బర్మన్.

శ్రోతలు చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

కార్యక్రమం తర్వాత అమాయకురాలు ఈ చిత్రంలో పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతలు 101.7 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత అన్నదమ్ముల సవాల్. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.

0: అరే ఎప్పుడు వచ్చారు?
1: నీకు తపోభంగం కలిగించావా?
0: లేదు, నా తపస్సుకు మెచ్చి ఆది దంపతులు ప్రత్యక్షం అయ్యారు.
1: మరి ఆపేశావే, పాడు.
0: ఆది దంపతులే అడుగుతుంటే కదనగలనా? మాధవీదేవి గారు, మీకు అభ్యంతరం లేకపోతే కాదనకండి.
1: ప్రతిమాలించుకోవాలా?

0: మల్లె పువ్వు. ఈ చిత్రంలో పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.
1: చిన్న మాట.

దాన ధర్మాలు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. గీతరచన కొండిశెట్టి రామారావు. సంగీతం మాస్టర్ వేణు.

శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో కర్ణాటక సంగీత కార్యక్రమం ప్రారంభం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి శంభో మహాదేవ పంతువరాళి రాగం రూపకతాళం శ్రీ త్యాగరాజస్వామివారి కీర్తన.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మల్లాది నారాయణ శర్మ గారి గానం వింటున్నారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వయలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ కెవి రామకృష్ణ గారు ఘటం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చేసినదెల్ల మరచితివో తోడిరాగం ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తన.

కార్యక్రమంలో చివరిగా వినండి ఇతని కంటే నవరస కన్నడ రాగం ఆదితాళం అన్నమాచార్య కీర్తన.

0: మీరింతవరకు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మల్లాది నారాయణ శర్మ గారి గాత్ర కచేరి విన్నారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వయలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ కెవి రామకృష్ణ గారు ఘటం. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి మా ప్రసార వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు గానం చేసిన సుందరకాండ 2వ భాగం వింటారు. 6:30 వినదగు మాట వింటారు వ్యాఖ్యాత శ్రీ డి వాసుదేవ శాస్త్రి. 6:35 సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో జీవన ఎరువులు వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత డాక్టర్ జి శశికళ గారు రైతు సోదరులకు అందిస్తున్న వివరాలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గుండె నొప్పి కారణాలు చికిత్స డాక్టర్ సి మధు గారి సూచనలు. అనంతరం రసని కుంజం వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లెక్క వింటారు. రచన కెవిఎస్ఎన్ మూర్తి. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 సమాచార వ్యవస్థకు ఆద్యుడు అలెగ్జాండర్ గ్రాహం బెల్ రూపకం. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశ్రావు. 9:30 అభిలాష. 10:00 ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఇక 14:00 ఆంగ్లంలోను, 14:15 హిందీలోనూ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పంటలలో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి బిఎం అపర్ణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:30 చిత్రసీమ, రేపు రాత్రి 10:00 హరికథ. ఇవి రేపటి మా ప్రసార వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:02 దాటి 20 సెకండ్లు.

ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.7 MHz ఉదయ ప్రసారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటున్నది మీ లంకా ప్రసాద్.